ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 23 తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు విందాం.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గొప్ప నాయకుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆయన జయంతి నేడు. 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో ఎంతో ప్రతిభ కనబరిచారు. తరువాత ఉపాధ్యాయుడిగా, రచయితగా, సామాజిక సంస్కర్తగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా ప్రజలకు సేవ చేశారు. భారతీయుల్లో దేశభక్తిని పెంచడానికి ఆయన ఎంతో కృషి చేశారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే ఆయన నినాదం దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపింది. ప్రజల్లో ఐక్యత పెరగాలని భావించి గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి వేడుకలను ప్రజలందరూ కలిసి ఐక్యతగా జరుపుకునేలా ప్రోత్సహించారు. అలాగే కేసరి అనే మరాఠీ పత్రిక, మరాఠా అనే ఆంగ్ల పత్రికల ద్వారా ప్రజల్లో జాతీయ చైతన్యం పెంచారు. లోకమాన్య తిలక్ జీవితం మనకు దేశభక్తి, ధైర్యం, ప్రజాసేవ ఎంత గొప్పవో నేర్పుతుంది. ఈరోజు భారత స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్లోని భావ్రా గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలతో పెరిగిన ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఒకసారి బ్రిటిష్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు, నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు ఆయన, నా పేరు ఆజాద్, అంటే స్వేచ్ఛ అని ధైర్యంగా చెప్పారు. అప్పటి నుంచి అందరూ ఆయన్ను చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవడం ప్రారంభించారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవకారులతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిష్ వారికి నేను ఎప్పటికీ చిక్కను అనే మాటను ఆయన చివరి వరకు నిలబెట్టుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ జీవితం మనకు ధైర్యం, దేశభక్తి, త్యాగం అంటే ఏమిటో నేర్పుతుంది. ఆయన చూపిన మార్గం నేటి యువతకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. భారతీయ ప్రసార మాధ్యమ దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రసార రంగం యొక్క గొప్పదనం గురించి తెలుసుకుందాం. 1927 జూలై 23వ తేదీన బొంబాయి స్టేషన్ నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైంది. ఆ చారిత్రక రోజును గుర్తు చేసుకుంటూ ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వార్తలు అందరికీ చేరడం చాలా కష్టంగా ఉండేది, కానీ రేడియో వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా వార్తలు, విద్య, వినోదం, వ్యవసాయ సలహాలు, ఆరోగ్య సమాచారం అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కలిగింది. దేశ అభివృద్ధిలో కూడా రేడియో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రజల్లో అవగాహనను పెంచింది, మంచి విషయాలను అందరికీ చేరవేసింది. అందుకే రేడియోను నేటికీ ఎంతో నమ్మకమైన మాధ్యమంగా భావిస్తారు. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఉన్నా ఆకాశవాణి, దూరదర్శన్లకు ఉన్న ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. తుఫానులు, వరదలు, అత్యవసర పరిస్థితులు, ఎన్నికలు వంటి సందర్భాల్లో కూడా ప్రజలకు వేగంగా నమ్మకమైన సమాచారాన్ని అందించడంలో ఇవి రెండూ ముందుంటాయి. భారతదేశంలో ఆకాశవాణి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తోంది. వార్తలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, రైతులకు వ్యవసాయ సూచనలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు, మహిళలు మరియు యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. కోట్లాది మంది శ్రోతల విశ్వాసాన్ని సంపాదించింది. ప్రసార మాధ్యమాలు కేవలం వార్తలు చెప్పడానికి మాత్రమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, మంచి విలువలను పెంపొందించడానికి, దేశ ఐక్యతను బలపరచడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఉన్నాయి. ప్రసార రంగంలో సేవలు అందిస్తున్న జర్నలిస్టులు, రేడియో జాకీలు, సాంకేతిక నిపుణులు, ప్రసార కార్యకర్తల సేవలు అమూల్యమైనవి. ప్రజలకు నిజమైన, నమ్మకమైన సమాచారాన్ని అందించడం ప్రతి ప్రసార మాధ్యమం బాధ్యత. ఆ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి

0: మీరిప్పటి వరకు సూక్తి మీరిప్పటి వరకు అర్చనా కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:31 కావస్తుంది. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ కొర్రపాటి రమణయ్య గారు.
1: సద్భక్తి భావమే సద్గతికి త్రోవ అని పెద్దలు అంటారు. నిర్మలమైన నిశ్చలమైన భక్తి ఉంటే చాలు, ఆ జన్మ సార్థకమని అంటారు పెద్దలు. అంతేకాక భక్తి అలవడాలంటే పెద్ద పెద్ద చదువులు శాస్త్రాలు చదివినంత మాత్రాన భక్తి కలగదు. భక్తిభావం అన్నది అది కొన్ని జీవుల పాలిట, అనగా మనుషులకైనా జంతుజాలముకైనా స్వతసిద్ధంగా పూర్వజన్మ పుణ్యం వలన కలుగుతుంది. అందుకు శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఇలా అంటున్నాడు. ఏ వేదంబు పఠించి లోత భుజగంబు ఏ శాస్త్రముల్లోచే తానే విద్యాభ్యాసంబు వనచ్చే కరి చెంచే మాత్రముహించే బోధావిర్భావ విధానమున్ చదువులయ్యా కావున మీ పాద సంసేవాశక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు ఆయన. అనగా ఇన్ని చదువులు చదివితే మాత్రము ఏ జ్ఞానము లభిస్తుంది? నీ నామస్మరణ చేయకుండా నీవు మోక్షము ప్రసాదించిన సాలిపురుగు, పాము, ఏనుగు, తిన్నడు, ఏ మంత్రాన్ని జపించారు, ఏ శాస్త్రాన్ని ఏ వేదాన్ని చదివారు? కేవలము నీయందు నిర్మలమైన భక్తిని వహించుటే తప్ప, కావున నిన్ను సేవించుటకై జ్ఞానము లభించుటకు మోక్ష మార్గము చేరుటకు త్రోవ. ఒక్కసారి ఆ దేవుని నిర్మలమైన భక్తి అలవడిన చాలు, ఇంకా మనసు దేనిపై ఆసక్తి చూపదు. అందుకు ప్రహ్లాద జీవితమే ఒక ఉదాహరణ. అందులో ప్రకృతిలోని సమస్త ప్రాణకోటి అనగా పక్షిజాలము సైతము తాము ఇష్టపడిన వాటినే కోరును గాని అన్యము కోరజాలవు. అనగా అది ఎట్లు అనగా ఈ పద్యంలో పోతనగారు ఉదహరించున్నారు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని విచికల తూగు రాయంచు చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియే చొక్కు కోయిల చేరునే కుటజములకు పునేందు చంద్రుని స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత సపాన విశేషమత్త చిత్తమేరీతి నిరతంబు చీర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటాడు కవి. అది నిజం. కల్పవృక్ష సుమారు నుండి జాలువారే తేనె బిందువులను ఆరగించే తుమ్మిద అడవి మల్లెలను వాసన కోరదు. గంగానదిలో వీధులాడే హంస పిల్లకాలువలను వైపు పరుగులు తీయదు. లేత చిగురులు మేసే కోయిల డొంక తీగలను చేరదు. పూర్ణచంద్రుని కిరణాలను ఆస్వాదించే చకోరకము మంచు బిందువుల తుంపర్లకు ఆశపడదు. కావున ఒకసారి మనస్సు ఏ విషయం మీద ఆశపడునో వేరే దానికి ఆశపడదు. అలాగే నిర్మలమైన భక్తిభావము జన్మత సిద్ధించును. కావున మానవాళి దైవనామ సంకీర్తనతో ఆ దిశగా మనసును మళ్లించి జీవితము సార్థకము చేసుకుందునని పెద్దల వాక్కు.
0: మీరిప్పటి వరకు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కొర్రపాటి రమణయ్య గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

పోషకాల నిలయం జింజువా మరియు గినియా జాతి పశుగ్రాసాలు పచ్చిక బయళ్లకు గాని లేదా సాధారణ నేలలో పెంచి కోసి మేపే గింజజాతి పశుగ్రాసాలలో ప్రధానమైనవి జింజువా గడ్డి. దీన్ని డైకాంతియం అన్యులాటం మరియు గినియా గడ్డి మెరా డైర్సస్ మాక్సిమస్. వీటిలో గినియా గడ్డి ఆఫ్రికా ఖండానికి చెందింది, జింజువా గడ్డి భారతదేశానికి చెందింది. ఈ రెండు పశుగ్రాసాలు ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా ఉపయోగించే అధిక పోషక విలువలు గల బహువార్షిక పశుగ్రాస పంటలు. కానీ ఇవి పెరిగే తీరు, దిగుబడి మరియు పర్యావరణ అనుకూలతలతో విభిన్నంగా ఉంటాయి. జింజువా గడ్డి, దీనినే మార్వెల్ గడ్డి, జింజువా లేదా జింజుమా వంటి పేర్లతో పిలుస్తారు. భారతదేశానికి చెందిన బహువార్షిక పశుగ్రాసాలలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. తేలికపాటి నేలల నుంచి బరువైన నేలల వరకు వివిధ రకాల నేలలకు ఇవి అనుకూలంగా ఉంటుంది. కానీ నల్లరేగడి నేలల్లో అత్యుత్తమంగా పెరుగుతుంది. ఇది లవణత్వాన్ని తట్టుకుంటుంది కానీ అధిక ఆమ్లత్వం కలిగిన నేలలకు మాత్రం సరిపడదు. బహువార్షిక పశుగ్రాసాలలో సరైన పెరుగుదల కొరకు ఎరువుల యాజమాన్యం ఎంతో అవసరము. హెక్టార్కు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. అవసరాన్ని బట్టి శాస్త్రవేత్తల సలహాల మేరకు పోషకాలను అందించాలి. జింజువా గడ్డిని విత్తనాల ద్వారా లేదా వేరు పిలకల ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. మంచి దిగుబడి కొరకు అభివృద్ధి చేయబడిన రకాలలో పూలే మార్వెల్ 06-40, పూలే మార్వెల్ 01, GMG 1 మరియు GMG 2 ఉన్నాయి. ఒక హెక్టార్కు సుమారు 4-10 కిలోల విత్తనాలు వేసే పద్ధతిని బట్టి అవసరమవుతాయి. విత్తనాలను సుమారు 2 అంగుళాల లోతులో నాటాలి. ఈ గడ్డి వేరు పిలకల ద్వారా సులభంగా అభివృద్ధి చేయవచ్చు. దీనిని హెక్టార్కు సుమారు 75,000 పిలకలు అవసరమవుతాయి. పిలకలను లేదా విత్తనాలను 45x30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. జూన్ ఆరంభం నుంచి ఆగస్టు వరకు, అంటే ఖరీఫ్ సీజన్, ఇవి నాటడానికి అనుకూలమైంది. ముఖ్యంగా మొదటి నుంచి వర్షం కురిసిన తర్వాత నాటడం ఉత్తమము. సాధారణంగా మొదటి కోత 60-70 రోజుల్లో సిద్ధమవుతుంది. నీటిపారుదల సౌకర్యం ఉన్న చోటైతే సంవత్సరానికి 4-5 సార్లు తదుపరి కోతలు తీసుకోవచ్చు. ఈ గడ్డి సరాసరి 3-4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం సన్నగాను ఆకులు లేతగాను ఉండడం వల్ల పశువులు దీనిని పూర్తిగా తినేస్తాయి. గినియా జాతి పశుగ్రాసాలైతే మన దేశ వాతావరణము గినియా జాతి పశుగ్రాసాల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. 6 తడి సౌకర్యం కలిగిన రైతులు తక్కువ నీటితో గినియా జాతి పశుగ్రాసాలు పెంచుకోవచ్చు. ఇవి నీడలో కూడా పెరుగుతాయి కాబట్టి ఉద్యానవన తోటల్లో చెట్ల మధ్య ఈ గడ్డిని పెంచుకోవచ్చు. చౌడు నేలలు తప్ప అన్ని రకాల నేలలు వీటి పెంపకానికి అనుకూలము. గినియా జాతి గడ్డి రకాలలో ముఖ్యమైనవి జూరి, టాంజానియా, మొంబానా, కొలోనియల్, మాకుని, హామిల్టన్. వీటిలో జూరి గడ్డి అధిక దిగుబడి, పోషక విలువలు కలిగి ఉంటుంది. ఈ గడ్డి బహువార్షికము కాబట్టి అధిక దిగుబడికి పోషకాల యాజమాన్యం చాలా ముఖ్యమైంది. మొదటి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు శాస్త్రవేత్తల సలహాల మేరకు పోషకాలను అందించాలి. భూమిని మెత్తగా దున్నిన తరువాత ప్రతి 2.5-3 అడుగుల లోతు బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 1 కిలో విత్తనాలు లేదా 15,000 వేరు పిలకలు అవసరమవుతాయి. విత్తనాలతో మొదట నారుమడిని పెంచి నారు ద్వారా గడ్డిని విస్తరించాలి. సుమారు 6x2 మీటర్ల కొలతలతో మెత్తటి సీడ్ బెడ్ను తయారు చేసి సన్నని ఇసుకతో కలిపి గీతల్లో వెయ్యాలి. గీతలు మూసి వరిగడ్డి పరిచి నీటిని చల్లుకోవాలి. ఈ విధంగా పెంచిన నారు

35 రోజుల్లో పొలంలో వేయడానికి తయారవుతుంది. నాటేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య సుమారు 1 నుంచి 1.5 అడుగుల దూరం ఉండాలి. నాటిన వెంటనే నీటి తడిని ఇచ్చుకోవాలి. రైన్ గన్ లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా తక్కువ నీటితో ఈ గడ్డిని పెంచుకోవచ్చు. మొదటి కోత అయితే వేసిన తర్వాత 60 నుంచి 70 రోజుల్లో వస్తుంది. సుమారు 7 కోతలు సంవత్సరానికి తీసుకోవచ్చు. ఒక్కసారి నాటిన తర్వాత సుమారు 8 సంవత్సరాల పశుగ్రాసాన్ని అందిస్తుంది. జింజువా గడ్డి మరియు గిన్యా గడ్డిని పచ్చి మేతగా, ఎండుగడ్డిగా లేదా సైలేజ్ గా ఉపయోగించుకోవచ్చు. జింజువా గడ్డి నీడలేని ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. నీడ ఉన్న ప్రదేశాలలో మాత్రం సరైన పెరుగుదల ఉండదు. కానీ గిన్యా గడ్డి అయితే నీడ ఉన్న పరిస్థితుల్లో లేదా నీడ లేని ప్రదేశాల్లో కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఉద్యాన తోటల్లో చెట్ల మధ్య గిన్యా గడ్డిని పెంచుకోవచ్చు. జింజువా గడ్డి నీటి ఎద్దడిని గిన్యా గడ్డి కంటే ఎక్కువగా తట్టుకుంటుంది. కాబట్టి కరువు పరిస్థితులకు జింజువా గడ్డిని ఎక్కువగా తట్టుకుంటుంది. పచ్చి మరియు ఎండుమేత దిగుబడిలో గిన్యా గడ్డి సాధారణంగా జింజువా గడ్డి కంటే మెరుగ్గా ఉంటుంది. వివిధ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాలలో గిన్యా గడ్డి హెక్టార్కు 150 నుంచి 250 టన్నుల పచ్చి మేత దిగుబడిని ఇవ్వగా, జింజువా గడ్డి హెక్టార్కు 38 నుంచి 80 టన్నుల దిగుబడిని ఇస్తుంది. గిన్యా గడ్డి చాలా రుచికరమైంది, అలాగే పోషకమైంది మరియు ఆక్సలేట్లు లేనిది. దీనిలో ముడి ప్రోటీన్ శాతం 7 నుంచి 10% వరకు ఉంటుంది. జింజువా గడ్డి కూడా రుచికరమైంది, పోషకమైంది మరియు ఆక్సలేట్లు లేకుండా సుమారు 4 నుంచి 8% ముడి ప్రోటీన్ విలువను కలిగి ఉంటుంది. గిన్యా గడ్డిలో స్థూల శక్తి సుమారు 18.1 MJ/kg కలిగి ఉండి, జింజువా గడ్డిలో సుమారు 17.9 MJ/kg/DM ను కలిగి ఉంటుంది. పోషక విలువల పరంగా గిన్యా గడ్డి జింజువా గడ్డి కంటే మెరుగ్గా ఉంటుంది. పశు పోషకలు, ఆరుతడి సౌకర్యం కలిగిన నేలల్లో, ఉద్యానవన తోటల్లో చెట్ల మధ్య గిన్యా గడ్డిని, నీటి ఎద్దడి కలిగిన ప్రదేశాల్లో జింజువా గడ్డిని పెంచుకోవచ్చు.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 వస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూ రికార్డుల నిర్వహణ

0: కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్థన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్థన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31 ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జీవో 3, 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య,

0: ఉపాధి సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
1: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
2: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ, ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం కవితాగానం విందాం. రచన మరియు సమర్పణ స్వాతి నీలం గారు. అనంతరం వేల్చూరు నారాయణరావు గారి తెలుగు భాషా సేవ గురించి పరుచూరి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం విందాం. వీటితో పాటుగా లలిత గీతాలు వింటారు. ఎనిమిది గంటల 8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విందాం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో.

పది గంటల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనింగ్ ద్వారా మహిళా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువత నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక వార్తలు వింటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

రాత్రి 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో నారుమడి తయారీ మరియు యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ టి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు, ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమ వంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నిటినీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి.

0: దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్ తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈ రోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాల ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగగా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ శెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కి చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు విందాం.
1: గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా కలెక్టర్ హిమాంశు శుక్లా చేపట్టిన పల్లె వీక్షణ కార్యక్రమం గురువారం వెంకటాచలం పంచాయతీలో నిర్వహించనున్నారు. గ్రామంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను సమీక్షించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్లో పంటల బీమా పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి రైతు నిర్ణీత గడువులోపు పంటల బీమాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఛాంబర్లో పంట బీమా పథకాల అమలుపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వాటా కింద 134.54 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 8 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆగిపోయిన పనులు ఇక ఊపందుకోనున్నాయి. భారీగా నిధులు మంజూరు కావడంతో ఆమోదం కలగడంతో పాటు పనులు వేగంగా జరగనున్నాయి. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 291,383 మందిని మొదటి విడతలో అర్హులుగా గుర్తించామని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. అందుకు సంబంధించి 208,628 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. బుధవారం పలువురికి నగదు జమైందన్నారు. జిల్లాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ విధుల్లో పాల్గొంటున్న బీఎల్ఓలకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. సర్ విధుల్లో పాల్గొంటున్న వారికి 6,000 రూపాయలు ప్రోత్సాహకం మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2,352 మంది పనిచేస్తున్నారు. వీరికి 6,000 రూపాయల చొప్పున నగదు అందనుంది. వీధి విక్రయదారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు పీఎం స్వనిధి 2.0 ఎంతో ఉపయోగపడుతుందని మెప్మా పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు రుణాలను అందించారు. ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడత 25,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
2: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవితాగానం. రచన మరియు సమర్పణ స్వాతి నీలం గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. డాక్టర్ నీలం స్వాతి గారు మనకు అందించిన కవితాగానం.
3: నా కవితా శీర్షిక స్ఫూర్తి చిహ్నాలు. అడుగు బయట పెట్టాలంటే అంగీకారాల అనుమతుల ఆంక్షలు, ఆశయాల బాటలో అడుగడుగున విమర్శలు వివాదాలు. ఇలా ఒకటా రెండా ఓ మహిళగా

నాది అనుకున్న సమాజంలో నేను ఎదుర్కొంటున్న సమస్యలు సవాలక్ష, ఆలోచనలకు స్వేచ్ఛ లేదు, ప్రయత్నాలకు ప్రోత్సాహం లేదు. యాజ్ ఎ ఉమెన్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ టు ఓన్ అవర్ డ్రీమ్స్, టు ఓన్ యువర్ సపోర్ట్. సమయం సమాధాన పరచడం లేదు, అందుకే సమస్యలను లేవనెత్తవలసిన దుస్థితి. మౌనం పరిష్కారాలను చూపడం లేదు, అందుకే ప్రశ్నలను సంధించే పరిస్థితి. స్వతంత్రం కోసమే కాదు, సమానత్వం కోసం కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కేవలం న్యాయం కోసమే కాదు, అవకాశాల కోసం, గుర్తింపు కోసం, హక్కుల కోసం, బాధ్యతల కోసం పోరాటాలు ప్రారంభమవుతుంటాయి. చరిత్రలో విజయాలది మాత్రమే కాదు, ప్రయత్నాలది కూడా సమాన స్థానమే. అందుకే మా కోసం మేము యుద్ధాన్ని ప్రకటించాము. అయితే ప్రతిపాదనలలో కోరుకుంటూ అని సరిపెట్టుకోలేదు. వీ డిజర్వ్ లవ్, వీ డిజర్వ్ కేర్, వీ డిజర్వ్ హ్యాపీనెస్, వీ డిజర్వ్ ఫ్రీడమ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ డిజర్వ్ రెస్పెక్ట్, వీ డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ వీ డ్రీమ్ అంటూ నిలదీసి నేడు ఈ స్థానాన నిల్చున్నాము. ఎందరికో ఆదర్శంగా, మరెందరికో స్ఫూర్తిగా ప్రతి రంగంలో మాదైన ముద్రను వేస్తూ చరిత్రలో మాకు కొన్ని పేజీలను సృష్టించుకున్నాము. మరెన్నో కొత్త ప్రయత్నాలకు నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నాము. డోంట్ స్టాప్ అవర్ వే. వీ వాంట్ టు బికేమ్ టార్చ్ బేరర్స్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్, టు మేక్ దేర్ లైఫ్స్ ఈజీ, టు మేక్ దేర్ లైఫ్స్ హ్యాపీ. నా కవితా శీర్షిక గానగంధర్వుడు. గానగంధర్వుడిగా, కళామ తల్లి ముద్దుబిడ్డగా, సుస్వరాల సృష్టికర్తగా, కోట్లాది ప్రజల అభిమాన గాయకుడిగా, నవ యువ కళలకు ప్రేరణగా, గురు పూజుడిగా, మార్గదర్శకుడిగా, నటుడిగా, స్వరదాతగా, సహోదరుడిగా ఎందరెందరు మహనీయుల మన్ననలను పొంది బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తిని గడించి 40,000 పాటలను అలవోకగా ఆలపించి 16 భాషలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అవార్డుల రివార్డుల బాటలో అఖండ విజయాలను అధిరోహించి తెలుగు పాటల తీయదనాన్ని తనివి తీరా ఆస్వాదించి స్వరసీమలో నవ ప్రయోగాలకు నాంది పలికి మంచి సాహిత్యాన్ని మరింత సొగసుగా గాత్రాన పలికించి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసి మధురమైన భావాల కెరటాలకు రాగాల రంగులను అద్ది కొంతుకను గుండెలకు చేరువ చేసి రారాజుగా రాగాల పల్లకిలో ఊరేగి స్వరసీమలో సరిగమల గుమగుమలను వడ్డించి పదిలమైన పాటగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నావు. స్వయం కృషితో, క్రమశిక్షణతో, నిబద్ధతతో ఎదిగి ఒదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచావు. ధన్యజీవుడవు బాలు, భవ్యజీవుడవు. నా కవితా శీర్షిక కవితా పారాయణం. వారు కవులు కారు, శాంతి కపోతాలు. రగులుతున్న జ్వాలావేశాలపై కల్లాపి చల్లుతూ కురుక్షేత్ర సంగ్రామానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. రక్తపు నేలపై తెల్లని తివాచేరి పరిచి స్నేహ పరిమళాల అక్షరాలను గుప్పుమనిపిస్తున్నారు. స్వేచ్ఛా భారతాన్ని కాంక్షిస్తూ సమసమాజ నిర్మాణానికై ఉద్యమిస్తున్నారు. లక్ష్యం ఒకటిగా, మార్గాలు వేరుగా, మాటల బాణాలను సంధిస్తూ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. దారి తప్పిన వ్యవస్థలలోని లోపాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ సామాజిక కథనాలపై స్పందనలను అందిస్తున్నారు. పెడదారి పడుతున్న భావితరాలకు బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యపు పొరలను తొలగించే పనిలో పడ్డారు. వేల మైళ్ళ ఆలోచనలను చేసి కొన్ని కోట్ల క్షణాలను వెచ్చిస్తున్నారు. మణిపూసల వంటి మాటలతో మలినపడిన మనసులను శుద్ధి చేస్తూ అంతా కాకపోయినా ఎంతో కొంత లాభపడుతున్నారు. కళాన్ని పట్టి కవితా పారాయణం చేస్తూ ప్రపంచ శాంతికై శ్రమిస్తున్నారు. నా కవితా శీర్షిక రథసారథి దాసరథి. బిడ్డల నరకయాతనను చూసి తల్లడిల్లుతున్న తల్లిని ఊరడించగా పద్యమై పలికెను ప్రజాకవి తెలంగాణము సంకెళ్లను తెంచగా, తడిసిన నెత్తుటి గాయాల పాదాలతో అలసిన అభాగ్యుల ఆకలి కేకలు కవలించగా, కదిలెను కవి కలం పట్టి కవిత్వం అన్న

కొరడాను జులిపించగా రాచరికపు పరిపాలన గావించిన రజాకర్ల తలకెక్కిన పొగరును తలదించగా గర్జించెను కవి గలమెత్తి సరికొత్తగా అసాంఘికపరమైన అరాచకాలను అంతమొందించగా తన అక్షరాలను అగ్గిగా మలచెను అభ్యుదయ కవి దొరల దాష్టికానికి నిప్పు పెట్టగా విడుదల కోరి పోరాడి అమరవీరులెందరో తమ అసూలను అర్పించగా నిరసించెను విప్లవ కవి విడుదల కోరి పోరాడి అమరవీరులెందరో తమ అసూలను అర్పించగా నిరసించిన విప్లవ కవి నినదించను నిసినీడలో నవవేకువను కాంక్షించగా సాగలేక సంకల్పం సన్నగిల్లగా పదునైన పదజాలంతో పరుగులు పెట్టించను కవి సమరానికి సాహిత్య చురుకలను అంటించగా స్వరమును ధిక్కరించనని చెరసాలలోన పెట్టగా ఏగెను దాశరథి చరిత్రలో దొరలను ముసలి నక్కలన్న ఘనత దక్కగా కోరుకున్న స్వరాజ్యంలో స్వేచ్ఛగా విహరించగా చిత్రసీమలో పాదం మోపెను మధుర కవి మాటలను పాటలుగా మలిచి సుస్వరాల సరిగమలను పలికించగా నా కవితా శీర్షిక పరిమళాల ఉగాది. చైత్రమాసం చెంత చేరగానే పచ్చదనం పరువాల పైటను ఎగరేసింది. లేలేత చిగురులతో రంగురంగుల పూల కాంతులతో పరవశించిన ప్రకృతి నిండైన సువాసనలతో పరిమళించింది. కోటి కాంతుల కొత్త వేడుకలను చూసి మూగబోయిన కోయిల గొంతున తీయని రాగమొకటి పల్లవించింది. చుక్కల ముగ్గులు దిద్దిన వాకిళ్లలో మావిడాకుల తోరణాలు వేలాడగానే తెలుగువారి ఇంట ఉగాది శోభ మొదలయ్యింది. ఆకుపచ్చని ఆశలతో చుట్టాల చిన్నారుల చిరునవ్వులతో ఇంటింటా వేపపూల వసంతం విరబూసింది. భావోద్వేగాలకు ప్రతీక షడ్రుచుల సమ్మేళనం, లాభనష్టాలను లెక్కగడుతున్న నూతన పంచాంగం, కనుల సంద్రంలో రంగుల కెరటాల తాకిడికి రెట్టింపైన ఉత్సాహం, పులకించిన మదిభావాల కవితాగానం, ఆచారాలు ఆనవాయితీగా వ్యక్తీకరించడం మనకు దక్కిన అదృష్టం. పట్టుకొమ్మల లాంటి సంస్కృతి సంప్రదాయాల సౌలభ్యం మనకు మాత్రమే సొంతం. మనుగడతో ముడిపడిన ప్రతి పండగ మనకు ప్రత్యేకం. నాటి తరాల విలువైన వారసత్వాన్ని అందుకొని విలువలను మరింతగా పెంచడం నేటి తరాల బాధ్యతగా భావిస్తూ నా కవితా శీర్షిక పితృదేవో భవ. నాన్న అంటే ఏదో ఒక చిన్న పదమే కదా అనుకుంటే పొరపాటే మరి, అదో పెద్ద బాధ్యత. అమ్మ తన పిల్లలకు ఇంటిని మాత్రమే పరిచయం చేస్తుంది, కానీ బయట ప్రపంచాన్ని మొదట పిల్లలకు పరిచయం చేసేది నాన్నే. చిన్నతనాన నడకను నేర్పించేది, చివరిదాకా ముందుకు నడిపించేది నాన్నే. నిజానికి నాన్నంటే నమ్మకం, నాన్నంటే ధైర్యం, నాన్నంటే నిస్వార్థం, నాన్నంటే త్యాగం. నాన్నకు కష్టం విలువ తెలుసు, అందుకే తన పిల్లలు కష్టపడకూడదని కోరుకుంటాడు. తన సుఖాలను తాకట్టు పెట్టి తన వారికి సకల సౌకర్యాలను సమకూర్చుతూ ఉంటాడు నాన్న. తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలని పగలూరేయి తపిస్తూ ఉంటాడు నాన్న. తన అనుభవాలను పాఠాలుగా వల్లిస్తూ అడుగడుగున హెచ్చరిస్తూ నడతను నేర్పుతూ ఉంటాడు నాన్న. నెత్తురోడిన గాయాల పాదాల అడుగులను బాటగా మలిచి తన పిల్లలను లక్ష్యాలకు చేరువ చేస్తూ ఉంటాడు నాన్న. తన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కలలను, కోరికలను పక్కన పెట్టి సమస్తాన్ని తన సంతానం కోసం అర్పిస్తాడు నాన్న. నాన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శ్రమను ఎరుగని శ్రామికుడతడు, పదవులు కోరని నాయకుడతడు, సంసార సాగర నావికుడతడు, విశ్రాంతి లేని సేవకుడతడు, బాధ్యత మరువని సైనికుడతడు, హితుడతడు, స్నేహితుడతడు, సన్నిహితుడతడు, గనుడతడు, త్యాగధనుడతడు. అందుకే పితాధర్మ పితాస్వర్గ పితాహి పరం తప పితరి ప్రీతిమాపన్నే ప్రియంతే సర్వదేవత అన్న వ్యాసుని మాటలు తలమానికలు. నా కవితా శీర్షిక నిశ్శబ్దం. ఎల్లలు లేని ఎడారి ప్రాంతాన వేల ఎకరాలను పండించగా మైళ్ళ దూరాన మాగాని సిద్ధమైంది. మబ్బుల మట్టిని చదును చేయగా వేకువ రేఖ సాయమొచ్చింది. వెచ్చని కిరణాలు విత్తులు నాటగా మధ్యాహ్నానికి మొక్కలు మొలకెత్తగా బంజరు భూమి సాగుకొచ్చింది. రవి ఉజ్వల కాంతికి చేను విస్తృతంగా విస్తరించి సంధ్యా సమయానికి కందితోట కోతకొచ్చింది. కుప్ప నూర్చి కాలాన్ని దోసిలి పట్టగా నీరులా చేజారి రేయిలా మారిపోయింది. అనంత ఆకాశ దేశాన అందంగా చుక్కల పూలు పరిమళించగా తోడులేక చందమామ విణువీధులలో ఒంటరై విహరించగా

0: గమ్యాల దారులలో విశ్రాంతి కోరి వెన్నెల నగరాన సాగర సమీరాలు చల్లని పవనాల మైకంలో ఈ లోకం ఏమారిన వేళ చిక్కటి చీకటి పొరలను చాటు చేసుకుని ఎవరూ ధరిలేని ఏకాంతాన నిగుడమైన నిశ్శబ్దం పురుడోసుకుంది.
1: మీరింతవరకు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ స్వాతి నీలం గారు.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
3: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
5: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
5: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేల్చూరు నారాయణరావు గారి తెలుగు భాషా సేవ గురించి పరుచూరి శ్రీనివాసరావు గారి పరిచయ కార్యక్రమం.
6: మన భాషకి సంబంధించినంత వరకు మన దేశంలో మన భాష కోసం చేసేటటువంటి కృషి ఒకటైతే, విదేశీయులకి మన భాషలో జరిగిన కృషిని వివరిస్తున్నటువంటి కొందరు ప్రముఖులున్నారు. అటువంటి వారిలో వెల్చేరు నారాయణరావు గారు ఒకరు. మన భాష పరిశోధనలకు సంబంధించి, మన భాష యొక్క ప్రక్రియల్లో వైవిధ్యాన్ని, లేకపోతే మన భాషలో జరుగుతున్నటువంటి రకరకాల సాహిత్య పరిణామాలని గురించి విదేశీయులకి, విదేశీ భాష మీద పట్టున్న వాళ్ళకి తెలియజేసేటటువంటి ఆయన రచనల గురించి వెల్చేరు నారాయణరావు గారి సన్నిహితులు పరుచూరు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు.
7: నమస్కారం.
6: నారాయణరావు గారి ద్వారా మన విదేశీయులకి మన దగ్గర ఉండే మంచి మంచి రచనలు ఏవి తెలిసాయి అంటే, ఆయన కృషి ఏమిటనేసి మీరు అనుకుంటున్నారు?
7: నారాయణరావు గారు గత 40 ఏళ్లలో, అంటే ఆయన ఇండియా 70-71 ప్రాంతంలో వదిలేశారనుకుంటాను, ఆ తరువాత చేసిన కృషిని గురించి క్లుప్తంగా 4 మాటల్లో చెప్పడం చాలా కష్టమైన పని. ఒక మాటలో చెప్పాలంటే, ప్రపంచ మ్యాప్ పైన తెలుగును నిలబెట్టిన వ్యక్తి అంటే అతిశయోక్తి కాదు అనుకుంటున్నాను. ఇంకొంచెం ఇదే మాట కొద్దిగా వివరంగా చెప్పాలంటే, ఏదో తమిళంలోనో లేకపోతే హిందీలోనో గొప్పగా పని జరిగిపోతుంది, తమిళ భాషాభిమానం ఎక్కువ, వాళ్ళు అన్ని జాగ్రత్త పడి అన్ని భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో. ఆ మాటకొస్తే, ఈరోజు తెలుగు సాహిత్యం అనువాద రూపంలో, ఒక అనువాదం అనేది నిజానికి ఇక్కడ తప్పు మాటేమో, ఒక అనువాదమే కాదు ఆ రచనల గొప్పతనం ఏమిటనేది విశ్లేషిస్తూ, అనువాదంతో పాటు ఒక 50-100 పేజీల వరకు సుదీర్ఘమైన వ్యాసాలు రాసి, ఇప్పటి వరకు 19-20 పుస్తకాలు ఆయన ప్రచురించారు. అంటే పుస్తకాల షెల్ఫ్ లో ఒక అర మొత్తం నిండిపోతుంది. ఇంత గొప్ప సాహిత్యం ఇంకే భారతీయ భాషలోనూ లేదని తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు.

0: ఇంత గర్వనీయమైన పని చేసి పెట్టినందుకు నారాయణరావు గారికి మనం తెలుగు వాళ్ళందరం చాలా రుణపడి ఉన్నామని అనుకుంటున్నాను.
1: అంటే ఆయన ముఖ్యంగా అన్ని ప్రక్రియలకు సంబంధించి విదేశీయులకు పరిచయం చేశారు కదా. మన ప్రక్రియల్లో ముఖ్యంగా కవిత్వం అనివ్వండి, లేకపోతే ప్రాచీన సాహిత్యాన్ని కాని ఆధునిక సాహిత్యాన్ని కాని రెండు విధాలుగాను పరిచయం చేశారు. అవి మీరు ఎలా దాన్ని మూల్యాంకనం ఎలా చేస్తారు?
0: కొద్దిగా వెనక్కి వస్తే నారాయణరావు గారు ఇండియాలో ఉన్న రోజుల్లో ఆయన సిద్ధాంత గ్రంథం తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అందరికీ తెలిసిందే, ఇప్పటికీ ముద్రణలో ఉంది. ఎక్కువ మందికి ఏదో వెల్చేరు నారాయణరావు అనే వ్యక్తితో ఆ పుస్తకాన్నే అనుబంధించుకుంటారు, లింక్ చేసుకుంటారు. అంటే ఆయన ఏదో ఒక సాహిత్య విమర్శకుడు, అది కూడా కేవలం ఆధునిక సాహిత్యాన్నే చూశారు. ఇలాంటి ఒక 40 ఏళ్ల క్రితం ఉన్న వ్యక్తే ఇక్కడ వాళ్లకు గుర్తున్నారు. కానీ ఆయన చేసిన ఈ గత 40 ఏళ్లలో చేసిన పని పూర్తిగా వేరైంది. ఏదో ఒక్క 19వ లేక 20వ శతాబ్దం అంటే ఆధునిక సాహిత్యమే కాదు, మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని, అంటే నన్నయ్య దగ్గర నుండి మొన్న మొన్నటి 2005 వరకు తెలుగులో ఆధునిక కవిత్వం రాసిన అందరినీ ఆయన సమదృష్టితోనే చూసి అన్ని సాహిత్యాలని, అన్ని ప్రక్రియల్ని, అందరి కవుల్ని, అన్ని రకాల కావ్యాలు, గ్రంథాలు ఏదైనా ఒక 1000 ఏళ్ల పాటు తెలుగులో వచ్చిన సాహిత్యం అంతటినీ ఆయన చాలా విశ్లేషణ పూర్వకంగా చూశారు. ఇక పుస్తకాల వివరాలు చెప్పుకోవాలి అంటే ముందుగా 2 ఆంథాలజీలు వచ్చాయి. క్లాసికల్ పోయిటరీ ఆంథాలజీ అనేది ఒకటి, దానిలోనేమో నన్నయ్య నుండి 19వ శతాబ్దం చివరి వరకు ప్రముఖ కవుల ఎక్సెప్ట్స్ అన్నమాట, అంటే కొన్ని కొన్ని భాగాలు తీసుకుని వాటిని అనువాదం, అనువాదాలే కాదు ఇంతకు ముందే నేను మీతో అన్నట్లు వాటి గురించి విశ్లేషణ కూడాను. అలానే ఆధునిక కవిత్వం గురించి మోడర్న్ పోయిటరీ ఆంథాలజీ ఒకటి వచ్చింది, హైబిస్కస్ అండ్ ద లేక్ అన్న పేరుతో. దానిలోనేమో 20వ శతాబ్దంలో వచ్చిన కవిత్వం, కవుల మీద విశ్లేషణ ఉంటుంది. ఇవేమో ఏదో స్థాళీపులకంగా ఒక 1000 ఏళ్ల సాహిత్యాన్ని 2 వాల్యూమ్లో చూపెట్టినవి. ఇది కాకుండాను ఆయన చేసిన పుస్తకాలు, అంటే అనువాదం ప్లస్ విశ్లేషణ పుస్తకాలు, తర్వాత చరిత్ర మీద ఆయన చరిత్రను విశ్లేషిస్తూ రాసిన మరొక 2 పుస్తకాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాహిత్యం మీద రాసిన సిద్ధాంత వ్యాసాలు, వీటిని గురించి కూడా మరలా చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఆయన రాసిన వ్యాసాలన్నీ త్వరలోనే ఒక సంకలనంగా రాబోతున్నాయి. ఇది ఇలా ఉంచితే ఒక్కొక్క పుస్తకం గురించి, లేకపోతే ఆయన ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. ఆయన మొట్టమొదటిగా తెలుగు నుండి ఆంగ్ల భాషలోకి చేసిన పుస్తకం దూర్జటి కాళహస్తీశ్వర శతకం, అది బాగా ప్రాముఖ్యత పొందింది. అప్పట్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే ప్రెస్ వాళ్ళు వేశారు, అది ఆయన మొట్టమొదటి పుస్తకం, అంటే తెలుగుని ఇంగ్లీష్ లోకి అనువాదించటం. ఆ తరువాత ఆయన చేసిన అతి గొప్ప అంటే వర్క్స్ లో ఇదొకటని నా వ్యక్తిగత అభిప్రాయం, పాల్కురికి బసవప్రాణం చేశారు సోమనాథుడిది. మనకు తెలిసిందే బసవప్రాణం చాలా కష్టమైన టెక్స్ట్, దాన్ని అనువదించడమే కాదు దానికి కూడాను చాలా విశ్లేషిస్తూ వ్యాసం రాశారు, అది ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించారు. ఇక ఆ తర్వాత ఒక వరుస క్రమంలో క్షేత్రయ్య, ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు, ఇంకొన్ని రుద్రకవి, 1-2 అన్నమయ పదాలను కూడా అనువదిస్తూ వెన్ గాడ్ ఈజ్ ఏ కస్టమర్ అన్న పేరుతో ఏకే రామానుజన్, డేవిడ్ షూల్మన్లతో కలిపి చేసిన పుస్తకం ఒకటి బాగా పేరు గడించింది. ఇంకా ముందుకు వెళ్తే సూర్యుని కళాపూర్ణోదయం, తర్వాత ప్రభావతి ప్రద్యుమ్నం, మొన్న మధ్యనే ఒక 2 నెలల క్రితం పెద్దన మను చరిత్ర, తర్వాత అన్నమయ పదాలు వెన్ గాడ్ ఈజ్ ఆన్ ద హిల్ అన్న పుస్తకం, తర్వాత వల్లభరాయిని క్రీడాభిరామం, ఇవన్నీ కూడాను సాహిత్యం నుండి వచ్చిన అనువాదాలు. ఇవి కావ్యాలకి అనువాద రూపాలు అనుకుంటే ఇంకా ఆయన చేసిన మరొక గొప్ప పని, నాయకరాజుల కాలంలో వచ్చిన సాహిత్యాన్ని అంతటిని విశ్లేషిస్తూ అసలు ఒక సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్లతో కలిసి సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్న పుస్తకం ఒకటి, అదే దానిలో భాగంగా అనుకోవచ్చు. మామూలుగా ఇక్కడ భారతీయులకు చారిత్రక స్పృహ లేదు, వీళ్లకు చరిత్ర రాసుకోవటం తెలియదు ఇలాంటి మాటలు మనం కూడా అందరం నమ్ముతాం, అది కాదు. ఇక్కడ కూడా

0: వీళ్ళకి చారిత్రక స్పృహ ఉంది, కాకుంటే ఇక్కడ చరిత్ర రాసే పద్ధతి వేరు అని చెప్తూ టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం రాశారు. దానిలో మనం ఏదో మామూలుగా కథలుగా చెప్పుకునే దేశింగురాజు కథ, బొబ్బిలి కథ, తర్వాత కైఫియత్తుల్లో ఉండేవి, వీటన్నిటినీ చాలా ప్రతిభావంతంగా వాడుకుంటూ రాసిన పుస్తకం 2000లో ప్రచురితమైంది. అది బాగా అకడమిక్ ప్రపంచంలో, అంటే ముఖ్యంగా బయట దేశాల్లో అందరూ చాలా సీరియస్ గా తీసుకున్న పుస్తకం. ఇప్పుడు దాదాపు సౌత్ ఏషియన్ విభాగాలు, అంటే దక్షిణేసియా చరిత్ర చెప్పే భాగ విభాగాలు ఉన్న చోట్ల అన్నింట్లోనూ పాఠ్య పుస్తకంగాను, అంటే ఆ పుస్తకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసిన చప్పుడు చాలా పెద్దది. ఇది క్లుప్తంగాను, అంటే ఇప్పుడు ఈ పుస్తకాల్లో ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇక వాటిలోకి వెళ్లి లోతుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఇప్పుడు మనకి పరిశోధన విధానానికి వచ్చేటప్పటికి మన భాషా పరిశోధనకి విదేశాల్లో వాళ్ళ భాషా పరిశోధన పద్ధతులకి కొంత వైవిధ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది, వైరుధ్యం గాని అనండి. అది మన నారాయణరావు గారు అలా విదేశీ పరిశోధన విధానాలని అనుసరిస్తూ చేయడం వల్ల మరింత ఎక్కువ విస్తృతి ఆయన పరిశోధనల ద్వారా వెలువడడానికి అవకాశం వచ్చిందంటారా?
0: తప్పకుండాను. అంటే దేశానికి దూరంగా ఉండటం వల్ల కూడాను కొన్ని సౌకర్యాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ మాట నిజమో కాదో పక్కన పెట్టినా కూడాను నారాయణరావు గారితో పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పేది, ఆయన దేనిని ముందు ఒప్పుకోరు, అన్నింటినీ ప్రశ్నించే మనస్తత్వం ఆయనది. సో దానితో ఆయన చూసిన పద్ధతి వేరు. విదేశీయులు భారతీయ సంస్కృతిని విశ్లేషించే పద్ధతులతో ఆయనకు చాలా చిక్కులున్నాయి. అందుకని అలా అనేదో, ఇప్పుడు 40 ఏళ్లుగా ఇక్కడ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు, ఆయన కూడా ఏదో వాళ్లలానే ఒక యూరోపియన్ లేకపోతే ఒక అమెరికన్ స్కాలర్ లాగా పనిచేస్తారు అని కొంతమంది ఇక్కడ అనుకుంటారు. అది ఏమాత్రం జరగలేదు. ఆయన ఆలోచనల తీరు, ఆయన భారతీయ సంస్కృతి సాహిత్యాలని అధ్యయనం చేసే పద్ధతుల్లో మార్పు కోసం ఆయన చేస్తున్న కృషి పూర్తిగా వేరైనది. ఇప్పుడు అక్కడ రాసేవాళ్ళు ఒక ఇండియన్ టెక్స్ట్ ను, ఒక హిస్టారికల్ టెక్స్టే ఉందనుకోండి, ఇంతకు ముందు టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం, అంటే టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ లోనే ఏదో ఒకే పుస్తకం ఒక రాయువాచకం అనుకుందాం కాసేపు ఉదాహరణకి, లేకపోతే ఏదో ప్రతాపరుద్రుని ఏకాంబ్రనాథుడి ప్రతాపరుద్రు చరిత్రం, ఇవి మామూలుగా చారిత్ర గ్రంథాలుగానే చూస్తారు ఇక్కడ కూడా. కానీ వాళ్ళు చూసిన పద్ధతికి ఈయన చూసే పద్ధతికి కూడా తేడాలు తప్పకుండా కనపడతాయి మీకు. తర్వాత అది ఇంతకు ముందు అన్నట్లు ఈ ఆధునిక పరిశోధకులు భారతీయులు కూడాను, అంటే పూర్తిగా వెస్టర్న్ మెథడాలజీని వాడుకుంటూ ప్రాచీన సాహిత్యం చేసే విశ్లేషణలు ప్రతిపాదనలు ఆయన నమ్మకుండాను ఆయన పద్ధతిలోనే వెళ్లారు. ముఖ్యంగాను ఇక్కడ ఒత్తి చెప్దాం అనుకున్న విషయం, ఈ రోజు కూడాను మనం ఒక రకమైన ఈ కొలోనియల్ మెథడాలజీ, అంటే ఈ వలసవాద భావనలతోనే చరిత్రను చూస్తున్నాం. పూర్తిగా ఆ కోణంలో నుండి బయటపడి చరిత్రను చూడాలి అన్న అవసరం గుర్తించిన మనిషి ఆయన. అందుకని అదొకటి, ఆ కొలోనియల్ మెథడాలజీ అది పనికిరాదు, వీటిని ఒక భారతీయ పుస్తకాన్ని టెక్స్ట్ ని చదివే పద్ధతి వేరు, పుస్తకం వేరుగా చదవాలి. అందుకనే ఆయన ఎప్పుడు అంటే మరలా మరలా చదువుతూ ఉంటే పుస్తకం వేరుగా అర్థమవుతుంది అని దాన్ని ఒకటి ఒత్తి చెప్తారు. సాహిత్యాన్ని చదవటంలో మనకంటూ ఒక మార్గం ఉంది, వీళ్లలాగా ఒక ఏదో టెక్స్ట్ ఒక లినియర్ గా ఉండదు అనే మాట ఆయన చెప్పే వాటిలో ఒకటి ముఖ్యమైంది. అంటే ఇంకొక విషయం ఏమో, అది పాశ్చాత్యులు ఒక పద్ధతిలో పోతున్నారు అనుకుంటే మనకు ఇంకో వేరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడేవో మొహమాటాలు ఉంటాయి, లేకపోతే ఒక రకమైన పూజనీయమైన భావంతో మీరు ఒక టెక్స్ట్ ను చూస్తారు. అలా అని అది కూడాను అలా కాదు, ఒక గ్రంథాన్ని ఏదో పెద్ద గౌరవంతో చూడక్కర్లేదు, టెక్స్ట్ ని టెక్స్ట్ గా చూడండి, నమ్ముతారు ఆయన. అంటే ఇది బిడియానికిను ఒక నమ్రతకి వ్యతిరేకమైన తత్వం. అంటే ఒక బిడియం నమ్రత అంటే మంచిదే, కానీ ఒక టెక్స్ట్ ని విశ్లేషించేటప్పుడు అలాంటి ఉండకూడదు అని ఆయన నమ్మే మనిషి. ఒక్కొక్కసారి తన అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఉత్తరోత్తర ఆయన అభిప్రాయాలు ఎప్పుడైనా మారిపోయినా అందుకు కారణం ఆయన ఆలోచన విధానంలో వచ్చిన మార్పులే కాని ఏదో ఎవరో వాదించి ఒప్పించారు దానితో చేసింది కాదు. ఇంకొకటి

0: ముఖ్యంగా ఆయన గురించి చెప్పవలసింది, ఇక్కడ ఏదో ఒక మౌఖిక సాహిత్యం వేరు, తర్వాత రచన లిఖిత సాహిత్యం వేరు అని కొన్ని ఉన్నాయి. అంటే మౌఖిక సాహిత్యాన్ని చిన్న చూపుతో చూడటం, తర్వాత లిఖిత సాహిత్యానికి ఎక్కువ విలువ ఇవ్వటం. చరిత్ర విషయానికి వస్తేనేమో ఏదో కావ్యాల్లో ఉన్నది చరిత్ర కాదు, పురాణాలు చరిత్ర కాదు అనటం, అదే ఏదో శిలాశాసనాలు లాంటివి ఉంటే అది దానికి ఎక్కువ విలువ ఇవ్వటం, ఇది కూడా ఆయన ఒప్పుకోలేదు. అన్నిటినీ అయితే మౌఖిక సాహిత్యం నుండి లిఖిత సారస్వతం దాకా చారిత్రక ప్రాంతీయ సామాజిక కోణాల నుంచి అన్ని పరిశీలించటం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఘాటాన్ని కట్టేయటం కష్టం. ఏదో సాహిత్య విమర్శకుడు అంటారు చాలా మంది, పూర్తిగా నిజం కాదు. ఆయన అన్నింటినీ కలుపుకుని ఏదో సామాజిక శాస్త్రం, తర్వాత ఆంథ్రోపాలజీ, హిస్టరీ, సాహిత్యం అన్ని కలుపుకుని అన్ని కోణాల నుండి విశ్లేషించటం ఒక రకంగా మన తెలుగు వాళ్ళకి నేర్పారు.
1: అదే ఆ పరిశోధన విధానం ఒక శాస్త్రబద్ధం అనండి, లేకపోతే సాంకేతిక ప్రమాణాలకు నిలిచేటట్టుగా చేసేటటువంటి పద్ధతిని. అలాగే ఇప్పుడు మీరు గమనించిన దాంట్లో నారాయణరావు గారికి ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ అభిరుచి ఉన్నట్టు, అభిమానం ఉన్నట్టుగా కనపడుతుందా, లేకపోతే ఈయన ఆధునిక కవిత్వాన్ని ఎక్కువ అభిమానిస్తాడు అనిపిస్తుందా?
0: అనుకోను. అంటే ఆయనకి ఏదో ఒక కవిత్వం అంటే ఎక్కువ అభిమానం, ఒకటంటే తక్కువ, అలా నాకు తెలిసినంతలో రెంటిని ఒకే తీవ్రతతో అంతగా ప్రేమించిన మనిషిని నేను దాదాపుగా చూడలేదు. ఆయన నన్నయ్యని ఎంత హాయిగా చదువుకోగలరో విశ్వనాథ్ని, తర్వాత మొన్న మొదట ఇప్పటికి కూడా ఏదైనా తెలుగు పేపర్ లేదా మంచి కవిత పడితే ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది, ఫోన్లో అక్కడ మంచి కవిత ఉంది చూశారు అనేది, అంటే వెంటనే ఒక మంచి కవిత వచ్చిందంటే 10 మందికి చెప్పి అది బాగుంది చూడండి చదివించే మనిషి కూడా. అందుకని ఆయన అన్నిటినీ ఎప్పుడు సమానంగానే చూశారు.
1: ఇప్పుడు మనకి నారాయణరావు గారు 40 ఏళ్ల కిందట మొదలు పెట్టేసరికి, ఆయన ఈ వ్యాసంగ విమర్శన వ్యాసంగం అనండి, ఈ సాహిత్య వ్యాసంగం మొదలు పెట్టేసరికి సాంకేతికంగా ఇంత ఎక్కువ ఉపకరణాలు లేవు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన్నా సాహిత్యం అయినా నెట్ ద్వారా తీసుకోవడమో లేకపోతే అంతర్జాలం ఉపయోగించడం అనేటటువంటిది లేని పరిస్థితిలో ఆయన ఈ ఆధునికంగా వచ్చినటువంటి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఈ సాంకేతిక వెసులుబాటు?
0: తెలుగు కావ్యాలు లేకపోతే తెలుగుకు సంబంధించిన మెటీరియల్స్ అనుకో, ఒక పుస్తకం కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఒక రాత ప్రతి కావచ్చు, ఈ విషయంలో ఇప్పటికి కూడాను మనం అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, ఇప్పుడు ఈ డిజిటల్ లైబ్రరీలు, ఈ స్కానింగ్ సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా అంత ఆయన లాభం పొందలేదనే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ వచ్చింది, ఏదో డిఎల్ఐ అంటారు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, దానిలో ఏవో ఒక 25,000 or 30,000 పుస్తకాలు స్కాన్ అయి ఉంటాయి అని చెప్తారు. కానీ దానిలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, ఒకసారి ఏదో మీకు ఒక పుస్తకం అవసరమైంది అనుకోండి, ఏదో 1910 వచ్చిన పుస్తకం అనుకుందాం, ఆహా పుస్తకం దొరికిందని మీరు సంతోషించినా కూడాను ఆ పుస్తకం మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే తేలికైన విషయం కాదు. ఆ తర్వాత ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగినా కూడాను ఒక 100 పేజీల పుస్తకం అనుకోండి, 90 పేజీలు చక్కగానే స్కాన్ చేసి ఉండొచ్చు, 10 పేజీలు ఉండవు. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇవి మరలా నారాయణరావు గారి పరిశోధన విషయానికి వస్తే, ఆయనతో దగ్గరగా కొంత అనుబంధం ఉన్నవాడిని కాబట్టి ఈ రోజు కూడా పుస్తకాలు తెలుగులో సాధించడం చాలా కష్టమైన పనేను. ఇప్పటికీ నువ్వు పాత పద్ధతుల్లోనే ఇక్కడ ఎవరినైనా పిలవాలి, ఆ పుస్తకం మీరు చూసి పెట్టగలరా అని అడగాలి, వాళ్ళు ఎవరైనా ఫోటో కాపీ చేసేవాలి. సాంకేతికంగా ఆయన ఏమైనా డిఎల్ఐలో ఏదో అదృష్టవశాత్తు 1-2 పుస్తకాలు దొరికితే చెప్పలేం, కానీ పెద్దగా లాభం పొందారని నేను అనుకోవటం లేదు. ఒకప్పుడు ఏదో పేపరు మీద రాస్తే ఇప్పుడు ఏదో కంప్యూటర్ మీద టైప్ చేయటం, అలా కొన్ని సౌకర్యాలు అయితే ఉండుండొచ్చేమో, కానీ పరిశోధన పరంగా చూసుకుంటే ఈ సాంకేతిక విజ్ఞానం ఇంకా తెలుగుకి చేసినది తక్కువే. అంటే ముఖ్యంగా మీరు పాత కావ్యాలు ఏదైనా పరిష్కరించదలుచుకున్నా లేకపోతే ఒక అనువాదం చేద్దాం అనుకున్నా తేలికైన విషయం కాదు. అంటే క్లుప్తంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ మధ్యనే నవంబర్ చివరి వారంలో మనుచరిత్ర ఈ మూర్తి సిరీస్ కింద బయటకు వచ్చింది. ఆ మనుచరిత్రల కోసం వేరువేరు ఎడిషన్ల కోసం ప్రయత్నిస్తే నెట్లో అందుబాటులో ఉన్నవి చాలా తక్కువ, తెలుగులో ఇప్పుడు అందరు

0: అందరికీ తెలిసిందే, మను చరిత్ర మీద ఉన్న మంచి వ్యాఖ్యానం వెంపరాలు సూర్యనారాయణ శాస్త్రి గారిది. ఆ పుస్తకం నెట్ లో డిజిటల్ గా లేదు, అది మీరు పుస్తకం సాధించుకోవాల్సిందే. అంటే చెప్పొచ్చేది ఏమంటే,
1: కనీసం ఇప్పుడు ఆయన రచనలు ఆయన చేసిన పరిశోధనలైనా మనకి అంతర్జాలం ద్వారా అందరికీ అందుబాటులోకి పెట్టడం జరిగిందా అని.
0: ఇక్కడ కొన్ని మామూలుగాను అంటే ఇక్కడ పబ్లిషర్స్ తో ప్రచురణకర్తలతో ఉండే సమస్యలు కొన్ని ఉంటాయనుకోండి. ఆయన పరిశోధకుడు కాబట్టి ఆయన పుస్తకాలన్నీ కూడా గొప్ప గొప్ప పరిశోధన పుస్తకాలు వేసే యూనివర్సిటీ ప్రెస్లు వాళ్ళు వాళ్లే వేశారు. దాదాపుగా ఆయన రాసిన పుస్తకాలన్నీను ఈ ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేకపోతే ప్రిన్స్టన్ యూనివర్సిటీ, బర్క్లే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే, హార్వర్డ్ అన్ని పెద్ద పేర్లు వీటి నుండే వచ్చాయి. వాళ్ళు ఉచితంగా నెట్ లో తీసుకురారు. ఏదో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఉదాహరణకి అక్షేత్రయ పదాల అనువాదం వెన్ గాడ్ ఈజ్ ఎ కస్టమర్, అది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే వాళ్ళు ఉచితంగా అందరికి ఈ బుక్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. మిగిలిన పుస్తకాలు అంత అంటే నెట్ లో మీకు ఆన్లైన్ చదువుకునే అవకాశం లేదు, కానీ అవి మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. అంటే
1: అందుబాటులో
0: ఉన్నాయి
1: కానీ ఎట్లా అనేది వేరే కదా.
0: అందుబాటులో ఒకటే పుస్తకం నాకు తెలిసి బసవపురాణం, అక్కడ ప్రిన్స్టన్ వాళ్ళు వేశారు, అది భారతీయ ఎడిషన్ రాలేదు. అందువల్ల ఆ పుస్తకం కొంచెం ఇక్కడ దొరకటం కష్టం అని అందరూ అంటారు. ఆ శివాస్ వారియర్స్ ఆ పుస్తకం పేరు, అది ఒక్కటి మినహాయిస్తే మిగిలినవన్నీ భారతదేశంలో ఇక్కడ కూడా ఇక్కడ ఇండియన్ ఎడిషన్స్ వచ్చాయి, అవి దొరుకుతున్నాయి.
2: మీరింతవరకు వేల్చూరు నారాయణరావు గారి తెలుగు భాషా సేవ గురించి పరుచూరి శ్రీనివాసరావు గారి పరిచయ కార్యక్రమం విన్నారు.
3: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూర్ ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపూరి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఇన్ఛార్జి మంత్రి సవిత, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్లాంట్లోని రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమును సందర్శించి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాల్మియా భారత్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరం నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయడం, పొడి వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ది కేంద్రాల పనితీరును సమీక్షించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమును రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పట్టణ భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే కమాండ్ కంట్రోల్ రూమ్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. గణన పత్రం ఫారం పూరించిన వారు వెంటనే సంబంధిత అధికారికి అందజేయాలని సూచించారు. ఇంకా ఫారం పూరించని వారు అవసరమైన వివరాలు ఫోటోతో వెంటనే పూర్తి చేసి సమర్పించాలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన అర్హులు కూడా బీఎల్ఏను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావటం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద గతంలో తిరస్కరణకు గురైన రుణ దరఖాస్తులను పునఃపరిశీలించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు జులై 8 నుంచి 18 వరకు ప్రత్యేక రుణ శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ జి జనార్దన్ తెలిపారు. మీరింతవరకు వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35. ఇప్పుడు విందాం విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

విహారి మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

కథలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

కనబడుతున్న క్షేత్రం. 18 మఠాలు ఒకే ప్రదేశంలో కొలువై ఉన్న క్షేత్రం. వీరశైవ మతాచార్యులు శ్రీ రేణుకాచార్యుల జన్మస్థలం కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయం.

ఈనాటి విహారి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని కొలనుపాక గ్రామంలో కొలువైపున్న శ్రీ చండికాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ సోమేశ్వర మహాలింగం నుంచి జగద్గురువు శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించి 1000 సంవత్సరాల పాటు వీరశైవాన్ని బోధించి అనంతరం ఇదే కొలనుపాక శ్రీ

ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం రాష్ట్ర కూటులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 8-9 శతాబ్దాల్లో రాష్ట్ర కూటులు, 10-11 శతాబ్దాల్లో కళ్యాణ చాళుక్యులు, 12-13 శతాబ్దాల్లో కాకతీయులు ఈ కొలనుపాక కేంద్రంగా పరిపాలించారు. మధ్యయుగానికి ముందే ఈ కొలనుపాక పుణ్యక్షేత్రంగా భాసిలినట్టు చాళుక్య, కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న సహస్రలింగేశ్వర స్వామివారిని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైల్

ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలోని శ్రీ సోమేశ్వర స్వామివారు లింగాకారంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ లింగం నుంచి జగద్గురువు శ్రీ రేణుకాచార్యుల వారు ఉద్భవించినట్లు, వీరశైవ మతాన్ని, వీరశైవ సిద్ధాంతాలను వ్యాప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయంలోని శ్రీ చండికాంబ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా, ఆరాధ్య దైవంగా ఉన్నారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం ఇక్కడి భక్తుల సాంప్రదాయం. ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారు కోటొక్క లింగం రూపంలో అత్యంత రమణీయంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. దేవదేవుని ప్రతిరూపమైన ఆ లింగాకారానికి ఖర్చూరపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్న చిన్న లింగాలన్నింటినీ కలుపుకుంటే కోటి ఒక్కటి ఉంటాయని భక్తులు చెప్తారు. ఈ కోటి ఒక్క లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని.

వీరభద్రుడు. ఈ క్షేత్రంలో శ్రీ వినాయకుడు, శ్రీ కుమారస్వామి, నాగదేవతలు, శ్రీ ఆంజనేయులు, నందులు, శ్రీ చాముండేశ్వరి, ఏకాదశ రుద్రులు, శ్రీ కోటిలింగేశ్వరుడు, శ్రీ మల్లికార్జునులు, జగద్గురువు శ్రీ రేణుకాచార్యులు, కాలభైరవ స్వామివార్లకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో అష్టాదశ మఠాలను కూడా మనం దర్శించవచ్చు. ఈ క్షేత్రంలో 18 మఠాలున్నాయి. పూర్వం ఈ క్షేత్రాన్ని కొత్తిపాక, కొలయపాక, కొల్లిపాకగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ క్షేత్రం కొలనుపాకగా నామాంతరం చెందింది. ఈ ఆలయానికి ముందు భాగంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఆలయంలో మహాశివరాత్రి, మాస శివరాత్రి పర్వదినాలలో

కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసు.

సముద్రానికి ప్రధాన రైల్వే స్టేషన్, ప్రధాన బస్టాండ్ ఆలేరు. అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఆలేరు రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఆలేరు నుంచి ఈ క్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, కనుక సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ సోమేశ్వర స్వామివారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు

0: మీరింతవరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901844415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారం

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా సత్యం చిత్రం నుంచి పాట విందాం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లో రగుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: We bring you a talk on environmental jurisprudence by Anna Apriya, Associate Legal Center for WTO Studies, IIFT. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: जूरिस्प्रूडेंस की बात करते हैं तो इंडिया में कोई भी जूरिस्प्रूडेंस हो, वेदर इन्वायरमेंटल और अदरवाइज, द स्टार्टिंग पॉइंट इज ऑलवेज द कॉन्स्टिट्यूशन. तो कॉन्स्टिट्यूशन किसी सब्जेक्ट के बारे में क्या बोलता है, पहले हम ये देखते हैं. एंड देन वी सी, वी लुक एट द लॉज विच आर क्रिएटेड एज अ रिजल्ट ऑफ द पावर्स गिवन बाय द कॉन्स्टिट्यूशन. बट एक पिक्यूलियर बात है इंडियन कॉन्स्टिट्यूशन की, कि इसमें बहुत एक स्कूल ऑफ थॉट है जिनका मानना है कि इन्वायरमेंटल constitution environmentally blind tha in the very beginning when in 1950s it was adopted, because the term environment, environmental protection, ecological conservation, ye sare terms nahi the usme. But other school of thought on the other hand, which I also agree with, says that silence on the word environment does not mean ki koi intent nahi tha constitution ka environment ko protect karne ka. Later on we'll see kaise article 21 jo ki hamesha se constitution ka part raha hai usko bhi use karke hamari human rights and right to dignity under article 21 ko use karke environmental rights aage evolve hue hain. और ये मेन प्रोविजन हैं जो कॉन्स्टिट्यूशन के एनवायरनमेंट के बारे में डायरेक्टली बात करते हैं. डायरेक्टिव प्रिंसिपल्स 48A में और फंडामेंटल ड्यूटी जो सिटीजन की होती है वो 51A G में मेंशन्ड है. ऑल्दो ये दोनों ही राइट्स

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: మీరు ఇప్పటి వరకు భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:15. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా వినాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0861-233-1100, అలాగే మరొక నెంబర్ 0861-233-1102. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. ఎమిగోస్ మూవీ నుంచి, తర్వాత శ్రోతను పలకరించి వారికి నచ్చిన పాటని వినయానందిద్దాం.

0: శుభోదయం మేడం.
1: శుభోదయం అండి.
0: కావలి అడవుల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు మన అనౌన్సర్లకు గౌరవనీయులైన పదవిని మేడం గారికి నమస్కారములు.
1: నమస్తే అండి.
0: ఈ రోజు గురువారం కాబట్టి సాయిబాబా పాడుకోతారు మేడం.
1: చెప్పండి.
0: కుంతి పుత్రుడు సినిమాలో లేలే బాబాది దురలేవయ్య ఆ పాట పాడాలి మేడం. పూర్ణ శ్రోతలు సోమనాథ జాగ్రత్త రావు, పాడెం కోలయ్య, తబలా మత్తానయ్య, జాకిర్ బాత, ఇస్మాయిల్, ముఖ్యంగా నా ప్రారంభించి అది కోసం మేడం.
1: ఓకే అండి, ధన్యవాదాలండి.

0: హలో నమస్తే అండి.
1: హలో నమస్కారం. గుడ్ మార్నింగ్ పర్వీన్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సుప్రియా.
1: అవును మేడం,
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
1: నెల్లూరు ఇండియన్ నాగర్ నుండి మేడం.
0: ఈరోజు ఏ పాట వింటారు?
1: ఇద్దరు మిత్రులు అండి. సాంగ్ సాంగ్ రే మేడం.
0: విందామా? శ్రోతలు ఉన్నారా?
1: కోరుకుంటున్నారు సిద్ధేశ్వర గారు, సుప్రియా మా పర్వీన్ మేడం కోసం.
0: ధన్యవాదాలండి. విందామా మీరు కోరుకున్న పాట? విందాం.
2: Chunk, chunk, chunk, ka-chunk, chunk, chunk.

0: సినీ గీతాలు విని ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? చెప్పండి. నమస్తే సార్, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: మీ పేరు చెప్తారా?
1: నా పేరు ఖాదర్ భాష మేడం.
0: అలాగే అండి ఖాదర్ భాష గారు, మీరు కోరుకున్న పాట నేనున్నాను చిత్రం నుంచి ఇప్పుడు విందాం.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.

మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష పోని ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడైతే మనం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం. హలో అభిరుచి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901044415. కార్యక్రమంలో తొలి వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హనూరు తాలూకు చామరాజనగర జిల్లా నుంచి పంపించారు శ్రీ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ మరియు కెంబం గారు పంపించారు. వీరు రక్త సంబంధం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య గారు పంపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. షిరిడి సాయి చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అమరాన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుండి. ధనలక్ష్మీపురం నుంచి వంశీ, మోక్షజ్ఞ, సుషజ్ఞ, జాకీర్, ఇస్మాయిల్, కోటి వీరు పంపించారు ఈ వాట్సాప్ మనకు. ఏదైనా సాంగ్, మంచి సాంగ్ మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు. రవితేజ నటించిన రీసెంట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులందరి కోసం కూడా పాట వినిపించండి అంటున్నారు. మా కోసం మిర్చి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పసివాడి ప్రాణం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవేద ఆయిష ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. ధన్యవాదాలండి. సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు అంటూ

ఈ వాట్సప్ మనకు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, శంకరయ్య, శంకర యశ్వంత్, సుధీర్ పంపించారు. వీరు కొండపల్లి రాజా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. మరొక వాట్సాప్, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర, శ్రీనివాసు, వీరు మా ఊరి మహారాజు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం అమరన్ చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అది లక్షల లాటరీ నాకా?
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ మనకు దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి వీరు నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఈ వాట్సాప్ మనకు నారాయణ రెడ్డిపేట ఈశ్వరయ్య తోట నుంచి పందిరి రామకృష్ణ సంగీత పంపించారు. వీరు భలే దొంగ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మా కోసం హలో బ్రదర్ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజే, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నుంచి నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. సింగపూరి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు. నమస్కారం అండి మీకు కూడా. మురహరి, యశోద, జానకి మరియు రాజుగారు వీరు లవ్ స్టోరీ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. శ్రీరాములయ్య చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు జూలై 23 జాతీయ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సహశ్రోతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఈ వాట్సాప్ మనకు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా పంపించారు. కుబేర చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచెల్ల పద్మనాభయ్య గారు, ఉమాదేవి, జయమ్మ గారు. ఇప్పుడైతే మనం హలో బ్రదర్ చిత్రం నుంచి పాటను విందాం.

మా కోసం డాన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్ జీ, దివ్యాబాయి, అజయ్ మరియు శృతి గారు. సింహపురి ఎఫ్ఎం వారికి గుడ్ మార్నింగ్, శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు, వెంకటేష్, భువన్ రామ్ మా కోసం సూపర్ స్టార్ నటించిన చిత్రం నుంచి ఏదైనా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే అండి, ఈ వాట్సాప్ మనకు నెల్లూరు జిల్లా కోవూరు మసీదు వీధి నుంచి ఇస్మాయిల్ బాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు జాకీర్ బాయ్ వీరితో పాటుగా, మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరూ వీరితో పాటుగా, నంద్యాల జిల్లా ఆలగడ్డ పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా శోభన్ బాబు, సుజాత నటించిన గోరింటాకు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే నమస్తే, శుభోదయం అంటూ ఈ వాట్సాప్ మనకు పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి.

అందరు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు, జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. తలంరారు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే నార్కెట్పల్లి మండలం నుంచి నమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఈ వాట్సాప్ మనకు పంపించారు. దేవీపుత్రుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే జాతీయ రేడియో ప్రసారాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్, ధన్యవాదాలండి. అలాగే మరొక వాట్సాప్, జయం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. రమాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్ నుంచి. అలాగే నేషనల్ రేడియో సెలబ్రేషన్స్ డే స్పెషల్ థ్యాంక్స్ టు ఎఫ్ఎం సింహపూరి స్టాఫ్ అండ్ ఆఫీసర్స్, ఫౌండర్ ఆఫ్ రేడియో, థ్యాంక్ యూ అండి. వీరందరి కోసం డాన్ చిత్రం నుంచి పాట వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కోరుతున్నారు. వీరు జెమిని చిత్రం నుంచి పాటను, వీరికోసం ఈ పాట.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ నిర్మాణంలో, ప్రజా చైతన్యంలో, విజ్ఞాన వ్యాప్తిలో ఆకాశవాణి పోషించిన పాత్ర విశిష్టమైనది. సాంప్రదాయ ప్రసార మాధ్యమం నుంచి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ వరకు భారతీయ రేడియో సాధించిన ప్రస్థానం, నేటి సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసార రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ప్రసార విశేషకులు, రచయిత, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. మిత్రమా, ఆకాశవాణి శ్రోతల్ని మరోసారి ఈ సందర్భంగా కలిసే అవకాశం కల్పించినందుకు, వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవటంలో ఉన్న ఆవశ్యకత ఏంటంటారు?
2: నిజానికి మానవ పరిణామంలో లిపి రావడం, అచ్చు యంత్రం రావడం అనేది మనం ఒక తొలి ప్రగతి మార్గంలో మేలు మలుపురాయినిగా మనం పరిగణిస్తాం. తర్వాత ఏమిటంటే, సుమారు 130-140 ఏళ్ల క్రితం అంటే భౌతిక శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా రావడంతో ఎన్నో ఆవిష్కరణలు అద్భుతంగా దాని ఫలితాలు మనకు కలిగాయి. మరీ ముఖ్యంగా టెలిగ్రాఫ్, తర్వాత టెలిఫోన్. టెలిగ్రాఫ్ అయితే కేవలం సిగ్నల్ మాత్రము ట్రాన్స్మిట్ చేస్తుంది, టెలిఫోన్ లో మనిషి గొంతుకు కూడా ప్రయాణం చేసే అవకాశం కలిగింది. టెలిఫోన్ అంటే తీగ ఆధారంగా గళం అంటే గొంతుక ప్రయాణం చేసే అవకాశం ఉంది.

అది తీగ లేకుండా కమ్యూనికేషన్ వచ్చే సదుపాయం వచ్చింది, దాన్నే వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ అని అంటాము. అంటే ఎటువంటి తంతి సాయం లేకుండా మన శబ్దం అనేది దూర ప్రాంతాన్ని చేరడం అనేది అప్పటికి అద్భుతమైన ఆవిష్కరణ, ఆశ్చర్యం. ఇది తొలి దశ, అంటే 19వ శతాబ్దము బిగినింగ్ లో ఈ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే 1920 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో కొంత ఆదరణకు, గుర్తింపుకు నోచుకోవడం, తర్వాత దాని ప్రాధాన్యత క్రమంగా బలపడడం గమనించవచ్చు. తొలి దశలో రష్యాలో నాయకుల సందేశాలు రేడియో ద్వారా ప్రసారం కావడం ఎంతో ఆసక్తిని కలిగించింది. మన భారతదేశం వరకు వస్తే 1921లో ఒక ప్రైవేటు వ్యక్తులు రేడియో కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మనకు తెలుసు. తర్వాత మన దశలో చూస్తే చాలా మార్పులు, అలాగే ఎన్నెన్నో చేర్పులు మనకు కనబడతాయి. ఇక్కడ తొలి దశలో ప్రైవేటు వ్యక్తులు రేడియోను చూసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, అంటే పెద్ద జోక్యం చేసుకోలేం. అయితే ఇక్కడ గమనిస్తే అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా మూడు చోట్ల రేడియో ప్రసారాలు దాదాపు ఒకేసారి మొదలయ్యాయని చెప్పాలి. 1926లో ఇంగ్లాండ్ లో ఒక సమయం జరిగింది 9 రోజుల పాటు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పాలకులు రేడియో ప్రాధాన్యత ఏమిటో గమనించారు. అంతకుముందు రష్యాలో ఎటువంటి అనుభవం ఉందో, ఏ రకంగా రేడియో ఉపయోగపడిందో వాళ్లకు తెలుసు కనుక దాని మీద దృష్టి పెట్టారు. అదే పని తన వలస దేశాల్లో కూడా ఈ రేడియో బ్రాడ్కాస్ట్ మీద వాళ్లకు దృష్టి పడింది. అంతకుముందు 1923లో బాంబే రేడియో క్లబ్ అని ఏర్పడింది. అదే సంవత్సరం ఒక 3-4 నెలల తర్వాత కలకత్తా రేడియో క్లబ్ ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1924 జులై 31న మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. సివి కృష్ణస్వామి శెట్టి అనే యువకుడు ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుకుని వెనక్కి వస్తూ 40 కిలోవాట్ల రేడియో ట్రాన్స్మిటర్ కూడా చిన్నది తన వెంట తీసుకుని వచ్చాడు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి 1924 మే 16న ఒక చిన్న సమావేశం జరిగింది. అప్పటికి బాంబేలో, కలకత్తాలో ఈ రేడియో కేంద్రాలు ఉన్నాయి, మద్రాసులో ఎందుకు ఆలోచన చేయకూడదు అని కొందరు యువకులు ఉత్సాహవంతులు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ కోషన్ ఆయన అధ్యక్షతలో ఒక కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని చర్చించారు. అక్కడ మద్రాసు రెసిడెన్సీ రేడియో క్లబ్ అనే పేరును సూచించింది కూడా టీవీ కృష్ణస్వామి శెట్టి. ఈయన ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈయన తెలుగు వ్యక్తి. ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జులై 31న ఈ మద్రాసు రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. అందుకనే 1961లో ఆకాశవాణి రజోత్సవాలు జరుపుకున్నప్పుడు టీవీ కృష్ణస్వామి శెట్టిని సత్కరించడం కూడా నమోదు అయింది. ఇలా ఉన్నప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ అని 1927 జులై 23న ఏర్పడింది. అంటే ఈ బాంబే రేడియో క్లబ్ కలకత్తా రేడియో క్లబ్ ఇవి వేరువేరుగా ఉన్నాయి, వీటన్నిటిని కలిపి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబీసీ దీని తరఫున ప్రసారాలు ప్రారంభించాలని ఒక వ్యవస్థ ఏర్పడింది. అందుకనే వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు భారతదేశంలో మొదలైంది ఎప్పుడు అంటే 1927 జులై 23న బొంబాయిలో లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళ రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మరుసటి నెలలోనే అంటే 1 ఆగస్టు 21న కలకత్తాలో కూడా రేడియో కేంద్రం వచ్చింది. ఈ సందర్భాన్ని అంటే 1927 జులై 23ను మనం ఆర్గనైజ్డ్ బ్రాడ్కాస్ట్ ఇండియాలో మొదలైంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ శతవార్షిక సందర్భం మొదలవుతోంది. ఆ శతవార్షిక సందర్భం వచ్చే సంవత్సరం జులై 23కు ముగుస్తుంది. ఎందుకంటే 2002లో 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అని ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే నేపథ్యం. అయితే ఆ సమయంలో మనం చూస్తే 1931లో లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత 9.5 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రేడియో చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత పెద్దగా లేదు, పత్రికలు అందుబాటులోకి రాలేదు. ఈ రెండు మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు సమాచారం తెలుసుకోవడానికి. అటువంటి పరిస్థితిలో రేడియో రావడం అనేది చాలా విశేషంగా మనము చెప్పుకోవాలి.

0: అందుకని రేడియో రావడం అనే సందర్భాన్ని మనం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భానికి ఇప్పుడు 100 సంవత్సరాలుగా అప్రతిహతంగా భారత ప్రసార వ్యవస్థ కొనసాగుతోంది. ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేస్తుందని దానిలో సందేహం లేదు.
1: సార్, భారతదేశంలో రేడియో ప్రసార రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు బ్రాడ్కాస్టింగ్ రంగం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, అండ్ ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్లు ఏమిటి?
0: చాలా సంతోషం, మీరు చాలా అవసరమైన విషయాలు అడిగారు. మన భారత రేడియో వ్యవస్థని చూసినప్పుడు మనకు ప్రధాన ఘట్టం ఒక చోట ఆగి రెండవ ఘట్టం గొప్పగా ఉజ్వలంగా మొదలవుతుంది. అదే మన భారత దేశానికి స్వాతంత్రం రావడం. మనం ఇదివరకే అనుకున్నాము 1927 లో ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు ప్రారంభించింది. అదే సంవత్సరం జూలై ఆగస్టులో కలకత్తా బాంబే కేంద్రాలను కూడా ప్రారంభించింది. అయితే ఈ ఐబిసి సంస్థ 1930 పూర్తి మూతపడి తర్వాత కొత్త పద్ధతిలో మరింత శ్రద్ధ తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అది మేలి మలుపు. అందుకనే 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది అని మనం ఇటీవల 90 ఏళ్ల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అది మరింత కేంద్రీకృతంగా ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 17 ఏళ్ల క్రితం మాత్రమే మారింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఘర్షణ పెరుగుతోంది అనే వాతావరణం కూడా కనబడింది. అందుకని వాళ్లకు అంటే బ్రిటిష్ పాలకులకు రేడియో మీద శ్రద్ధ కలగడం ఆ ఢిల్లీ స్టేషన్ 1936 ఏర్పడింది. మద్రాసు రేడియో క్లబ్ ప్రసారాలు కొనసాగించింది. 1938 జూన్ 16 అది బ్రిటిష్ అధికార వ్యవస్థ అయిన ఆల్ ఇండియా రేడియోకు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఇది ఒక రకమైన పరిస్థితి. స్వతంత్రం వచ్చే నాటికి మన భారత భూభాగంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో ఈ 6 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విభజిత భారత ఖండం ఉపఖండం అంటే పాకిస్తాన్ లో 3 రేడియో కేంద్రాలు ఉండేవి. అప్పటికి మన భారతదేశంలో 6 కేంద్రాలు కలిసి 11% జనాభాను 2.5 అంటే 2.5% విస్తీర్ణాన్ని మాత్రమే అంటే దేశ విస్తీర్ణాన్ని మాత్రమే చేరగలిగి ఉండేవి. ఇది అంటే 1938 మద్రాసు రేడియో స్టేషన్ తెలుగు ప్రసారాన్ని ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1 మొదలైంది. బ్రిటిష్ పాలకుల నిర్వహణలో ఉన్న వ్యవస్థ ఇలా ఉంటే, ఇది కాకుండా మనకు ప్యారలల్ గా 2 స్రవంతులు కనబడతాయి. ఏమిటంటే సంస్థానాధీశులు హైదరాబాదు కేంద్రంగా డెక్కన్ సంస్థానం, మైసూరు సంస్థానం, తిరువాంకూర్ సంస్థానం, బరోడా ఈ 4 సంస్థానాలు ఉత్సాహంతో రేడియో కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఉత్సాహం మహబూబ్ అలీ అయిన అతను 1933 చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ని ఆయన ప్రారంభిస్తే, తర్వాత నైజాం 1935 తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నిజాంకి ఒక హైదరాబాద్ లో కాకుండా ఔరంగాబాద్ లో కూడా రేడియో ట్రాన్స్మిటర్ ఉండేది. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ అంటే హైదరాబాదు కేంద్రం 35 మార్చిలో వస్తే సెప్టెంబర్లో మైసూరులో మొదలైంది. తిరువంకూర్లో 1943 మార్చిలో ఆ సంస్థానం రేడియో కేంద్రం మొదలైంది. బరోడా కేంద్రం, బరోడా మహారాజు కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు, అయితే ఎక్విప్మెంట్ రావడంతో బాగా ఆలస్యమైంది. ఆయన రేడియో కేంద్రం కేవలం 1947 జనవరిలో మాత్రమే మొదలైంది. ఆయన ఎంతో గౌరవంగా స్వతంత్రం పట్ల చాలా ఇష్టం ఉండేవాడు కనుక రేడియో స్టేషన్ ఆ మరుసటి సంవత్సరమే ఆయన మూసివేశారు. అయితే మిగతా డెక్కన్ రేడియో, మైసూర్ రేడియో, తిరువంకూర్ రేడియో 1950 అంటే ఏప్రిల్ 1 భారత ప్రసార వ్యవస్థలో అంతర్భాగంగా అయ్యాయి. ఈ 2 వ్యవస్థలు కాకుండా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న రేడియో కేంద్రాలు కూడా మనకు కనబడతాయి. ఒకటేమో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రామ్ మనోహర్ లాహియా లాంటి పెద్దల పర్యవేక్షణలో సీక్రెట్ రేడియో పనిచేసింది. దాన్ని ఆజాద్ రేడియో అని మన ఉద్యమకారులు అంటే ఇల్లీగల్ రేడియో అని బ్రిటిష్ పాలకులు వ్యవహరించేవారు. దానికి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఇటీవల అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అని ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం చూస్తే అంటే దీని గురించి చరిత్ర పెద్దగా నమోదు కాల బ్రిటిష్ పోలీసులు వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్ లో రాసుకున్న వివరాల ఆధారంగా ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఇటీవల అంటే 8 ఏళ్ల క్రితం

0: అలాగే మరో గొప్ప ప్రయత్నం మనకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని పోర్చుగీస్ పాలకులకి వ్యతిరేకంగా 1955 నవంబర్ 25 అంటే ఒక 6 ఏళ్ల పాటు 1961 డిసెంబర్ 19 అంటే గోవా విమోచన జరిగే వరకు 6 సంవత్సరాల పాటు సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరున అది నడిచింది. ఇదైతే జీప్ మీద ట్రాన్స్మిటర్ పెట్టుకుని కదిలే జీప్ మీద ఆ ప్రసారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గమనిస్తే ప్రమాదం అని వాళ్ళు చాలా గొప్ప సేవ చేసి అప్పటికే చాలా భాగం భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో పోరాటం వాళ్ళకి తెలుసు, చరిత్ర వాళ్ళకి తెలుసు, మార్పులు తెలుసు కనుక ఊళ్ళూరుతున్న సందర్భం కనుక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ ప్రసార కేంద్రాన్ని వామన్ సర్దేశాయ్, లోబో సర్దేశాయ్ అనే ఇద్దరు మిత్రులు, ఒకరు హిందువు ఒకరు క్రిస్టియన్, వాళ్ళు ప్రసారం కలిసి చేశారు. తర్వాత కాలంలో వారు ఇద్దరు వివాహం చేసుకున్నారు. లోగో గారికి గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది 3 రకాలుగా మనకు స్వతంత్రం ముందు మనకు కనబడతాయి. ఏంటంటే సంస్థానాల రేడియో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న రేడియో, తర్వాత బ్రిటిష్ పాలకులకు సంస్థానాలకి వ్యతిరేకంగా నడిచిన ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి మనకు కనబడతాయి. అయితే ఇంకా పరిశోధన చాలా జరగాల్సి ఉంది అని మాత్రం అనిపిస్తోంది.
1: సార్, ప్రజాసేవలో రేడియో పాత్ర కాలానుగుణంగా మారుతూ వస్తుంది కదా, మరి భవిష్యత్తులో ఆకాశవాణి ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు?
0: రేడియో 1948 అంటే విజయవాడ ఆకాశంలో వచ్చిన సంవత్సరంలోనే ట్రాన్స్మిటర్ ని రేడియో సెట్ సైజు బాగా విజయవాడ ప్రారంభమైన 1948 లోనే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది. ట్రాన్సిస్టర్ రావడంతో రేడియో సైజు బాగా తగ్గింది. అది బల్ల మీదనో గూట్లోనో ఉన్నది మన చేతికో భుజానికో చేరింది. ఇది ఒకటి. తర్వాత ఉపగ్రహాలు రావడము, టెలిఫోన్ ప్రసారాలతో అనుసంధానం కావడం, గత కంప్యూటర్ రావడం, తర్వాత స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ రేడియో రావడం, ఇలాంటివన్నీ జరగడం ఒక రకమైన పరిణామం. తొలి దశలో రిసీవర్ స్టేషన్ వేరుగా ఉండేది, ట్రాన్స్మిటర్ స్టేషన్ వేరుగా ఉండేది. అంతకు మించి ఇప్పటి కాలానికి అప్పటి రేడియో కేంద్రం ఆకాశవాణి చేసిన సేవలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో స్లో బులెటిన్ అని మధ్యాహ్నం పూట ప్రసారమయ్యేది. వార్తలు చాలా నెమ్మదిగా చదివేవాళ్ళు. ఏంటంటే చిన్న పత్రికలకు సమాచారం అంటే వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ప్రసారాలు జరిగేవి. అలాగే మధ్యాహ్నం పూట స్టాక్ మార్కెట్ సమాచారం ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటి గురించి పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మనకు వ్యవసాయానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి, ఆరోగ్యానికి, విద్యార్థులకి వీరికి సంబంధించిన ప్రసారాలు ఆకాశవాణి చాలా చాలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రేడియో ప్రసారాల పర్యవేక్షణ చేసిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన హయాంలో రేడియో చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు అనుకున్నట్టు మనకు ఉపగ్రహం రావడంతో క్వాలిటీ చాలా మెరుగైంది. తర్వాత ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ 1977 లోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఇంకొక సదుపాయం ఏమిటంటే నేషనల్ ఛానల్ అని 86 లో మొదలైంది. అది నాగ్పూర్ లో ట్రాన్స్మిటర్ గా ఉండేది. దేశవ్యాప్తంగా అప్పటికి టీవీ ఛానల్ రాలేదు, సాటిలైట్ ఛానల్ రాలేదు, కంప్యూటర్ ఛానల్ లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అటువంటి సమయంలో అది రాత్రి మొత్తం సంగీతాన్ని ప్రసారం చేస్తూ వార్తల్ని 5-5 నిమిషాల పాటు ప్రతి గంటకు ఇస్తూ ఉండేది. అది దాదాపు ఒక 15-20 ఏళ్లు చాలా గొప్ప సేవ చేసింది. ఇంకోవైపున లోకల్ రేడియో స్టేషన్ అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయము, ఇలాంటి ఉపాధికి సంబంధించి చేయూతగా ఉండేట్టు రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో చాలా సేవ చేసింది. రేడియో విషయం గమనిస్తే వికేంద్రీకరణ మనము గమనించవచ్చు. అంటే పలు భాషల్లో రేడియో ప్రసారాలు ఉన్నాయి. లిపి లేని భాషల్లో కూడా అంటే డైలెక్ట్ అంటాము ఆ రేడియో ప్రసారాలు ఉన్నాయి. అలాగే వైవిధ్యం, వైవిధ్యం అంటే ఏ ప్రాంతానికి ఇప్పుడు ఆదిలాబాద్ భాష వేరు, అనంతపురం భాష వేరు, అమలాపురం భాష వేరు. రేడియో స్థానిక దృష్టి ఉంది కనుక స్థానిక అవసరాలు, ఎందుకంటే అక్కడ పంట దిగుబడి మారుతుంది, వర్షాలు మారుతాయి, అంటే పొలాలు వేరుగా ఉంటాయి, పంటలు వేరుగా ఉంటాయి, ఆహారం వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా పార్టిసిపేట్ చేసినప్పుడు వైవిధ్యం ఖచ్చితంగా నిండుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆకాశవాణి తొలి నుంచి కూడా ఇంక్లూసివ్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. ఇంక్లూసివ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ సమదృష్టితో చూడడం, దాన్నే బహుజన హితాయ, బహుజన సుఖాయ అని మోటో ఆకాశవాణికి ఉంది. ఈ రీతిలో ఆకాశవాణి చేసిన

0: ప్రక్రియలు చాలా ఉన్నాయి.
1: సరే, మనమైతే కనుక ఎవల్యూషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్, అండ్ ఎఫ్ఎం కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది మన ఇండియాలో అని చెప్పి. సరే, మరి ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అండ్ ఏఐ కూడా వచ్చేసింది సార్. సో ఈ యుగంలో రేడియో తన విశ్వసనీయతను ఏ విధంగా నిలబెట్టుకుంటుంది అంటారు?
0: గిరీష్ గారు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రేడియో విశ్వసనీయత నిజానికి బాగా పెరిగింది. అది మీరు గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఛానళ్లు, వీరు మిక్కిలి సోషల్ మీడియా వ్యాప్తి, యూట్యూబ్ ఛానల్స్ రావడంతో జోరుపడితే వాళ్ళు ఏది అవసరమైతే అది, ఏది తోస్తే అది, ఎలాగైతే ఎలా తోస్తే అలాగా మాట్లాడే విషయాలు పెరిగాయి. దానికి దాంట్లోని కంటెంట్ కి థంబ్ నీల్స్ కి సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడేట్టు లేదా చింతించేట్టు కూడా మనకు తెలుసు. రెండవది ఏంటంటే టీవీ ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒకే విషయం గురించి అరగంట గంట, ఒక్కో సందర్భంలో 3-4 గంటలు, లేదా వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటే 5-6 గంటలు కూడా లైవ్ డిస్కషన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేడియో అలా కాకుండా ఇదివరకటి అంటే కొన్ని విలువలు పాటించే దినపత్రికల్లో తొలి పేజీలో వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ, అంటే దాంట్లో వాతావరణం ఉంటుంది, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, ముఖ్యమైన రాజకీయ విషయాలు ఉంటాయి, సంస్కృతి పరమైన విషయాలు ఉంటాయి, ప్రాంతీయ అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని తీసి ఇవ్వడం అనేది ఆకాశవాణి విధానం. అందువల్ల ఇప్పుడు మనకి లైవ్ అని చెప్తారు, అందులో అది ఎంత లైవ్ అని నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయట వేస్తారు. అది ముందు రోజు రికార్డ్ చేసిందా లేదా 3 రోజుల ముందు చేసిందా మనకు తెలిసే అవకాశం లేదు. అంతేకాకుండా 24 గంటల ప్రసారాలు ఉన్నప్పుడు ముగింపు ఏది కోసం మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో రేడియో మళ్ళీ సజీవంగా పునర్వైభవంతో అది వెలుగుతోంది, వెలుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ఆడియో కమ్యూనికేషన్ అనేది మనిషి సామర్థ్యంలో చాలా చాలా సరళమైన విధానం, చాలా ఎఫెక్టివ్ గా ఉండే విధానం. అందువల్ల ఇది సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం అనుకునేవాళ్ళం టీవీ వచ్చిన తర్వాత రేడియోని కానీ, లేదా ప్రైవేట్ టెలివిజన్ సాటిలైట్ టెలివిజన్ వచ్చినా కానీ, ఇంకో కానీ ఇలా అనుకునేవాళ్ళం కానీ రేడియో ప్రాధాన్యత కోల్పోనేలేదు. ఎప్పటికప్పుడు ఆకాశవాణి తన వ్యూహాన్ని మార్చుకుంటూనే వస్తోంది. అంతకు మించి ఏంటంటే రేడియో తొలి దశ నుంచి కూడా ఆకాశవాణి వినోదాన్ని, సమాచారాన్ని కలిపి సందేశాన్ని ఇష్టంగా ఇచ్చే ధోరణి ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు సోషల్ మీడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి ఏమవుతుంది అని. నిజానికి రేడియోలో మనిషి గొంతు వినపడమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త మాటలు, కొన్ని అట్రాక్టివ్ మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, పత్రికలు, రేడియో, టెలివిజన్ గురించి మాస్ మీడియా అనే మాట వాడుతుంటారు. మాస్ మీడియా అంటే మీడియా ఫర్ మాస్, అంటే మూస మీడియా కాదు, గుంపు మీడియా కాదు, ఒకేలాగా ప్రసారం చేయమని కూడా కాదు. అంటే మీడియా ఫర్ మాస్ అంటే జనసామాన్య అవసరాలను గమనించి వారి భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో, వారికి నచ్చే రీతిలో మీడియా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి, మెరుగుపడాలి. అందుకే రేడియో వీటన్నిటిలో, అన్ని మాధ్యమాల్లో కల్లా రేడియో చాలా సరళమైనది. మీరు ప్రయాణం చేస్తూ కూడా రేడియో వినొచ్చు, రేడియో కార్యక్రమంలో పాల్గొవచ్చు. మీకు తెలిసింది ఆ విషయం, కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ రావడంతో మూస ప్రయత్నాలకు, మూస ప్రయోగాలకు ఖచ్చితంగా తెరపడుతుంది. అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప, లేదా మరింత పరిశోధన చేసి మరింత సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేసే వాళ్ళకి మానవ మేధ అనేది కృత్రిమ మేధకు అంటే ఎప్పుడు 100 రెట్లు పైచేయే ఉంటుంది. అయితే అది నిత్య ఎరుక, అంటే ప్రతినిత్యము మీరు స్పృహతోనే ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది కాదు అనేది మనం స్పృహతో ఉంటే ఖచ్చితంగా రేడియో వర్ధిల్లుతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పగొరినప్పుడు హ్యామ్ రేడియో పనిచేసేది. ఇప్పుడు హ్యామ్ రేడియో కండి పరిస్థితి మారింది అంటాం. హ్యామ్ రేడియో పూర్తిగా అవుట్డేటెడ్ కాల. ఇప్పటికీ హ్యామ్ రేడియో చాలా కొత్త మార్పులతో, కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త రూపాల్లో అది వస్తుంది. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, బెదిరిపోవలసిన అవసరం లేదు. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మన మీద ఉంది.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా బాగుంది ఈ సందర్భంగా, అంటే ఇండియా

0: బ్రాడ్కాస్టింగ్ వందేళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ మునుముందుకు విజయవంతంగా సాగుతున్న సందర్భం, శతవార్షికం మొదలవుతున్న రోజున అంటే ఈ జూలై 23న మీ అందరినీ, ఇష్టమైన శ్రోతలందరినీ ఇలా కలిసే అవకాశం రావడం, రేడియోకి సంబంధించి నాకు తెలిసిన విషయాలు కొన్నింటి మీతో పంచుకునే అవకాశం కలిగించిన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. హలో.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతం వింటారు. శ్రీనివాస కళ్యాణం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన శ్రోతలు ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, హేయాంష్.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖుల శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. ముందుగా డాక్టర్ సమరంగారి జీవితంలో రేడియోకి ఎంత ప్రాముఖ్యత ఉంది, రేడియో ద్వారా సమరంగారి అభివృద్ధి ఎలా కొనసాగింది, చిన్నతనం నుంచి వారికి రేడియోతో ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో విందాం.
2: నమస్తే సార్.
3: నమస్కారం అండి. ఆకాశవాణితో నా జీవితం అనుబంధం చెప్తానన్నమాట. చిన్నప్పుడే ఆ బాలల కార్యక్రమం ఉండేది. ఆ బాలల కార్యక్రమంలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాడిని. దాంట్లో పాటలు పాడండి, నాటకాలు వేయనండి, రకరకాలుగా బాలల కార్యక్రమం. అక్కడ దాంతో ఒక రకంగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ బాలల లెవెల్ నుంచి కొద్దిగా యూత్లోకి వెళ్ళాం. అంటే చిన్నప్పుడే ఇప్పుడు విజయవాడలో 1 కిలోవాట్ రేడియో పెట్టినప్పటి నుంచి ఆ రేడియో స్టేషన్లో మేము ఆ ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. తర్వాత ఇక బాలల కార్యక్రమం నుంచి అక్కడ నేను డాక్టర్ అవ్వడం, డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ ప్రోగ్రామ్స్ వచ్చాను. రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా ఉండేవాడు డాక్టర్స్ ప్రోగ్రామ్స్, రకరకాలుగా అనమాట. వైద్య సంబంధ విషయాలు ఎన్నో చెప్తుండేవాడిని తీసుకునేవాళ్ళు. ఆకాశమైన యొక్క గ్రేట్నెస్ అంటే అప్పుడు జన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అసలు ఉదయం లేవడంతోనే సుప్రభాతంతో మొదలయ్యేది. చక్కగా అందరూ ఉదయం లేవగానే అసలు రేడియో స్విచ్ ఆన్ చేసి అప్పుడు పనికి ముద్దిగేవాళ్ళు. అంటే జీవితంతో పెనవేసిపోయింది ఆకాశవాణి. ఇంకా ఇప్పుడు ఎంత అంత కదా అనుబంధం, ఎంత కదా ఆకాశవాణిలో వచ్చే కార్యక్రమాలు, అది యూత్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే రైతు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, మహిళల ప్రోగ్రామ్స్ కానివ్వండి, యూత్ తక్కిన ఏది ఇదేది కాదు, జీవితానికి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించినవి. అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించినవి కూడాను దాంట్లో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క విషయాన్ని, ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే కర్ణాటక మ్యూజిక్ కానండి, లలిత సంగీతం కానండి, అలాగే రేడియో నాటకాలు అనండి, ఇంకా ఈ ప్రసంగాలు అనండి, ఇవేమీ కాదు, అసలు ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్నాయన్నమాట. నాకు ఎంత సంతోషం, ఎన్ని రకాలుగా ఎన్నో సీరియల్ కార్యక్రమాలు దాంట్లో ఉపయోగించే చేశాను. నేను రేడియో నాటకాలు దాదాపు 25 రేడియో నాటకాలు ప్రసారం అయినాయి దాంట్లో. అలాగే అనేక వందలు చెప్పాలంటే దాదాపు నా ప్రసంగాలు ఒక 450-500 కన్నా రేడియో ప్రసంగాలు చేశాను నేను. తెలుగు సంస్కృతి, ఆంధ్రుల సంస్కృతి అనేది ప్రతిబింబించినంత కాదు, మన నిత్య ప్రతి ఒక్కటి, అది కూచిపూడి కావచ్చు, లేదా సంక్రాంతి పండుగ కావచ్చు, కృష్ణాది కావచ్చు, ఇక పల్లెల జీవితం కావచ్చు,

రైతు జీవితం కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల వాళ్ళు కావచ్చు, ఇది అదేని కాదు. ఎన్ని రకాల ప్రోగ్రామ్స్, అలాగే అష్టావధానం, శతావధానం, కవితా గోష్ఠులు, ఉగాది వచ్చినంటే అష్టావధానం. అసలు ఆ రోజుల్లో ఎంత క్రేజ్ అంటే రేడియో అంటే, అబ్బా ఎప్పుడు ఉగాది వస్తుంది, ఎప్పుడు అష్టావధానం పెడతాం అన్నట్టు ఒక క్రేజీ ఫీలింగ్తో అప్పుడు ఎదురు చూస్తుండేవాళ్ళు. జనం చెప్పినా కదా, జన జీవితంతో అది ఒక రకం చెప్పాలంటే ముడిపడిపోయింది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, రేడియో జన జీవితంతో ముడిపడినట్లుగా ఈరోజు ఇంత టీవీ వచ్చినా మరొకటి వచ్చేసరి అంత అవ్వట్లేదు, ఏది అవ్వలేదు. చివరికి ఒక పత్రికలే, ఒక డైరీ పేపర్ లేదు, ఏ టీవీ లేదు. నేను ఖచ్చితంగా చెప్పగల విషయంలో కేవలం రేడియోవే జన జీవితంతో జన హృదయాల్ని జయించి జన హృదయాల్లో ఒకటే అయిపోయింది అన్నమాట. చాలదిగా అయితే తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసి వచ్చి కొద్ది కొద్దిగా మార్పులు అని వేరే విషయం, కానీ రేడియో చూపించినంత ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ అది ఇంకా దేనికి ఏ మీడియాకి లేదని చెప్పచ్చు అన్నమాట. అంటే దీనివల్ల ఏంటి అయిపోయినంటే, మహిళల అభిప్రాయాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ మహిళా సాధికారిత అనేది ఇవాళ ఏం చెప్తున్నామో, మహిళా సాధికారిత అనేది అక్కడ రేడియో ద్వారా ఎంతో అయిపోయింది. మహిళలకి వాళ్ళ వృత్తి స్వయం ఉపాధి పథకాలు ఎలా చేసుకోవచ్చు, రేడియో ప్రభుత్వం ఎటువంటి సహాయాలు చేస్తుంది, నిజంగా మహిళాభ్యున్నతికి తోడ్పడింది రేడియో, అలాగే యువత కోసం పెట్టింది, యువతకి ఎన్ని రకాలుగా అండి, అసలు ఆటలు ఆడుతుంటే క్రీడల్లో వాళ్ళు ఆడేవాళ్ళని ఎవరిని ఆడారంటే ఒక దాంట్లో అంటే అది ఒక చిన్న ఒక మామూలు ఒక ఏరియాలోనే అయ్యవచ్చు, దాన్ని చూసి వెంటనే వాడిని ఫోకస్ చేయడం, ఎంతమంది క్రీడాకారులని ఆ రేడియో పైకి తీసుకొచ్చినాం, అలాగే ఆర్టిస్టులు, అది డ్రామా కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఎవరైనా సరే అది ఏ సంగీతం సంబంధించిన కావచ్చు, ఆర్టిస్టుని ఎంతమంది చేసి ఎంత చెప్పాలంటే ఆంధ్రదేశంలో ఆర్టిస్టులు తయారు చేసింది, క్రీడాకారులు తయారు చేసింది, నాయకులు తయారు చేసింది, అంతా కూడా ఆల్ ఇండియా రేడియో. దానికి ధోకాలి విజయవాడ ఆల్ ఇండియా రేడియో అంటే ఇంత అంతగా నా ఉద్దేశం, ఇండియా మొత్తంలోనే ఆకాశవాణి విజయవాడ ఉదయం లేవగానే 6 గంటలకు ఆకాశాన్ని విజయవాడను పలకగానే అందరి హృదయాలు స్పందిస్తుండేవి. అంత ఇదిగా పెనవేసిపోయింది, అంత ఇదిగా మన ఇండియా మొత్తం మీద అంత ఇంపాక్ట్ ఉన్నది కదా మాట. ఇక్కడ ఉన్న స్టేషన్ డైరెక్టర్స్ మన ఒకళ్ళు మామూలు అండి, రజనీకాంతరావు గారు, ఆయన ఒక స్టేషన్ డైరెక్టర్గా ఉంటే అక్కడ ఆల్టర్నేటివ్ చూస్తూ ఆర్టిస్టుని ఎంత ఎంకరేజ్ చేసి ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చాడో, నిజమైన సెక్యులర్ గా వ్యవస్థని చూపించిందంటే ఆల్ ఇండియా రేడియో. అంచేత ఆ రంగా నా మా జీవితంతో ఆల్ ఇండియా రేడియో పెనవేసిపోయింది. ఆ నా జీవితం నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో చేసిన, ఈ రోజున నేను టీవీలో కానీ ఇంకో రంగా కానీ నేను రచయితగా బాగా నేను పైకి వచ్చానంటే దానికి ఫౌండేషన్ ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి విజయవాడ. నన్ను ఒక వ్యక్తిగా, నన్ను ఒక రచయితగా, ఒక మంచి సంఘ సేవకుడిగా, ఒక డాక్టర్గా నేను తయారయ్యాను, నేను దాంట్లో ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకున్నానంటే ఆల్ ఇండియా రేడియో. దాన్ని నేనే కాదు, నాలాగే ఎంతమందో ఉన్నారు. ఒక అంటే నేను ఎందుకు చెప్తా అంటే నాలాగే ఇది, నాలాగే ఎంతమంది, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది డాక్టర్లు దాకా ఇది అది కాదు. కొత్తది ఎక్కడున్నా సరే ముందు ఆల్ ఇండియా రేడియోలో వచ్చేది, కొత్త భావం ఏదైనా వచ్చిందంటే ఆల్ ఇండియా రేడియో విజయవాడలో వచ్చేది, కొత్తది అయినా సరే. అంటే నిత్య జీవితంలో అన్ని రంగాల్లో అన్ని విధాలుగా పెనవేసిపోయిన ఆల్ ఇండియా రేడియోకి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాల పాటు ఈ జన జీవన స్రవంతిలో భాగమైపోయిన ఆల్ ఇండియా రేడియో ఇంకా ఫ్యూచర్లో, నేను పూర్వ పరిస్థితి చెప్పాను, ప్రజెంట్ పరిస్థితి చెప్తున్నా చక్కగా ఉందని, ఫ్యూచర్లో కూడా నిజంగా ఇంత టీవీ వచ్చేసినా, ఇంకా ఇంత యూట్యూబ్లు వచ్చేసినా, ఎన్ని వచ్చేసరి దీని రోల్ మాత్రం పోలేదు. ఈ రేడియో అనేది ఎంత ఉంది, ఎంత ఉండబోతుందని చెప్తున్నాను. ఇంకా కొత్త కొత్త దీంతో పైకి రావాలని, జన జీవితంతో మరింత పెనేసిపోవాలని. ఇప్పటికీ విచిత్రం తెలుసా, పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ రేడియో తగ్గ వింటున్నారు. పట్టణాల్లో కరెంటు ఉండి ఇవన్నీ ఉండే పల్లెటూళ్ళు కరెంటు లేకపోవడం వల్ల, దానివల్ల టీవీలు లేకపోకుండా వాళ్ళు చివరికి పొలం దున్నుతూ ఎద్దుల కాడికి రేడియో కొట్టుకుని ఆ రేడియో పెట్టుకుంటూ వాడు శ్రమను మర్చిపోయి, వాళ్ళు అయితే పంట పొలాల నుంచి తెలుసుకుంటూ, వాడు పంట వ్యవసాయం గురించి తెలుసుకుంటూ వాడు చెప్పని చేస్తున్నాడు పొలాల్లో. శ్రామికులు రేడియో పెట్టుకుని, ఎఫ్ఎం రేడియో పెట్టుకుని వింటూ వాళ్ళు చక్క శ్రమను మర్చిపోయి చేసే కష్టానికి గుర్తు లేకుండా ఎంత పనిచేస్తున్నారు. ఇంట్లో గురుడు వంట చేసుకుంటూ ఆ పక్కన కష్టం లేకుండా దాంట్లో ఆ ఆనందం పొందుతూ జీవితాన్ని చక్కగా చేస్తుంది. పల్లెటూరు ఈ రోజుకి రేడియో చక్కగా రోల్ ప్లే చేస్తుంది, చాలా వండర్ఫుల్ రోల్. అంచేది రేడియో పాత్ర పోలేదు, పోయి కొందరు అనుకున్నారు ఎంత టీవీ

0: వచ్చేసింది, ఇంకేముంది దాని ప్రకారం అనుకున్నారు, కానీ పోలేదు, పోదు పోదు. ఎందుకంటే కారెక్కిన రేడియో ప్రభావం తగ్గిపోయింది, దాని రోల్ లేదు అని అనుకుంటే అది చాలా తప్పు. అది తెలియక మాట్లాడడం కానీ చాలా గొప్ప ఉంది. అంచేత మా ఆకాశవాణి విజయవాడ, అలాగే రెయిన్బో కృష్ణవేణి, వివిధ భారతి ఎక్సలెంట్ గా చేసింది, ఎంతో ఇదిగా ఉంది. ఇంకా ఇంకా పైకి రావాలని, జనజీవితంతో ఇంకా ముడిపడిపోవాలని, ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ అందించారు, మీ అనుభవాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు డాక్టర్ సమరం గారికి రేడియోతో ఉన్న అనుబంధం గురించి విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సుదీర్ఘకాలం పాటు ప్రసార ప్రముఖునిగా ఉన్నటువంటి అధ్యాపకులు, ప్రముఖ వ్యక్తి, విజ్ఞానవేత్త, విద్యావేత్త డాక్టర్ ఎంసీ దాస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని శ్రోతలతో ముచ్చటించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: మీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
4: 54 సంవత్సరాల అనుబంధం.
3: ఆ జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ప్రసార మాధ్యమాల్లో రేడియో యొక్క పాత్రను గురించి మనం చర్చిద్దాం.
4: రేడియో మన జీవితంలో ఒక భాగం. విజ్ఞానాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని, వీటన్నిటికీ దోహదం చేసేటువంటి ఒక మాధ్యమం రేడియో. ఎవరినైనా సరే చేరేటువంటి మాధ్యమం ఏమిటి అంటే రేడియో. అయితే ప్రపంచంలో సుమారు ఒక 46 కోట్ల మంది ఈ వినికిడికి, భాగ్యానికి నోచుకున్నటువంటి వారు ఉన్నారు. మిగిలిన వారికి ఇది ఒక అదృష్టం, వినడం అనేటువంటిది ఒక అదృష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో రేడియో ఉంటే ఏమొస్తుందంటే ఏమొస్తుంది కాదు, ఇది మార్గాన్ని సూచిస్తుంది, జీవన సరణిని మారుస్తుంది, మనల్ని మంచి వైపు పయనింపజేస్తుంది, మంచి ఆలోచనలు పుట్టిస్తుంది, మంచి పనులు చేయిస్తుంది మన చేత. ఎందుచేతంటే ఈ రేడియో ముందు మనసును తాకుతుంది. మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అన్నారు. అంటే బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం. మనిషి 1% మాత్రమే భౌతికం, 99% మానసికం. ఎందుచేతనంటే ఇవాళ వైద్య రంగంలో కూడా సైకోసోమాటిక్ డిజీజెస్ అన్నారు. ఒక మంచి సంగీతం విన్నా, ఒక మంచి మాట విన్నా సరే కొన్ని రోగాలు నయమవుతాయి. హార్వర్డ్ యూనివర్సిటీ దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యూజిక్, ది ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ ఆన్ ది హ్యూమన్ మైండ్ అండ్ బాడీ అని. మీకు ఒక మంచి మాట విన్నప్పుడు కానీ, ఒక మంచి పాట విన్నప్పుడు కానీ ఏమవుతుందంటే మనకున్నటువంటి ఈ బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. బీపీకు మంచి మందు ఏమిటంటే రేడియో వినడం, ముఖ్యంగా ఆకాశవాణి. ఆల్ ఇండియా రేడియో ఏమిటంటే మంచి వార్తల్ని ప్రసారం చేస్తుంది, మంచి సంగీతాన్ని ప్రజలకు అందిస్తుంది, మంచి వినోదాన్ని మనుషులకు అందిస్తుంది. రేడియో వినడం అనేటువంటిది ఒక ఉత్తమ సంస్కారం. కొన్ని చూస్తే ప్రజలు పాడైపోయే ప్రమాదం ఉంది, కానీ రేడియో విని పాడైపోయేవారు ప్రపంచంలో ఎక్కడ ఉండరు, ఏ దేశంలో అయినా సరే. చేత పిల్లలకి అలవాటు చేయాలి వాటి నుంచి. మనకి రేడియో వినటం అనేటువంటిది, చాలా మంది గృహిణులు ఇవాళ కొన్ని మాధ్యమాలకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా జీవితాల్ని చలా చెదురు చేస్తున్నాయి కొన్ని మాధ్యమాలు. అందరూ వినకూడని కూడా వినిపిస్తున్నారు, చూడకూడని కూడా చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అసలు విద్యా బోధనలో రేడియో అనేటువంటి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక ఆకాశవాణి కళాకారుడిగా, నాటక కళాకారుడిగా, అలాగే ఇక్కడ ఎన్నో
3: ప్రసంగాలు,
4: ఒక 27 వారాలు కార్గిల్ కథలు, ఆ వీరుల తాలూకా జీవిత వాళ్ళు ఎలా త్యాగం చేశారు అనేటువంటి దాన్ని ప్రజలకు వినిపిస్తే నాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే నాకు చాలా మంది పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అభిమానులు ఉన్నారు. నేను మర్చిపోయినటువంటి నాటకాలు నాకు గుర్తు చేస్తుంటారు. మీ కోణార్క అద్భుతమైనటువంటి నాటకం అండి, మీ ఎస్టేర్ రాణి నాటకం విన్నామండి, ఎంత అద్భుతమైనటువంటి నాటకం అండి, ఇలాగా నాటకాలను గుర్తు చేస్తుంటారు.
3: మేజర్
4: అలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి నాటకాలు. అలాగే సార్, మీరు వినియోగదారుల గురించి మీరు కొన్ని వారాలు చెప్పేవారండి, వినేవాళ్ళం ఆ రోజుల్లో చాలా బాగుండేదండి. మీ కార్గిల్ కథలు విన్నామండి. రేడియో అనేటువంటిది ఈ ప్రపంచంలో ఒక మరికొన్ని మహానుభావుడిని ఒకసారి నమస్కారం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని మహానుభావుడు కనిపెట్టి మనకి ఇవాళ ఒక పెద్ద సంపద. ప్రతి ఇంట్లో కూడా పూజా గృహం ఉన్నట్టుగా రేడియో ఉండాలి. రేడియో ఉండాలి, రేడియోని వినాలి కనీసం ఒక గంట సేపు. మనిషి ఆరోగ్యంగాను ఆనందంగా ఉండాలి అంటే అట ఒక గంట సేపు ఏ పుస్తకం చదవాలి, ఒక గంట సేపు రేడియోని వినాలి, మంచి కార్యక్రమాలు వినాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమంగా దీన్ని రేడియో వినడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇది మనసును బాగు చేస్తుంది. మనసును బాగు చేస్తే మన మాట బాగుపడుతుంది, మన చేతలు బాగుపడతాయి.
3: రేడియో వినడం వల్ల సంస్కారవంతులుగా తయారవుతారు, విజ్ఞానవంతులుగా తయారవుతారు, కావలసిన మోతాదులు వినోదం.
4: అవును, అంతేకాకుండా మానవ సంబంధాలను పెంచుతుంది. ఇప్పుడు రేడియోలో రైతులకు, ఇక్కడ కార్మికులకు, అన్ని వర్గాల వారికి కావలసినటువంటి కార్యక్రమాలు అన్ని రేడియోలో మనకు లభిస్తాయి. రేడియోని వినలేకపోవడం లేదా వినకపోవడం అనేటువంటిది ఒక అదృష్టాన్ని కోల్పోయినట్లే.
3: అవును,
4: భగవంతుడు బహుశా మార్కొని ద్వారా ఈ వరాన్ని
3: మన దేశానికి కూడా,
4: మన దేశానికి అన్ని దేశాలకు ఇచ్చాడు. అంతేకాని ఆప సమయాల్లో,
3: అవును,
4: ఎమర్జెన్సీస్ లో ఏమిటి అంటే మిగతా మాధ్యమాలు ఏవి కూడా పనిచేయవు, రేడియోనే పనిచేస్తుంది. ఉదాహరణకి మనకి COVID-19 ఒక మహమ్మారి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒక మహమ్మారి. ఆ సమయంలో ప్రజల్ని కాపాడింది ఏమిటి అంటే ఆల్ ఇండియా రేడియో. మన దేశంలో రేడియో అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాచారం, ఏం చెయ్యాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి. COVID-19 ఏ మందు కాదు, రోగ నిరోధక శక్తే మందు. ఆ సమయంలో రేడియో అందించినటువంటి వినోదం, కొన్ని హాస్పిటల్స్ వీటిని పెట్టారు, అక్కడ ఉన్న వాళ్ళు డాన్స్లు చేశారు ఈ పాటలకి, ఈ కోవిడ్ సెంటర్స్ లో. అవి గొప్ప ప్రభావాన్ని కలిగి
3: మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడింది రేడియో.
4: మనసే కారణం మర్చిపోతున్నారు ప్రజలు, మామూలుగా ఏవో భౌతికమే అనుకుంటున్నారు. కాదు, ఆ భౌతికానికి మూలం ఎక్కడుందంటే మనస్సు. అంటే అడుగులు ఎటు వెళ్ళాలి అనేటువంటిది మనసు నిర్ణయిస్తుంది. రేడియో అనేటువంటిది మానవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర. మానవుల్ని దుఃఖభరితలను చేయాలన్నా కొన్ని మాధ్యమాలు ఉన్నాయి, వాళ్ళని ఆనందింపజేయాలన్నా కొన్ని మాధ్యమాలు ఉన్నాయి, అందులో రేడియో ముఖ్యమైనటువంటిది. మంచిని వినిపించేది, ఎందుకంటే వినికిడికి ఒక శక్తి ఉంది. ఇది ఏం చేస్తుందంటే తిన్నగా మనసులోకి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయి ఆ మనసు చేత మంచిని చూపిస్తుంది, మంచిని చేయిస్తుంది, మంచి పనులు చేయిస్తుంది. చేత రేడియో అనేటువంటి ఒక మాధ్యమం శక్తివంతమైంది, ప్రభావితం చేసేది,
3: ప్రభావశీలమైంది,
4: ప్రభావశీలమైనది. అంచేత రేడియో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర మానవ జీవితంలో, అదొక భాగం. రేడియో అనేటువంటిది ఒక భాగం.
2: చివరగా డాక్టర్ టిఎస్ రావు గారికి 35 సంవత్సరాల నుంచి రేడియోతో అనుబంధం అంటున్నారు. యువతకి పనికి వచ్చే సందేశాలు, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్మికుల రక్షణకి సంబంధించిన విషయాలు, కళాకారులకి రేడియో ద్వారా ఎంతటి ప్రోత్సాహం అందజేస్తోంది, నేటి యువతకి రేడియో ఎంతగా ఉపయోగపడుతున్నది, ఆయన చిన్నతనం నుంచి రేడియోతో పెనవేసుకుపోయిన అనుబంధాన్ని, శ్రోతలతో పంచుకున్న అనుభవాలను మరి వారి మాటల్లో విందాం.
1: టిఎస్ రావు గారి దగ్గరికి వచ్చేసాను. మరి వీరి అనుభవాలు ఎలా ఉన్నాయి, మరి మన ఆకాశవాణి ఎలా ఉపయోగపడుతుంది సొసైటీకి అని వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్.
5: నమస్తే అండి. నాకు ఆకాశవాణి తోటి ముఖ్యంగా దాదాపు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది ఆకాశవాణి తోటి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టూడియోస్ ఇవన్నీ లేవు, ఒక పెంగుటిల్ లాగా ఉండేది. నేను చిన్నప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఒకసారి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆకాశవాణికి వెళ్ళాను. ఆకాశవాణికి వెళితే స్క్రిప్ట్ చూశారు, బాగుంది స్క్రిప్టు, నువ్వు చదివేది 10th క్లాస్ అయినా కూడా బాగా రాసావు స్క్రిప్టు, నువ్వు మా దాంట్లోకి వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండన్నారు. ఆ రోజు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య మీద నేను ఆకాశవాణిలో మాట్లాడటం జరిగింది. అప్పుడు 50 రూపాయలు ఎంతో ఇచ్చారు నాకు, ఇదిగోండి మీరు రాసినటువంటి స్క్రిప్ట్కి మీరు మాట్లాడినందుకు ఎంత అని చెప్పించారు. అప్పటి నుంచి నాకు ఆకాశవాణితోటి ఒక అవినాభావ సంబంధం. ముఖ్యంగా నేను అట్రాక్ట్ అయింది యువవాణి, యూత్ కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి దాంట్లో. ఆ యూత్ కార్యక్రమాల్లో అప్పుడు ఆ రోజుల్లో రమణ గారు, పిఆర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక చెట్టు ఉండేది, చెట్టు చుట్టూ ఒక గోడ ఉండేది కూర్చోటానికి, ఒక ఇదిలాగా బయట గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టి మాకు రిహార్సల్ పెట్టేవాళ్ళు, గ్రూప్ డిస్కషన్స్ ఎట్లా చేయాలి, లేకపోతే ఎలా మాట్లాడాలి, టాక్స్ ఎట్లా ఉండాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసే ముందు మమ్మల్ని ఒక 2-3 గంటల ముందే ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి రప్పించి అన్ని చెప్పేవాళ్ళు.

0: ఇట్లా చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, యాజ్ మీరు మాట్లాడండి బాగుంది, ఈ విషయాలను ఇట్లా సవరించుకోండి ఇవని. నాకు చిన్నతనంలోనే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆకాశవాణి వలన, డాక్టర్లతోటి, లాయర్లతోటి, తర్వాత రకరకాల ఓడ నుంచి కాలేజెస్ నుంచి వచ్చేటువంటి లెక్చరర్స్ తోటి పరిచయం అయింది అప్పుడు చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఇవాళ వరకు ఎఫ్ఎం అయితేనేమి, వివిధ భారతి అయితేనేమి, ఇంగ్లీష్ టాక్స్ అయితేనేమి, ఒక సైకాలజిస్ట్గా నేను మొట్టమొదటి నుంచి పాల్గొంటున్నాను. అసలు సైకాలజిస్ట్ కాకముందే చిన్నప్పుడు నేను టెన్త్ నుంచే పాల్గొనడం చాలామంది శ్రోతలకి మీ అందరికి కూడా తెలుసు. నాకు ముఖ్యంగా ఆ రోజుల్లో చిన్నప్పుడు మేము ఆకాశవాణి అంటే ఆదివారం వచ్చేటప్పటికి ఎదురు చూసేవాళ్ళం, సినిమా వేసేవాళ్ళు, శబ్ద చిత్రం అని ఒక సినిమా వేసేవాళ్ళు, దానికి ఒక 25 మంది అన్న రేడియో చుట్టూ చేరేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు. ఎందుకంటే రేడియోలే కదా అప్పుడు టీవీల ఆధారం లేదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక 10 మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి కుటుంబంగా వినేవాళ్ళు రేడియోని, ఒకళ్ళు వినరు. తర్వాత ఈ శబ్ద చిత్రాలే కాకోకుండా కార్మికుల కార్యక్రమం, లలిత సంగీతము, తర్వాత యువవాణి, తర్వాత ఉషశ్రీ గారి స్పెషల్ ప్రోగ్రామ్స్, తర్వాత మ్యూజిక్, తబలా, ఒకటేమిటి, అన్ని ఏ ప్రోగ్రామ్ చూసినా కూడా ఒక ప్రత్యేకత, వినాలి వినాలి అనేటువంటి ఒక ప్రత్యేకత, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అప్పుడు మాకు సినిమా తప్పిస్తే ఇక రేడియోనే ఉండేది, ఆ సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి, మళ్ళీ సినిమా పాటలు ఇందులో వస్తుండేవి, ఈ సినిమా పాటల కోసం, ఈ సినిమాల కోసం మళ్ళీ చూస్తుండేవాళ్ళం. అయితే సినిమాల యొక్క ప్రభావం అట్లా ఉన్నా ముఖ్యంగా కళాకారులను ఎక్కువగా ప్రోత్సహించేది ఆకాశవాణి, యూత్ని ప్రోత్సహించేది ఆకాశవాణి, కార్మికుల్ని ప్రోత్సహించేది ఆకాశవాణి, అట్లాగితే మహిళా కార్యక్రమాలు అని ఉండేవి. మాకు తెలుసు ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వస్తుందో తెలుసు, కరెక్ట్గా ఆ టైంలో ట్యూన్ చేసుకునేవాళ్ళం మేము. ఆకాశవాణి మొదటి కార్యక్రమాలు నాకు చాలా ఇష్టం. అసలు రేడియోలో అనేటప్పటికీ భాష స్వచ్ఛంగా ఉంటుంది, క్లారిటీగా నిదానంగా మాట్లాడతారు, అందరూ కూడా రేడియో భాషని అనుసరించేవాడు మన ఆకాశవాణి భాషని. అట్లాగే వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు, సైంటిఫిక్ టెంపోని పెంచటము, ఇవన్నీ కూడా ఆకాశవాణిలోనే ప్రారంభమైనవి. ఒకప్పుడు ఇవాళ పత్రికల్లో, తర్వాత టీవీల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఆకాశవాణిలో వినిపించేవాళ్ళు, ఇప్పుడు చూపిస్తున్నారు, ఎప్పుడో వినిపించారు. ఇంకా మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ అనుభవాలని, కళాకారుల యొక్క అనుభవాలని, మరి విద్వాంసుల యొక్క అనుభవాలని, అవన్నీ కూడా ఆకాశవాణి ద్వారా వినేవాళ్ళము. నేను ఇవాళ ఒక సైకాలజిస్ట్గా ఎదిగాను అంటే, లేదా మాట్లాడగలుగుతున్నాను అంటే, నాకు మొట్టమొదట ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వల్ల నేను కాలేజీలో డిబేట్స్లో పాల్గొనేవాడిని, గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేవాడిని, ఇవన్నీ కూడా నాకు ఆకాశవాణి ద్వారానే లభించినాయి. అట్లాగే ఇవాళ వస్తున్నటువంటి సొసైటీలో ఎన్ని రకాల మీడియాలు ఉన్నప్పటికి కూడా ఆకాశవాణికి తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది, ఒక రూపుదిద్దుకుంది. ఆకాశవాణి ప్రోగ్రామ్స్ ఇవాళ చాలామంది వింటున్నారు కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగటానికి, ఒక సైకాలజిస్ట్గా ఎదగటానికి, ఒక రైటర్గా ఎదగటానికి 60 పుస్తకాలు రాశాను. ఇవన్నీ కూడా మరి 4 భాషల్లో ఉన్నాయి, కన్నడ, పంజాబీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లోకి వచ్చినాయి. అట్లాగే ఆడియో క్యాసెట్స్ చాలా చేశాను నేను వ్యక్తిత్వ వికాసం మీద, మరి ఎంతమంది పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ చేయగలిగాను అంటే కేవలం రేడియో నాకు ఇచ్చినటువంటి అవకాశం వల్ల అని చెప్తూ శ్రోతల ముందు సెలవు తీసుకున్నాను.
1: మీరింతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖుల శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పౌర్ణమి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: జరిగింది మీకు?
1: మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం, గీతరచన కృష్ణ చైతన్య.

తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రం నుండి హరిచరణ్ సింధూరి విశాల్ పాడిన గీతం. ఈ పాటకు సంగీతం విశాల్ చంద్రశేఖర్.

తరువాత ప్రేమం ఈ చిత్రం నుండి నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం. సంగీతం గోపీ సుందర్, సాహిత్యం పూర్ణాచారి.

గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సరైనోడు. ఈ చిత్రం నుండి జుబిన్ సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం. గీత రచన శ్రీమణి.

వినబోతున్న పాట చలో. ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన గీతం. భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు మహతీశ్వర సాగర్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా భరత్ని నేను ఈ చిత్రం నుండి యజన్నిజా రీటా పాడిన గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా మాస్టర్ ఈ చిత్రం నుండి రాజేష్ కృష్ణంరాజు మురళీధర్ చంద్ర పాడిన గీతం, గీతరచన చంద్రబోస్.

జీన్స్ చిత్రానికి సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణన్ పాడిన పాట మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట చిత్రం ఆజాద్.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక శారద ఎంఎం కీరవాణి పాడిన పాట, చిత్రం సీతారామరాజు.

1969 సంవత్సరంలో చిత్రకల్పన ద్వారా విడుదలైన బుద్ధిమంతుడి చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్రమోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కి చెప్పారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is a constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 ఆగస్టు సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికోసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వెన్నుచూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమలక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల T20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే టీ ట్వంటీ

0: మెట్లు 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధూ నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో లంకిణీ శాప విమోచనం, తోలుబొమ్మలాట వింటారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.

అని విట్లు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతీ దేవి దేవలోకం మనం చేరగా ఈనాడు జరగబోయేటువంటి కథ రామాయణ మందలి లంకిణీ శాప విమోచనం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కథని ప్రారంభిస్తున్నాం. రావణ కుంభకర్ణాదులు పెట్టే బాధలకు తాళలేక దేవతలు మునులు విష్ణు ద్వారము చేరి విష్ణుమూర్తిని ప్రార్థింపగా విష్ణుమూర్తి ఏమని అంటే, సురలారవిక మీకు శుభములయ్యడిగాక ఎరువకుండడి వార్త ఎలయ చెప్పేదాను. ఓ దేవతలారా మునులారా, మీకు భయం పోలదు, నేను సూర్యవంశమున శ్రీరాముడనే పేరుతో జన్మిస్తున్నాను. మీరు 33 కోట్ల దేవతలు, 72,000 వనచరులై వసుధైందు పుట్టండిని ఆజ్ఞాపించున్నాడు. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగంబు చేయగా యాగ ఫలంబున రామ లక్ష్మణ భరత శత్రుఘ్నన్ పేరుతో జన్మించున్నారు. విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణం గాచి ఉన్నారు. తాటకి స్వాములను సంహరించి ఉన్నారు. మిథిలా నగరమునకు వెళ్లి హరివిల్లును విరసి సీతను పరిణంబాడి వచ్చు మార్గమ్మున పరశురాము బాహుబల గర్వమణంచి అయోధ్యకి రాగా తన తల్లి కైకబోధల వలన తండ్రి గారి మాట నిలబెట్టుగై 14 సంవత్సరములు అరణ్యవాసం చేయ నిశ్చయించి రామ లక్ష్మణ సీత సమేతముగా గంగానది తీరమునందాటి ఉన్నారు. గౌతమి నది ప్రాంతమున దండకారడవిలో పర్ణశాలగా

పట్టించుకుని ఉన్నారు. రావణ బ్రహ్మ చెల్లెలు శూర్పణఖ చెట్టుకుని వెళ్లి శ్రీరాముని కామంచమను పలుకగా లక్ష్మణస్వామి కోపద్వీత మానసుండై కరవాలంబు గైకొని శూర్పణఖ ముక్కు చెవులు తరిగి పంపించున్నాడు. ఆ మంటకు తాళలేక తన అన్నగారైన రావణ బ్రహ్మ వద్దకు వెళ్లి, అన్నా రావణ, ఎవరో నరులు రామ లక్ష్మణ సీత సమేతముగా గంగానది గౌతమి నది ప్రాంతమున దండకారడవిలో పర్ణశాల గావించుకొని ఉన్నారు. నా ముక్కు చెవులు కోసి నన్ను పరాభవించున్నారు. రాముని భార్య సీతామహాదేవి మహా సౌందర్యవత ఆ కాంతను గైకొని వచ్చి నా పగలు చల్లార్చమని చెప్పగా రావణ బ్రహ్మ మారియుచుని మాయా మృగ వేషముతో పర్ణశాల వద్దకు పంపించున్నాడు. ఆ సువర్ణ లేడిని సీతామహాదేవి చూచున్నది. నాథా శ్రీరామచంద్ర, ఆ బంగారు లేడి నాకు పట్టివ్వమని కోరగా శ్రీరామచంద్రుడు ధనుర్ధారి అయి ఆ లేడి అంటే వెళ్లి ఉన్నాడు. కొంత తడవనకు శ్రీరాముని బాణజ్వాలంబులకు ఆ మాయామృగ వేషంలో ఉన్న మారీచుడు మృతి పొందుచు ఆ లక్ష్మణ ఆ సీత అని కేకలు వేచి ఉన్నాడు. ఆ కేకలు సీతామహాదేవికి వినిపించి ఉన్నవి. మరది లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించినట్లున్నది, నీవు త్వరితముగా వెళ్లి మీ అన్నగారిని తోడుకొని రమ్మని చెప్పగా లక్ష్మణుడు కూడా అరణ్యమునందు వెళ్లి ఉన్నాడు. రామ లక్ష్మణుడు పర్ణశాల వద్ద లేని చూసున్నాడు. రావణ బ్రహ్మ జంగమదేవర వేషం చేత మాతా భిక్షాందేహి అని ఉన్నాడు. సీతామహాదేవి కొన్ని ఫలంబులు ముత్యములు రత్నములు గైకొని రాగా తన నిజస్వరూపం చూపించున్నాడు. దశాపతి శిరస్సులు ఇంశతి ఇరువది హస్తములు చూపించగా ఆ ఇకృత రూపమును సీతామహాదేవి చూచి ధరణి భూమి యందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నది. తన ఖడ్గంబు చేత ఆ గడ్డను పెకలించుకుని పుష్పవిమానంపై నిడుకొని ఆకాశ మార్గంగా వెళుతున్నాడు. జటాయుడిని అడ్డగించి ఉన్నాడు. జటాయుడి రెక్కలు నుంచి తన లంకారాజ్యము నిడుకొని వెళ్లి 366 వనక్షేత్రములో శిమిశ్వా వృక్షం కింద చెరబెట్టి ఉన్నాడు. రామ లక్ష్మణులు మారీచుని వధించి పర్ణశాలకు వచ్చి చూడగా సీత లేదని గ్రహించి కొంత తడవ దుఃఖించి సీతను వెతుకుతూ మార్గ మధ్యమున జటాయునకు మోక్షం ఇచ్చున్నారు. ఋష్యముఖాద్రికిం చేరగా అక్కడ వాలి సుగ్రీవులు తారనిత్యార్థము కలహించుకుంటుండగా సుగ్రీవుని అనుమతి చేత వాలిని అమోఘాస్త్రమనే బాణం చేసి సమరోపాయం చేసి ఉన్నాడు. సుగ్రీవుని రాజుగా చేసి ఉన్నాడు. వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఉన్నాడు. 72,000 వనచరులను సమకూర్చుకుని వర్షాకాలం మగుట చేత చతురు 4 ఉన్నారు. ఈనాటి దింసమున శ్రీ సుగ్రీవరాజు శ్రీరాముని సమీపం మనకు ఏ విధంగా బయలుదేరిందంటే

0: స్వామి రామచంద్ర, 10,000 దండ ప్రణామం, నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుడిని చేయము స్వామి.
1: గ్రీవరాజా, నిన్ను రప్పించిన కారుణం ఏమనగా, నీ అన్నగారైన వాలిని సంహరించినట్లయితే సీతాదేవి జాడలు కనుగొంటున్నానని అభయమిచ్చున్నావు. నీవు పట్టాభిషిక్తుడవై మోహలాలసమ్మున కార్యపాలన తెలియకున్నావు. వాటి దిమసమ్మున 72,000 వనచరులను ఆయుత్తపరిచి తూర్పు దిగ్భాగమున కొంతమందిని, పశ్చిమ భాగమున కొంతమందిని, ఉత్తర దిగ్భాగమున కొంతమందిని సీతాదేవి జాడల మిత్యార్థంగా పంపుము. దక్షిణ మార్గంగా నువ్వు రాముడు పడవగలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకా నగరమునకు వెళ్లే ధీరులు ఎవరైనా ఉంటే నా దనకా పంపించు.
0: అలాగనే స్వామి, తమ ఆజ్ఞ శిరసా వహిస్తున్నాను. అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు.

0: అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు. అయ్యా సుషేణ, నీవు నీ అష్టా 8 కోట్ల సైన్యమును గైకొని సీతాదేవి జాడల మిత్యార్థమై పశ్చిమ భాగమునకు బయలుదేరిపోవు. అయ్యా నీలా, నీ షడా 6 కోట్ల సైన్యమును గైకొని తూర్పు భాగముగా వెళ్ళుము. నేను నా సైన్యమును వెంట నీడుకొని ఉత్తర భాగమునకు పోవుచున్నాను. ఇక మన తాతగారైన జామవంతుని పిలిచి వచ్చేదను. వినమయ్య భల్లు కవీరాగ్రగణ్య, పెద్ద వరు శంభులు పెంపొందినావు, పెద్దలు నీ కన్న పెద్దలు లేరు. ఏ బుద్ధి చెప్పినా ఈ వేళ మాకు ఆ బుద్ధి నటు మీద ఆలకించదము. తాత తాత జమంత, 10,000 దండ ప్రణామములు. నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుణ్ణి చేయమ తాత.
1: ఎవరండి మీరు?
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజు.
1: సుషేణుడవా?
0: తాతగారు, నేను దండుకుదొరను, సుగ్రీవరాజును.
1: అదే లేవయ్యా, వాలి కుమారుండవ అంగదుడిగా నాకెందుకు తెలీదు?
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజును.
1: అయ్యా ఎవరో గాని దగ్గరగా వచ్చి బిగ్గరగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది.
0: తాతగారు, నేను సుగ్రీవరాజును, దండుకుదొరను.
1: ఓహో, దండుకుదొరవ సుగ్రీవరాజువా? కూర్చోండి, పాషాణ బండపై కూర్చోండి. ఏమనుకోవద్దండి, నాకు అక్షి నేత్రములు కనిపించవు, మొదటి 3 పుట్ల చెవడం ఉన్నది. ఏమనుకోగాకండి, ఎందుకు నిత్యార్థం రప్పించి ఉన్నారు?
0: శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు. నీవు దక్షిణ మార్గమున పోయి ఆ 100 అంగుళ పొడవు కలిగిన సముద్రము దాటి రావణ బ్రహ్మలంకాపట్నమునందు సీతాదేవి జాడలు కనుగొని వస్తున్నావని శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు.
1: నీ వలే పడుచు యువన కాలంలో నేను గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశానండి.
0: ఏ ఘనకార్యములు తాత?
1: భూమి ప్రదక్షిణంబు ఇట్లు తిరిగి తిని ముదమితో నకకొండ నా మోకాట విరగే. సుగ్రీవరాజా, నీ వలే పడుచు యువన కాలంలో ఉండగా ఈ భూమి ఎంత వెడల్పు ఉన్నది, ఎంత పొడవు ఉన్నది చూద్దామని కుతూహలము కలిగి ఉదయాద్రి నుండి హస్తాద్రికి, హస్తాద్రి నుండి ఉదయాద్రికి లంఘించి దుముకుతున్నాను. దుమికే టైంలో సూర్య భగవానుడు ఉదయించి వస్తున్నాడు. ఈ సూర్యుడు అనగా ఎంత మహత్కార్యం అని గర్వించి వచ్చే సూర్యుని రథమునకు ఎదురుగా తాకి ఉన్నాను. 1,000 కిరణములు కలిగిన మహానుభావుడు గనక ఆ 1,000 కిరణముల కాంతికి నా నేత్రములు కనిపించగా ఇసురుగా వెళ్లి 7 ఆమడ వెడల్పు 14 ఆమడ పడవలు కలిగిన పర్వతంపై బాగా బక్కల అయ్యా, అందులో చాలా యుగములకు పెద్దవాడిని.
0: ఏ యుగములకు తాత?
1: అనంత, అద్భుత, తమంజ, కన్నుజ, భిన్నజ, భిన్నాయక, అమాయుక్త, మైరణ, మాంద్రణ, కృతయుగ, త్రేతాయుగము వరకు చాలా యుగములకు పెద్దవాడిని. అయ్యా భూమి ఆకాశం కన్నా, సూర్య చంద్రాదుల కన్నా 6 నెలల పెద్దవాడిని. నాకా అక్షి నేత్రములు కనిపించవు, 13 పుట్ల చెవుడు ఉన్నది. నేనా 100 ఆమడ పొడవు కలిగిన సముద్రమా దాటలేను, రావణాసురులు లంకా నగరమునకు వెళ్ళలేను. నేను శ్రీరాములు వారి పాద పూజ చేసుకుంటూ వారి సన్నిధానం ఉంటున్నాను. మన 72,000 వనచరుల యందు అంజనీదేవి కుమారుండు ఆంజనీయుల వారిని రప్పిస్తే ఈ కార్యం చక్కబెడుతున్నాడు, త్వరితంగా రప్పించండి.
0: అలాగునే తాతగారు. జగత్ ప్రాణ సమీరణ వాయువేనైక వాయువ వాయునందన త్వరితముగా వేంచేసి శ్రీరాముని వద్దకు వెళ్ళుము.

కార్కజుల సోమ నిష్కమ అఘవి రామా, రామానను క్షమింపు పరంధామా రామా. స్వామి రామచంద్ర, మత్సంకల్ప వికల్పంబులు మీ ఉభయ కావేరీ తీరంబులు నా దేహంబు మీకు.

0: ఆంజనేయ, నీవు దక్షిణ మార్గంగా పోయి నూరామడ పొడవు కలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకా నగరమునకు వెళ్లి సీతాదేవి జాడలు కనుగొంటున్నావని నిన్ను రప్పించి ఉన్నాను మారుతి.
1: స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఒక ఉపాయం ముందు
0: తెలియజేస్తున్నాను.
1: రఘునందనాని కరుణా కటాక్ష చేబోయి గొప్పయగు రావణాసురుని గర్వమణ

0: జానకి తెచ్చి నీకు సమర్పిందునా. స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఆ రావణాసురుని లంకానగరమునకు వెళ్లి ఆ రావణాసురుని పదిశిరమ్ములకు నా బాలమ్మనం చుట్టి సప్త సముద్రమునందు ముంచి జానకీ మాతను నా భుజములపై నీడుకొని తమ సముఖమునకు గైకొని వచ్చున్నాను స్వామి.
1: ఆంజనేయ, నీవు అంతటి సమర్థుడివి, అయినను వట్టే ధర్మ మార్గం మనకు నా మనస్సు అంగీకరించదు. నేను చెప్పిన విధముగా చేయము.
2: అలాగే సుధతి చిత్తములో నా శోకంబు మాన్పి సీతకు నేనున్న క్షేమంబు చెప్పి సీత క్షేమంబే నాకు శీఘ్రం వెతెమ్మా.
1: ఆంజనేయ, ఇదే నాదు ముద్రిక విధి సీతకిచ్చి రావణాసురుని లంకానగరం వరకు వెళ్లి సీతాదేవి కనపడిన తక్షణమే ఈ ముద్దుటుంగరమ్మను సీతాదేవికిచ్చి దుఃఖించవలదని ధైర్యం చెప్పి సీత సమాచారము నాకు తెలుపుము. సీత కొప్పులో ఉన్న శిరోరత్నము ఆనుబాలుగా వైకుంఠము మారుతి.
0: అలాగునే స్వామి, తమరి ఆజ్ఞ శిరసా వహిస్తున్నా.
1: నిన్ను దీవిస్తున్నాను ఇట్రమ్ము.
2: ఇంద్రుండు నీ శిరం, వినుడు నీ ముఖము, చంద్రుండు నీ మతి శక్తి నీ బిరుదు, అనిలుండు నీ అంగ్రజుడు నీ బుద్ధి, గరుడ కేసరులు నీదు ఘనబాహుయుగము, కుంజరానలుడు నీ కుక్షి రక్షించు, అంజనాసుత వేగ నరగిరమ్మిఘను.
1: ఆంజనేయ, క్షేమముగా పోయి లాభముగా రమ్ము.
0: నన్ను బొమ్మని రాముడానది చుటాయు మనమున హర్షించి మర్కటోతముడు, వినయముతో రామ విమునకు మ్రొక్కి అనురాగమున నేగే నమ్మయాబలుడే.
1: ఆంజనేయుల వారు శ్రీరాములు వారి పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఆకాశ మార్గంగా బయలుదేరి ఉన్నాడు.

రామచంద్రప్రభు అని ఆంజనేయుల వారు సముద్ర తీరమును చేరి సముద్రోజ్జాప్తి కూపారాపారావార సరస్వతి లవణైక్షు సురాసర్పి దదిక్షీర

0: సతార్థవాహాని సప్త సముద్రములకు నమస్కరించి ఉన్నాడు. నమస్కరించి ఆకాశ మార్గంగా ప్రయాణమై ఉన్నాడు. అప్పుడు ఎవరు చూచున్నారు? దేవతలు, మునులు, యక్ష కిన్నెర కింభుషాదులు, గరుడ గంధర్వాదులు. ఈ ఆంజనేయుల వారు రావణ బ్రహ్మ లంకా నగరమునకు వెళుతున్నాడు. అక్కడ ఖరాసుర, ఖడ్గరోమ, దీర్ఘజుంహ, వక్రనాశ, జంబుమాలి, పాముసుమాలి ఇలాంటి బలశాలులు ఉన్నారు. వారిని జయిస్తున్నాడో లేదో అని అలపాములకు తల్లి అయినట్టి సురసను తయారు చేసి ఆంజనేయుల వారిపై బలపరాక్రమం చూడాలని యుద్ధానికి పంపించారు. ఆ సురస అడ్డం వచ్చి, ఓరి గర్వంధ మర్కటాధమా, ఎచ్చోటికి పోతున్నావు, నిలవరా అన్నది.
1: ఇప్పుడు ఇక్కడ ఉండవే ఓ ఎర్రిదానా, దండి కార్యము నాకు తగిలి ఉన్నది ఇప్పుడు, నీవు ఇక్కడ ఉండుము
0: అని ఆ మాటలకు సురస కోపద్వీత మానసురాలై దశా పది యోజనములు గంహరము చాచినది. దశ అనగా పది, యోజనమనగా ఆమడ, గంహరమనగా నోరు. పది ఆమడ తన నోరు చాచి ఉన్నది. అది చూచున్నాడు ఆంజనేయుల వారు. 60 ఆమడ దేహం పెంచున్నాడు. అది చూసి సురస, నంటికి మింటికి చాచి తన నోరు దిగ్భ్రాంతి చెంద, భూమికి ఒక పెదము, ఆకాశానికి ఒక పెదము చాచి, ఓరి గంధర్వ గర్వాంధ, ఒరే మర్కటాధమా, నిలువు అని సురసనోడించి ఉన్నాడు పవమానసుతుడు. ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. మైనాయకుడు అనే పర్వతరాజు ఎదురు మార్కొని ఉన్నాడు. ఓహో, ఇదేదో రాక్షసమాయని ఒక గుద్దు గుద్దున్నాడు. స్వామి ఆంజనేయ, నేను పర్వతరాజును, నేను మైనాయకుడు అనే పర్వతరాజునండి, మీకు ఏదైనా సహాయం చేయవాలని వచ్చాను మహాత్మా.
1: మైనాయక, ఈ పర్వతములన్నీ గాజి బుట్ల వలె ఎక్కడవి ఎక్కడవే ఉంటున్నవి, నీకు పక్షహార రెక్కలు కలిగి ఉన్నావు, కారణం ఏమియో తెలియజేయము.
0: స్వామి ఆంజనేయ, కృతయుగములు ఈ పర్వతములన్నీ కూడా పక్షహార రెక్కలు కలిగి ఉన్నవి. ఈ గర్వము చేత దేవేంద్రుని మధువరంపై తిరుగాడుచుండగా దేవేంద్రుడు వజ్రాయుధము వైకొని వచ్చి ఆ పక్షహార రెక్కలు నరుకుతూ వస్తున్నాడు. నేను భయంబు చేత మీ తండ్రి గారైన వాయుదేవును ఆశ్రయించున్నాను. అట్టి వాయుదేవులు వారు వైకొని వచ్చి ఈ సముద్రమును దాచి నన్ను పాడి ఉన్నాడు. నీవు నాకు ఆప్తుడవు. నా పర్వతంపై కూర్చొని ఈ ఫలములు భుజించి ఉదకములు గురోలి తదుపరి ప్రయాణం గాండి మహాత్మా.
1: మైనాయక, నీ స్వామి భక్తి నా మనమున సంతోషముగా ఉన్నది. నేను శ్రీరామ కార్యార్థినై పోతున్నాను. తిరిగి వచ్చినప్పుడు నీ కోరికను తీరుస్తున్నాను. ఇక నేను పోయి వచ్చేదా.
0: అలాగే వెళ్ళండి అని ఆంజనేయుల వారు ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. ఛాయాగ్రహం అనే మత్స్యహా చేప గబళించి మృంగి ఉన్నది. దాని గర్భం చీల్చుకొని బాల సూర్యుని వలె బయటకు వచ్చి సముద్రము దాటి సువేలాద్రి పర్వతం ఎక్కి దక్షిణ మార్గంగా చూచున్నాడు. ఆహా, ఏమి ఈ లంకాపట్నము ఎంత శోభాయమానంగా ఉన్నది.

0: ఆంజనేయులు వారు
1: మార్జాల మాతృడై మరి లంక తెచ్చి మార్జాల పిల్లి అవతారం ఎత్తి ఉన్నాడు. ఆ లంకలో ప్రవేశించి తొలిద్వారంలో పాదం మోపగానే ఆ లంకా పట్టడం మనకు కాపలా ఉన్నటువంటి లంకని చూచున్నది. ఉరాయి మర్కటాధమా, ఎవర్రా నీవు, ఎవరు పంపకా వచ్చున్నావు?

0: మసడా సమా హరి వంపగా వచ్చున్నావా, హరుడు వంపగా వచ్చున్నావా, ఎవరు వంపితే వచ్చున్నావా చెప్పు దుర్మార్గ.
1: అమ్మా లంకిణి గాన ఈ లంకలో ఘనతరంబైనా మేది నిలే నట్టి మిక్కిలి పండ్లు గలవని చెప్పగా వాంచ వీడేరి వచ్చినాను నన్ను బోనివ్వవే లంకిణి. అమ్మా లంకిణి ఈ లంకా నగరమునందు అలనేరేడి ఫలములు, జామ ఫలములు, సూతా మామిడి ఫలములు, ఖర్జూర ఫలములు, దానిమ్మ ఫలములు గలవని చెప్పగా మర్కటహా కోతులకు ఫలములంటే ఆపేక్ష గనుక వాంచ వీడేరి వచ్చి ఉన్నాను. నీవు నాకు అనుమతించినట్లయితే ఈ లంకలోకి పోయి నాలుగు ఫలములు భుజించొచ్చున్నాను.
0: ఓరి దుర్మార్గుడా, నేను అనుమతిస్తే నాలుగు ఫలాలు భోంచేస్తున్నావా? ఒరే లంకాపట్నానికి శాపం ఉన్నది, లోపలికి అనుమతించను. నువ్వు వచ్చిన మార్గాన్నే వెనుదిరిగి పోయావా పోయావు, లేకపోతే నా గదాఘాతం చేత నీ శిరస్సు వేయి ఉరక్కలు చేస్తున్నాను దుర్మార్గుడా.
1: అయితే నాకు అనుమతించట్లేదు.
0: అనుమతించను.

0: అయ్యా క్షణ క్రితమున లంకిణీవై ఉన్నావు, ఇప్పుడు చూసినట్లయితే రాజువలే ఉన్నావు. నీవు ఎవరవు? నీ వృత్తాంతం ఏదో తెలుపుము.
1: స్వామి ఆంజనేయ, నేను క్రితములో గంధర్వుడనే రాజును. అయితే ఈ లంకాపట్నము దేవశిల్పి శ్రీకర్మ నిర్మాణమై ఉన్నది ఈ నగరము. కావున ఈ లంకాపట్టణం వరకు శాండిల్య మహాముని శాపం పెట్టి ఉన్నాడు మానవ మనుషుల చేత, మర్కటహ కోతుల చేత. ఈ లంక సర్వనాశనం అయిపోవుగా అని శాపం పెట్టి ఉన్నాడు. అది చూసి రావణ బ్రహ్మ మామగారైన మయబ్రహ్మ వచ్చి, ఓరి గంధర్వ, ఈ లంకాపట్టణమునకు శాపం ఉన్నది, కావున ఈ తొలిద్వారములో మానవ మనుషులకు గాని మర్కటహ కోతులకు గాని ఎవరికి లోపలికి అనుమతించకుండా జాగ్రత్తగా కంటికి రెప్పవలే కాపాడమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నేను ఇక్కడ కాపలా ఉన్నాను. అంటే ఆ నేను ఉండగా ఒకనాటి దివసమున బ్రహ్మత్వో భూసుర జ్యేష్ఠి పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భో లోకేశో స్వయంభూ చతురన్న అట్టి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఈ లంకాపట్నం శోభాయమానం గాంచుటకొచ్చి ఉన్నాడు. ఆ వచ్చినది బ్రహ్మదేవుడు అని తెలియకుండా నేను ఆ బ్రహ్మదేవునికి అనేక విధములుగా బాధించి ఉన్నాను. ఆ బ్రహ్మదేవుడు, ఓరి గంధర్వ, కన్ను మిన్నుగానకుండా బ్రహ్మదేవుడైన నన్నే బాధించి ఉన్నావు, నీవు లంకిణివైపోవుగా కాని శాపం పెట్టి ఉన్నాడు. స్వామి బ్రహ్మదేవ, నీవు మానవ మాత్రుడు అనుకుని నేను అడ్డగించి ఉన్నాను. స్వామి, నీవు బ్రహ్మదేవుడైన సంగతి తెలియకుండా వెరుగక చేసిన నా అపరాధమును మన్నించి నా నిజవేషం నాకు వచ్చేటట్లు ఆజ్ఞ ఇయ్యమని నేను సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఉన్నాను. నీవు తెలిసి చేసిన తెలియక చేసిన నా శాపమును తిరుగులేదు. కావున నీవు ముందు త్రేతాయుగం పుట్టబోతున్నది. త్రేతాయుగములో శ్రీ ఆంజనేయులు వారు ఈ లంకాపట్టణమునకు వచ్చినప్పుడు అతని పాదధూళి చేత నీ శాపం వీడేరుతుందని చెప్పి ఉన్నాడు. నీ వచ్చిన శ్రీరాము కార్యము నాకు తెలుసును. రావణాసురు నీవు లాస్ మందిరం ఉత్తర గోపురం ఎక్కి దక్షిణ మార్గంగా చూస్తే సీతాదేవి కనపడుతున్నది. ఇక నేను మా గంధర్వ లోకం వెళుతున్నాను. మహాత్మా, నాకు ఆజ్ఞ ఇవ్వండి.
0: క్షేమముగా వెళ్ళిరమ్ము.
1: అలాగునే ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: やいや、あんまりいじまってくれんの。
1: మీరింతవరకు లంకిణి శాప విమోచనం తోలుబొమ్మలాట విన్నారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.
2: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ముందుగా మంచి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి.

0: ప్రకటన సమాప్తం. ఇప్పుడు పి సుశీల్ పాడిన పాట చిత్రం మల్లెపువ్వు.
1: చిన్న మాట

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. చర్చ అనంతరం వివిధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమరావతి అద్భుతమైన నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలతో పాటు అధికారుల నివాసాలు, ప్రజాప్రతినిధుల భవనాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణ పురోగతిని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఐకానిక్ టవర్లలో డిసెంబర్ నాటికి 12 అంతస్తుల నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. రైతుల సహకారంతోనే అమరావతి నిర్మాణం సాధ్యమైందని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నా. ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఎమ్మెల్యేలు కూడా నివాసాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవల పథకం అమలుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంజీవని ద్వారా రాష్ట్రంలోని 5 కోట్లకు పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించి సమగ్ర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోగుల ఆరోగ్య చరిత్ర ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, టెలికన్సల్టేషన్, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కుప్పంలో విజయవంతంగా అమలు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా త్వరలోనే రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలను పక్కన పెట్టి పరీక్షా పత్రాల లీకేజీ వంటి కీలక అంశంపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలని కోరారు. పరీక్షా పత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ అంశంపై లోతైన చర్చకు పార్లమెంటే అనువైన వేదిక అని, చర్చకు అవసరమైన సమయాన్ని ప్రతిపక్షాలు నిర్ణయించుకోవచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించేలా సమర్థవంతమైన

0: విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును వేగవంతమైన దర్యాప్తుతో 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో అభినందించారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయాల్లో సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, ఆధునిక భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విపిజీ రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలతో ఉపాధి శ్రామికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1906 జూలై 23వ తేదీన మధ్యప్రదేశ్లోని భవ్రాలో జన్మించిన ఆయన స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా కాకోరి రైలు దోపిడీ, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ శాండర్స్ హత్య వంటి వాటిలో కీలక పాత్ర పోషించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీన బ్రిటిష్ వారికి చిక్కకుండా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న చిరస్మరణీయులయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశం ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని స్మరించుకుంటుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఓటరుకి గణన పత్రాలను అందజేసి వాటిని డిజిటలీకరణ చేసినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాను 31వ తేదీన ప్రచురిస్తామని తెలిపారు. 31 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు 24వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10

0: నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆకాశవాణితో నా అనుభవాలు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం వినండి.
2: ఆకాశవాణిలో వారి గళం ద్వారా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తుల్లో ఆవిడ మాట ద్వారా, ఆవిడ నటించినటువంటి అనేక పాత్రల ద్వారా ఈనాటికి శ్రోతల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని గురించి ఈరోజు మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: ఆకాశవాణి అంటేనే గతంలో చాలా మందికి చాలా మంచి నేస్తం,
3: అవును
2: శబ్ద నేస్తం అనాలేమో, అందులో మీరు ఆకాశవాణికి ఎలాగ పరిచయం అయ్యారు విజయవాడ ఆకాశవాణికి?
3: అవునండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది నా పుట్టిల్లు ఈ విజయవాడ ఆకాశవాణి అన్నది. నా గొంతుకు ఒక విలువ ఉన్నదని కానీ, నా నటనకు ఒక ప్రాణం పోసింది కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం అండి. నాకు ఏమీ తెలియదు అంతకు పూర్వం, నటన అంటే ఏమిటో తెలియదు, అసలు ఇలా చేయగలనన్నటువంటి ఒక ఊహ కూడా లేదు, ఊహ కూడా లేదు నాకు అలాంటివి చేయగలనని. అలాంటి ఒక మనిషిని ఇక్కడికి వచ్చి అన్నీ చేయగలిగి ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఒక స్థానం ఉన్నది ఈ నటనలో కాబట్టే కదా. ఆ స్థానానికి నన్ను తీసుకొచ్చింది విజయవాడ కేంద్రం. మొట్టమొదట నేను ఈ ఊళ్ళోనే ఒక హిందీ కాలేజీలో ప్రవీణ ప్రచారక్ చేస్తుండేదాన్ని ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ పంపించారు విజయవాడ రేడియో స్టేషన్ వాళ్ళు, మీ సంస్థ ద్వారా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేయమని, ఫలానా నాటకాన్ని. కానీ అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో లేదో వీళ్ళకి తెలియదు కదా. 4-5 క్యారెక్టర్స్ ఉంటే అక్కడి నుంచో 10 మంది పిల్లల్ని తీసుకురండి, మగవాళ్ళని ఆడవాళ్ళని, మేము ఆ వాయిస్లు విని ఎవరు సూట్ అవుతారో మేము సెలెక్ట్ చేసుకుంటామని వీళ్ళంటే, మా లెక్చరర్ ఆయన వేమూరు రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ. ఇలాగే నన్ను కూర్చోబెట్టి స్టూడియోలోకి పంపించి చదవమన్నారు. యాక్చువల్ గా దానికి ఒక తెర కూడా ఉన్నది అప్పుడు, అంటే అవతల వాళ్ళు నాకేం కనిపించట్లేదు, ఉత్త స్టూడియో
2: ఆడిషన్
3: అది ఆడిషన్ అని కానీ వాటి పేర్లు కూడా తెలియవండి నాకేమి, కృష్ణకుమారి గారు అలా అది పట్టుకుని ఆ కాగితం చదవండి అమ్మా అన్నారు. ఎక్కడో వినిపించింది మాట, చదివేసేసా. సరే చదివి అయిపోయింది, బయటకు వచ్చేస్తే అందరూ ఎలా ఉంది ఎలా ఉంది ఏనా భయంగా ఉందంటే ఏం లేదు అక్కడ నేను చెప్తున్నా కనుక నుంచి ఎవరో వచ్చి ఎవరమ్మా ఇప్పుడు మీలో చదివింది అన్నారు. అంటే ఇదిగో ఈ ఈవిడే శారదా కుమార్ అని మాస్టర్ గారు చూపించారు. ఆయన ఏమంటారో అని భయంగా ఉంటుంది కదా, అంటే అంత తెలియని రోజులు అనేందుకు ఇవన్నీ చెప్పడం, ఏమీ తెలియని రోజులు అవి నాకు. అప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చదివేవన్నారు. ఇంకా భయపడుతున్న నాకు అది ఏమిటో ఒక ఆధారం లాగా అనిపించి సంతోషం అనిపించింది అన్నమాట. ఆ రోజు నుంచి నాకు హిందీ నాటకాల తర్వాత నా పలుకు బాగున్నది, ఈ అమ్మాయి తెలుగు పిల్ల చక్కగా పలుకుతోంది తెలుగు అని బాలాంతరపు రజనీకాంతరావు గారు సజెస్ట్ చేసి ఆ అమ్మాయికి మంచి వేషం ఇవ్వచ్చు, సాంస్క్రిట్ లో కూడా పనికి వస్తుంది అని చెప్తే, మన పింగళి లక్ష్మీకాంతం గారు సాంస్క్రిట్ ప్రోగ్రామ్ కి నాకు పిలిచారు నన్ను. నాకు అప్పుడు భయమే, సాంస్క్రిట్ నేనేం పలుకుతాను, నాకు ఏమి చేతకాని ఇది, దయచేసి నాకు వద్దండి అని వచ్చి అడిగాను. మొత్తుకున్నానంటే ఆయన వినలే, నీకెందుకమ్మా రావడం, సాంస్క్రిట్ నీకెందుకు రావడం, నేను ఉన్నాను కదా అనిపిస్తాను కదా అని. పాప ఆయన అన్నట్టుగానే నేర్పి సాంస్క్రిట్ ఎలా పలకాలి, భావంతో ఎలా అనాలి, అవన్నీ అవి నేర్పించి రికార్డింగ్ టైంకి వచ్చేటప్పటికి నిజంగానే నేను పలకగలననేటటువంటి ఒక శక్తిని, ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. ఆ తర్వాత నన్ను తెలుగు నాటకాల్లో ఆటోమేటిక్ గా పిలిచారు వాళ్ళు, పిలిచి నా చేత తెలుగు నాటకాలు మంచి మంచి నాటకాలు వేయించారండి, నాకు మంచి పేరు ఇక్కడనే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిందని నాకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు రాగానే నన్ను పలకరించి నవ్వుతోటి అందరూ చాలా బాగుందమ్మా లాస్ట్ టైం నువ్వు వేసిందని ఒకటి తర్వాత ఒకళ్ళు అంటుంటే, ఇంకా ఎక్కడో గగన సినిమాల్లో
2: అంటే రేడియోలో నటిగా పాత్రధారణ చేసేటప్పుడు అంటే గాత్రధారణ రకరకాల భావాలను పలికించడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ గాత్రధారణ చేసేటప్పుడు నటిగా రకరకాల పాత్రల్లో మీరు బాగా మీకు కష్టం అనిపించినటువంటి పాత్ర ఏంటి?
3: అలాంటి పాత్ర నాకు సోనార్ బాంగ్లా అని మేము ఒక నాటకం బంగ్లాదేశ్ విడిపడిపోతున్న టైంలో అనమాట, అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం కదా మనం, చేసిన సమయంలో సోనార్ బంగ్లాని చిరంజీవి గారు ఒకటి నాటకం కే చిరంజీవి గారు అని రాశారు, అందులో హసీనా పాత్ర ఒకటి వేశాను. అది ఎలాంటిదంటే పాపం అమ్మాయిని తీసుకెళ్లిపోయి అప్పుడు జరిగినటువంటి హింసాకాండలు సంఘటనలను అన్ని పేపర్లో వచ్చాయి కదా, మనం కూడా చదివి కళనీళ్లు కార్చాం కదా, వాటిని ఆధారం చేసుకుని రాసినటువంటి సజీవమైనటువంటి పాత్ర అది. అలాంటి పాత్రని వేశాను, అది వెయ్యలేని అనిపించేది అనమాట నాకు, నేను అనలేను నేను ఈ బాధ పడలేను అని అనిపించినటువంటి
2: ఎమోషనల్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది కొన్ని చేసేటప్పుడు.
3: కరెక్ట్, అలాంటి పాత్ర అది హసీనా పాత్ర. మళ్ళా అలాంటిదే మెదియా పాత్ర, అది గ్రీక్ నాటకం. మెదియా పాత్ర కూడా అట్లాంటి పాత్రే. ఆ మొగుడు ఇదైపోయి ఇంకో రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటే ఎన్నో రక తనేమో రాజ్యాన్ని విడిచి సాక్రిఫైస్ చేసి వస్తుంది ఆవిడ, రాజ్యాన్ని తల్లిదండ్రులను అన్ని విడిచి వీడిని పట్టుకొని ప్రేమ అనుకుంటూ ఎక్కడికో వేరే దేశం వెళ్ళిపోతే వాడికి రాజ్యాకాంక్ష ఉంది. ఆ రాజకుమార్తె వాడిని పెళ్లి అక్కడ ఏదో మామూలు ఉద్యోగం చేసుకున్నాడు ఆ రాజ్యంలో వాడిని, వాడికి ఆ రాజకుమార్తె వాడిని చూసి మోహపడి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ ఇద్దరు పిల్లలకి కూడా రాజకుమారుడి హోదా ఇస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో దాన్ని వదిలిపెట్టు అంటే దానికి రెడీ అయిపోయాడు వాడు. రెడీ అయిపోతే ఆ పిల్ల పాపం మెదియా ఎంతో చెప్పి చూస్తుంది, ఇది కాదు జీవితం, మనం ఎంతో అనుకుని వచ్చాం, ఏం చెప్పినా వాడు వెండు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు ఆవిడ ఒక రకమైన రివెంజ్ తీర్చుకు

0: ఉంటుందన్నమాట ప్రతీకారం. తీర్చుకున్న దీంట్లో ఆ పిల్లల్ని చంపేస్తుంది. వాడికి ఎలాంటి సుఖము అందని ఇవ్వకూడదు అనుకుంటుంది ఆవిడ. చేసి ఆ పిల్లల్ని చంపేస్తుంది, తన కొడుకుల్ని చంపేసేసి ఆ పిల్లని ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఆవిడ్ని ఒక రకంగా చంపించేస్తుంది. ఎలా వచ్చిందంటే ఆవిడ అక్కడి నుంచి వస్తూ తనతో పాటు ఒక లేడీని తెచ్చుకుంటుంది, ఒక స్త్రీని బానిసని తెచ్చుకుంటుంది. ఆవిడ వీళ్ళకి అంత ఒక దీనిగా చూసుకుంటుంది, అది చేస్తుంది అనమాట, చంపించేస్తుంది. వీడు దిక్కులేని పక్షి కింద రోడ్ల మీద తిరుగుతాడు అనమాట. అలాంటి స్థితికి వాణి చంపదు, మానసికంగా చంపే, దెబ్బ కొడుతుంది అనమాట. అలా చేసిన ఆ పాత్ర వేయడం, ఆ పిల్లల్ని చంపడం, నిజంగా ఆవిడ చూస్తే మనకి ఇంత పాడు పని చేసింది అన్న దానికంటే కూడా ఆవిడ ఎంత బాధపడితే ఆ పిల్లల్ని ఆ పిల్లల మీద, ఆ మొగుడు మీద ఆవిడకి ఎంత ప్రేమో, అలాంటిది ఆ పిల్లల్ని అలా చేయడానికి ఏ తల్లి ఒప్పుకుంటుంది? ఎప్పుడు చేస్తుంది ఆ పిల్లల్ని చంపుతుంది? అంత బాధ, అంత ఇవి లోపల గూడు కట్టుకున్నప్పుడే చేయగలుగుతుంది అది. ఆవిడ్ని చూసే మనకి జాలి వేస్తుంది నిజానికి ఆ పాత్రని. ఆవిడ ఇలా ఎందుకు చంపాలి, వదిలిపెట్టేయకూడదా, వాడు పెళ్లి చేసుకుంటే అలా అనిపించదు మనకి.
1: మనకి నాటకాల్లో, రేడియో నాటకాలు తొలి రోజుల్లో ఎక్కువగా వాళ్ళ పాట కూడా పాడేటటువంటి నృత్య రూపకం అనేసి కాకుండా సంగీత రూపకంగాను సంగీత నాటకంగాను ఉండేవి కదా. మరి మీరు అప్పుడు లైట్ మ్యూజిక్ కూడా మీరు పాడేవారా?
0: అవును, లైట్ మ్యూజిక్ కూడా పాడేదాన్ని. ఇక్కడ వేసిన వాటిని గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మరాఠీ నాటకం అదేది ఒకటి ఉండేదండి, ఆ నాటకాన్ని ఇక్కడ మనకి దీని కింద వచ్చింది. అది సంగీత ప్రధానమైనటువంటి నాటకం, అది రాగంతో వస్తుంది అది. దాని పేరు సడన్ గా నేను మీతో చెప్పలేకపోతున్నాను. అయితే అది మనకి నేషనల్ ప్రోగ్రామ్ గా వచ్చింది. అప్పుడు నేను ప్రోజ్ మాత్రమే నేను చదివాను, ఎందుకంటే లైట్ మ్యూజిక్ నేను పాడగలిగిన. అది మరాఠీలో చాలా ప్రసిద్ధమైనటువంటి సంగీత నాటకం. అంత సంగీతాన్ని నేను పాడి అలా ముఖ్యమైన దానిలో ఒప్పించగలిగే స్థితి కాదు అప్పటికి నాది. పాట అంటే పాట పాడాను, కానీ కొన్నిట్లో పాడగలిగేది కొంతమంది ఆర్టిస్టులే, నేను, బాలమురళీకృష్ణ గారు. అదొకటి నాకు ఒక సంతోషం అనమాట. అంటే ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో చేరి నేను చదవగలిగాను అది అని అంత సంతోషించాను. ఆ నటించా,
1: ఎందుకంటే రేడియోలో చదవడానికి నటించడానికి చాలా తేడా
0: ఉంది,
1: ప్రధానమైన తేడా.
0: అవును. అలాగే ఖైదీ అని ఒక నాటకం, అప్పుడు మీకు గుర్తుందో లేదో, అంటే మీరు చాలా చిన్నవారు, మీకు తెలియదు కూడాను, 1.5 అవర్స్ నేషనల్ ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పుడు. ప్లే ఉండేది. ఆ ప్లే ఏమిటి, సంగీతం కూడా 1.5 అవర్స్ ఉండేది, 9:30 to 11 ఉండేది. ఈ ప్లే అంటే ఇంత కట్ట డ్రామా, అది చేతిలో పట్టుకొని చదువుతుండే వాళ్ళం. ఖైదీ నాటకం చాలా బాగా వచ్చింది అప్పుడు. నేను, నండూరు విఠల్ గారు మెయిన్ రోల్స్, ఆ మెయిన్ రోల్ కే బోల్డ్ అంత వేషం దాంట్లో. అది ఎప్పటికీ మర్చిపోలేను, అది మంచి పేరు పొందింది. ఆ నాటకానికి కూడా మంచి ప్రశంసలు వచ్చాయన్నమాట.
1: ఇప్పుడు నాటకాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, నాటకంలో, రేడియోలో నాటకాన్ని ప్రొడ్యూస్ చేయడం అంటాం, నిర్వహించడం అనేది, అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ.
0: కరెక్ట్.
1: అందులో ఆ ప్రక్రియలో మీరు ఆకాశవాణి వార్షిక పోటీల్లో బహుమతి కూడా పొందారు. ఆ రకంగా ప్రొడ్యూసర్ గా ప్రయోక్తగా మీ అనుభవాలు చెప్పండి.
0: అదే సంవత్సరం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట ప్రొడక్షన్ లో అనమాట. మీది జీవని కదా, నాదేమో మహానిష్క్రమణం. నా నాటకాన్ని రాసింది చిరంజీవి గారు. రేడియో నాటకాన్ని మనం కొన్ని ఆషామాషిగా చేసేస్తాం, ఏదో ఒక ఇంటర్లూడ్ ఏదో ఒకటి తెచ్చి, కానీ అన్ని అలా ఉండవు. ఆ కథని పట్టి ఉంటుందన్నమాట మనకి, దానిలో ఉన్న సబ్జెక్టుని బట్టి మనం ఇన్స్పైర్ అయిపోతుంది. మన మనసు దీన్ని ఇలా చేయకూడదు, దీనికి ఇలాంటి మంచి ఎఫెక్ట్స్ తోటి వాళ్ళకి వినిపించేలాగా. అంటే శ్రోతలు అడుగుతారు, ఏమండి మీ నాటకం మాకు చూస్తున్నట్టుందండి అంటారు. వింటున్నట్టుందని అనరు, చూస్తున్నట్టే ఉందని. ఆ చూస్తున్న ఫీలింగ్ మనం కలిగించాలంటే మనం దానికి ఏం చెయ్యాలో, ఎలాంటి ఎఫెక్ట్స్, ప్రాణం.
1: అవును,
0: తప్పకుండా. ఇప్పుడు మన మ్యూజిక్ కూడా అలా అవుతుంది కొన్ని చోట్ల. శ్రోతలారా మీరు వినండి కరెక్ట్ గా, ఇది మీ మనసులో పడాల్సిన విషయం అని నేను చెప్పాలంటే ఎలా చెప్పగలను పెద్ద డైలాగ్ లో? దాని దగ్గర నేను మ్యూజిక్ వేసినప్పుడే అండర్లైన్ చేసినట్టు ఉంటుంది, బుక్ లో అండర్లైన్ చేసినట్టు ఉంటుంది అది. అలా నేను చెప్పగలగాలి నేను. అలాంటి చోట్ల ఆ ఎఫెక్ట్ వాళ్ళ మనసుకు తగిలేలాగా నేను చెయ్యాలి. రేడియో ప్రొడక్షన్ అంటే మనం కొంత దానికోసం మనం ప్రత్యేకించి చెయ్యాలి. రోజు వాడే ఎఫెక్టే వేయకూడదు, రోజు వేసే కారు హార్నే వేయకూడదు, రోజు వేసే పిల్ల ఏడుపే వేయకూడదు. మనం దానికి అని కొంత క్రియేట్ చేయాలి. చేసినప్పుడు అది నిజంగా చూస్తున్న ఫీలింగ్ గా కలుగుతుంది వాళ్ళకి.

0: ఆ ప్రొడక్షన్ కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది
1: అంటే వార్షిక పోటీల్లో బహుమతి ఒక్కటే గీ ట్రై కాదు, కానీ మీరు చేసిన వేరే ప్రొడక్షన్స్ లో బాగా చేశాను అనుకునే ప్రొడక్షన్స్ రెండు మూడు మాటలు.
0: కోణార్క నాటకం అలా చేశానని నాకు బాగా జ్ఞాపకం ఉంది. కోణార్క కోసం నేను చాలా తాపత్రయపడి దానికి కావలసిన ఎఫెక్ట్స్ అన్ని పట్టుకుని వచ్చి ఆ మ్యూజిక్ కూడా అలా ఉండేలాగా అలా చేశాను నేను. అలాగనే మట్టి మనుషులు సీతాదేవి గారి ప్లే, అది ఆ నాటకం, అది ఎంత పెద్ద పుస్తకం, అది దాన్ని శివం గారు ఇది చేశారు, దానికోసం నేను చాలా చేశా. పాప పరిహారం ఒకటి, అలాంటి కొన్ని నాటకాలని నేను యాక్చువల్ గా పురూరవ గాని సుప్తశిల గాని నేనే దానిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాను. నేను దానికోసం నిర్వహణ ఎవరు అంటే వేరే పేరు ఉండొచ్చు కదండి, వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆ నిర్వహణలో 99% మ్యూజిక్ దగ్గర కూర్చొని చిత్తరంజన్ గారి దగ్గర కూర్చొని చేయించుకోవడము, లేదనంటే దాని ఎఫెక్ట్స్ చేసుకోవడము, ఏదైనా పాటలు రికార్డ్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా నిర్వహణలో కొన్ని భాగాలే. ఇవన్నీ కూడా ఎలా కావాలి, మనకి అక్కడ ఎలా ఉంటే సంగీతం ఇచ్చే వాళ్ళకి మనం చెప్పాలి మన భావాన్ని, అలా చేయించుకున్నవి ఉన్నాయి నాకు.
1: అంటే రచన కూడా పాత్రల్ని వాళ్ళు సంభాషణ రాసినటువంటి చాలా ప్రాధాన్యం వహిస్తుంది.
0: చాలా ప్రాధాన్యం.
1: అందులో మీకు బాగా మీరు మెచ్చిన నాటక రచయిత ఎవరు?
0: పాతకాలంలోనే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఎటు వచ్చి రేడియోకి అడాప్ట్ చేసినప్పుడు శివం గారు చాలా బాగా చేసేవారు. కొంత పెద్ద పెద్ద డైలాగ్స్ కాకుండా కొంచెం చిన్న మాటలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఇది ఇస్తుంది అనమాట. అయితే ప్లే స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కృష్ణమోహన్ రావు గారు ఒక నాటకంలో రాశారు, ఏది నవ్వులు పండితే ఉగాది. ఆ మాటలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే అది ఎంత బాగుంటుందంటే అంత బాగా రాశారు ఆయన. మరి గోరా శాస్త్రి గారు రాసిన ఆయన సెలవుల్లో గాని ఆయన ఆనంద నిలయం గాని ఎంత బాగుంటుంది చెప్పండి రేడియోకి. అది స్టేజ్ కంటే కూడా నేను చెప్తాను రేడియోకే ఎక్కువ ఇదే. అది రేడియో నాడి తెలిసి రాయగలిగిన శక్తి అలాంటి వాళ్ళకే ఉందన్నమాట. అయితే బరువైన మాటలు రాసి దాన్ని అంత బాగా ఒప్పించగలిగింది మళ్ళీ చిరంజీవి గారు. ఆయన రాసిన కాలయంత్రం గాని, ఆయన రాసిన ఆకలి మందు గాని, ఆయన రాసిన శ్రీకృష్ణ శిరోభారం గాని, ఏ బీళ్లు తిరగబడుతున్నాయి, శాంతి సమరం, ఇలాంటివన్నీ అసలు ఆ పేర్లలోనే ఉంటుందన్నమాట. ఆయన అలాంటి ఒక మంచి రచయిత అండి. అంటే రెండు రకాలుగా మాటలు అంత బాగుంటాయి, ప్లస్ సబ్జెక్ట్ అలా ఉంటుందన్నమాట. అయితే మీ చేత నవ్వించకపోవచ్చు, అది హ్యూమరస్ ప్లే కాదు. ఆలోచింపజేసి మనిషిని హెచ్చరించి చైతన్యవంతుణ్ణి చేసేటటువంటి ప్లేస్ అవన్నీ అలాంటి నాటకాలు రాశారాయన.
1: అయితే చాలా మంది ఈ కాలం నటీ మండలి ఉంటూ ఉంటారు కదా మన రేడియోలో నాటకం వేషం వేసేటటువంటి వాళ్ళకి ఈ భావ ప్రకటనలు చిన్న చిన్నవి, పెద్ద సీనియర్ నటి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి చిన్న చిన్న సూచనలు రెండు చెప్పండి.
0: నాకు తెలిసిన పెద్ద సూచన ఇవ్వగలిగినంత పెద్ద ఆర్టిస్ట్ నేను అనుకోవటం లేదు, కానీ నేను ఫీల్ అయ్యే ఒకటి రెండు చెప్తా.
1: చెప్పండి.
0: ముందర తెలుగుని ఎలా మాట్లాడాలని మనం మాటలకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం, అది వద్దు. ఎంత లైట్గా మనం దానికి ఎంత వెయిట్ ఇవ్వగలిగితే అంత మంచిది. కాక ఏంటంటే మీరు మొట్టమొదటి భాష బాగా పలకడం, ఆ చివరి అక్షరం కూడా మీకు వినిపించాలి. వినిపించాలి అన్నాను అనుకోండి, ఆ లీ కూడా మీ చెవుకు వినిపించాలి, అప్పుడే మీ మాట మాకు అర్థమవుతుంది అక్కడ రేడియోలో వినేటప్పుడు.
1: మీరు నటిగా ఎక్కువగా ఆనందించారా, ఈ కథలు నవలలు చదవడంలో ఎక్కువ ఆనందించారా?
0: అలా చెప్పడానికి లేదు, నటిగానే ఎక్కువ వేశాను, కానీ నవలలు కూడా చదవటం అంత సంతోషంగానూ చదివాను నేను. ఎందుకంటే నేను చదివిన దీని పట్టి ఉంటుంది కదా కృష్ణ కుమారి గారు. నవలను నేను ఎలా చదువుతానంటే నాటకంలా. వాళ్ళు అంటారనమాట నాటకంలా ఉందండి ఇది, మీరు ఎవరి డైలాగ్ వచ్చినప్పుడు వాళ్ళలాగానే అంటానమాట, అనేందుకు ప్రయత్నిస్తా.
1: మీకు సవాల్ అనిపించిన నవల ఏది చదివేటప్పుడు?
0: రంగనాయకమ్మ గారు స్త్రీ చాలా ఇష్టంగా చదివా. అలాగే నేను చదివిన కాలాతీత వ్యక్తులు అంత ఇష్టంగా చదివాను. నాకు చాలా సంతోషం అనిపించినవి అవి అనమాట. ఇది కాక మరణానంతరం శివరామ్ కారంత్ గారి నవల అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక ముసలావిడ పాత్ర, పార్వతి ఆవిడ పేరు, 85 ఏళ్ల ముసిల్ది. ఆ పాత్ర చదివానమాట ఛాలెంజింగ్ గా. అదొక్కటి మాత్రం నేను దాచుకున్నాను కూడా, ఎందుకంటే ఏ వారానికి ఆ వారు చెరిపేసేవాళ్ళం కదా మొత్తము. బట్ అది మహా ఉంటే 7

0: పేజీల్లో ఉందేమో, ఆ 8 పేజీలలోని నా మాటలు నేను విడిగా రికార్డ్ చేసి దాచుకున్నానమాట. చాలా బాగా వచ్చింది అది. నేను అంత బాగా దానిలో ముసిలావిడ మాటలు అంత బాగా అనగలిగినందుకు నాకే సంతోషం వేసింది. నాకు అన్ని ఇష్టమే. నా చేత ఈయన మనం పాత స్టేషన్ డైరెక్టర్ బాలసుందరం గారు ఒక చోట ఆయన ఇంగ్లీష్ నాటకంలో ఒక చోట ఏడిపించారు. ఈవెన్ ఆ ఏడుపు కూడా ఇష్టం కాదు, ఒక్కటే కదా, దానికి కూడా ప్రాధాన్యత ఉంది నా మనసులో. అది కూడా నటించడమే కదండి. అందువల్ల నేను ప్రతి చిన్నదానికి అలాంటి విలువ ఇస్తానని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను అన్నమాట. అది
1: ప్రతి వాళ్ళు కూడా అది రేడియోలో వచ్చేటప్పటికి మరి ఆ విషయాన్ని అందరూ గమనించాలి.
0: నాకు ఇంతే వేషం ఇచ్చారెందుకు, చిన్నదే 4 మాటలు ఉన్నాయెందుకు, ఆవిడికి 15 పేజీల్లో ఉంది అట్లా అనుకోవద్దు. మీరు మీకు ఇచ్చిన 4 మాటల్ని మీరు ఎంత బాగా అనిపిస్తారో రేపు పొద్దున మీకు 10 పేజీల్లో ఉండే డ్రామాకి వస్తుంది. 10 పేజీలు చక్కగా అనగలిగితే మీరు మనస్సు పెట్టి 30 పేజీలు ఉన్న 1 ప్లేలో వస్తుంది మీకు మంచి వేషం.
1: మరి అందరూ కూడా ఈ భావి అంటే వర్తమాన నటీమణులు, తర్వాత అవుదాం రేడియో నటులు అవుదాం అనుకునే వాళ్ళు కూడా గమనిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
0: ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు, మళ్ళీ నాకు విజయవాడ రేడియో స్టేషన్ లో ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. నమస్కారం అండి.
2: ఆకాశవాణితో నా అనుభవాలు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జులై 23న భారతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో రేడియో ప్రసారాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 1927 జులై 23న ముంబైలో మొదటిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైన సందర్భంగా

ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలకు ప్రధాన సమాచారంగా, వినోద సాధనంగా రేడియో ఉండేది. వార్తలు, వ్యవసాయ సమాచారం, విద్యా కార్యక్రమాలు, సంగీతం, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విషయాలను రేడియో ద్వారా ప్రజలకు అందించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రేడియో ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆ తర్వాత నుండి రేడియో ప్రసారాలు దేశవ్యాప్తంగా విస్తరించబడ్డాయి. ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆకాశవాణి ప్రముఖ పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, జాతీయ సంఘటనల సమయంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలో ప్రైవేట్ సంస్థల ద్వారా కొనసాగినటువంటి రేడియో సేవలు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల భారత ప్రభుత్వం రేడియో ప్రసారాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఆల్ ఇండియా రేడియో 1936 అధికారికంగా ఏర్పడింది. స్వాతంత్ర్యం తరువాత మన దేశ అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1957 భారత కవి పండిట్ నరేంద్ర శర్మ గారు సూచించిన ఆకాశవాణి అనే పేరును అధికారికంగా స్వీకరించారు. ఇక అప్పటి నుండి ఆకాశవాణి అనే పేరు భారతీయుల అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో రేడియో అందించిన సేవలు ఎన్నో ఎన్నెన్నో. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలు, రాష్ట్రపతుల సందేశాలు, జాతీయ పండుగల ప్రత్యక్ష ప్రసారాలు, పార్లమెంట్ వార్తలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని అందించడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. విద్యుత్, మొబైల్ నెట్వర్కులు దెబ్బతిన్న సందర్భాలలో కూడా రేడియో ప్రజలకు సమాచారం అందించే అత్యంత నమ్మకమైన మాధ్యమంగా నిలుస్తోంది. వాతావరణ హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాల సమాచారం, ప్రభుత్వ సూచనలు ప్రజలకు వేగంగా చేరవేయడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత కాలంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలు అభివృద్ధి చెందినప్పటికీ రేడియో తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులో ఉండటం రేడియో యొక్క ప్రధాన ప్రత్యేకత. భారతదేశంలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడంలో ఆకాశవాణి ముందంజలో ఉంది. రేడియో భారతీయ సంగీత సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో కళారూపాలను రేడియో సజీవంగా నిలబెట్టింది. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య ప్రచారానికి కూడా ఆకాశవాణి విశేషంగా కృషి చేసింది. ఆకాశవాణి తన నిష్పాక్షిక వార్తలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో రైతు, విద్యార్థి, మహిళ, యువత, వృద్ధులు, ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలతో భారతదేశ ప్రజా ప్రసార చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. అందువల్ల భారతీయ ప్రసార దినోత్సవం మన దేశ ప్రసార రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసేటటువంటి ఒక ముఖ్యమైన రోజు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తించి వాటి అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు విన్నారు.

మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

టీన్ టైం హిందీ చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, అలాగే సమాధానాలు ఆసక్తిగా పంపించే మీ అందరికీ ఇదే స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటగా అడిగే ప్రశ్న ఏమిటంటే, జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? ఇది ఇవాళ మొదటి ప్రశ్న. సమాధానాలు వచ్చేలోగా ఒక మంచి పాట విందామా?

శ్రోతలు సమాధానాలు పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ సుభాని గారు కాదండి, మీరు పంపించింది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్టేనండి. అయితే మీరు అది ఏ లాంగ్వేజ్లో అనేది పంపించారు, మీరు పంపించింది కరెక్టే. ఏ వాంగ్మయం అన్నాం, మీరు పాళీ భాషకు సంబంధించింది అని రాశారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. తర్వాత ప్రవీణ శ్రీదేవి శైలజ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ ఆంటోనీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజువోలు విలేజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ వీరంతా హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నయిదా త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. గుండుగలను నుంచి కొనకళ్ళ రమేష్ శ్రీనివాస్ బాబు రామోజీ సత్యనారాయణ ధన్వీ గుప్తా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి వీరు నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు

ರವಿ ನವೀನ ರಾಧಿಕಾ ತ್ರಿಲೋಕ್ ನೇಹನ್ ಶ್ರೀವಾಣಿ ಸೌಮ್ಯ ಶ್ರೀರಾಮದಾಸು ಕೃಪಾಚಾರ್ಯ ಅನಿತಾ ಸಾಯಿ ವರ್ಷಿತ್ ಸಾಯಿ ರಿಕ್ವಿತ್ ವೀರಂತ ಕೂಡ ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ ಚಿತ್ರಿಯಾಲ ಗ್ರಾಮದ ನಿಂಚು ಪಂಪಿಸಾರು. ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దారాపురం నుంచి శెట్టి సూరిబాబు. వీరు టైపింగ్ కరెక్ట్గా చేసినట్లేదు, ఏదో మరి ఔదయత్త అని పంపించారండి. అదేదో టైపింగ్ రాంగా లేకపోతే మీరు పంపించింది ఏమిటో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. తర్వాత దస్తగిరి నుంచి సంధ్యా యాస్మిన్ సారీ దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు ఇంకా సుధాకర్ అక్కరపాక నుంచి అడుగుతున్నారు ప్రశ్నని, జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? అదండి ప్రశ్న. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ మన్నారం వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా వీరంతా కోల్కతా అని పంపించారు. అది ఏ ప్రశ్న అండి? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి. తర్వాత కుంకలమరు గ్రామం తెలగలపాలి నుంచి మార్తమ్మ వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ వీరు కూడా ఏమిటో కొంత కన్ఫ్యూజన్గా పంపించారు. కరెక్ట్గా లేదండి మీ ఆన్సరు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు శ్రీ రామకృష్ణయ్య సిద్ధాంతి సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏమిటంటే జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? అదండి ప్రశ్న. తర్వాత కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రహ్మణి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొంతమంది ప్రశ్న ఏమిటని అడుగుతూనే ఉన్నారు, మరి జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? మరి చాలామంది ఆన్సర్ పంపించారు, కరెక్టే పంపించారండి. బౌద్ధ వాంగ్మయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు ఇవి. జాతక కథలంటే బౌద్ధ వాంగ్మయానికి చెందినవి. గౌతమ బుద్ధుడు తన పూర్వజన్మల్లో బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పొందిన అనుభవాలను చేసిన త్యాగాలను ఈ కథలు వివరిస్తాయన్నమాట. ప్రాచీన భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా ఈ కథలు తెలియజేస్తాయి. అలాగే అజంతా గుహల్లోని శిల్పాలు చిత్రలేఖనాలు ఈ కథల ఆధారంగానే చెక్కబడ్డాయి. మరి మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించిన మీ అందరికీ మరి కంగ్రాచులేషన్స్ అండి. కార్యక్రమంలో తర్వాత ప్రశ్న ఏంటంటే మన దేశంలో శాస్త్రీయ నృత్యాలు ప్రధానంగా ఒక 8 ఉన్నాయి కదా. అయితే అందులో ఒక నాట్యం ఏంటంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటం మాదిరిగా ఓ నాట్యం ఉంటుంది. ఆ నాట్య ప్రక్రియ ఏది? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ ఏది? అది ఏ రాష్ట్రానికి చెందింది? అది 2వ ప్రశ్న. సమాధానాలు వచ్చేలోగా మరి పాట విందామా?

కార్యక్రమంలో అడిగిన తర్వాత ప్రశ్న ఏమిటంటే, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటం మాదిరిగా ఒక నాట్య ప్రక్రియ ఉంటుందంటే, మన దేశంలో ప్రధానంగా 8 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయండి. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సి ఇట్లా ఉన్నాయి. వాటిలో ఒక నాట్య ప్రక్రియలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటంలాగా ఈ నాట్య ప్రక్రియ ఉంటుంది. అది ఏది, అది ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాం ప్రశ్న. మరి సమాధానాలు చూద్దాం. సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి పంపించారు, నవగ్రహ నృత్యం అని. కాదండి, అలాంటిదేం లేదు. తర్వాత వీరు కూడా సీతా కళ్యాణి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ నుంచి పంపించారు, కూచిపూడి అని. కాదండి. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి పంపించారు, కాదు సార్, అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, వీరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం ఉన్నారు. కాదండి. అజ్జరపు సీతారామాంజనేయ మూర్తి, సుశీల వీరంతా కూడా కథక్ నాట్యం ఉత్తరప్రదేశ్ అని పంపించారు, కరెక్ట్ కాదండి ఆన్సరు. మరి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా కూచిపూడి నృత్యం అనే పంపించారు, కాదండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి భరతనాట్యాన్ని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సరే. తర్వాత గుసాడి నృత్యం అని హైదరాబాద్ సైనిక్పూర్ కాల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మోరుపల్ల నుంచి పంతాడి శ్రీనివాసరావు కథాకళి అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సరే. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మీరు పంపించింది శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. తర్వాత దైదా త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఘూమర్ డ్యాన్స్ అన్నారు, కాదండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా

ఇండియా నుంచి భరతనాట్యాన్ని పంపించారు కాదండి. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్.

క్వశ్చన్ మరోసారి అంటున్నారు వీరు. మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు పాపనేనిపాలెం నుంచి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ ఏది, అది ఏ రాష్ట్రానికి చెందింది? అదండి ప్రశ్న. హేమా సుందర్ బొంగోలు నుంచి పంపించారు, కమలా యేసుపాదం ఇద్దరు పంపించారు. ఏమనంటే మోహిని అట్టం అని, కాదండి అది కూడా కరెక్ట్ కాదు. షేక్ మెహబూబ్ సుభాని పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. మరి దీనికి ఆన్సర్ చెప్పేస్తాను, ఎందుకంటే ఎవరో ఒకరిద్దరితో తప్ప మిగిలిన వాళ్ళందరూ రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు. రాజస్థాన్ నుంచే పంపించారు వీరు, కాదండి. చీరాల నుంచి ప్రభ, వీరు తమాషాగా లంబాడి నృత్యాన్ని పంపించారు, కాదండి. ఇది శాస్త్రీయ నాట్య ప్రక్రియ ఇది. సరే ఆన్సర్ చెప్తాను. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ మణిపురి. మన దేశంలో ఉన్న ప్రధాన శాస్త్రీయ నృత్యాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్కి చెందింది. ఈ నృత్యంలో రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ రాసలీల చుట్టూ కూడా ఈ నాట్యం తిరుగుతుంది. అయితే ఒకప్పుడు మణిపూర్కే పరిమితమైన ఈ నృత్యాన్ని శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రవేశపెట్టడం ద్వారా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందుకే ఆన్సర్ ఏంటంటే మణిపూర్ నృత్యం, అది మణిపూర్ స్టేట్కి చెందింది. మరో పాట విందామా?

మరొక ప్రశ్న. అయోధ్య తెలుసు కదా మీకు, అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుంది? అది ప్రశ్న. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుంది?

0: అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అన్న ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అనగా సాని శ్రీనివాసులు నందింపల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుండుగల నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రమేష్ రామోజీ కరెక్ట్ ఆన్సర్. రామ్మోహన్ రావు సత్యవతి మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చీరాల నుంచి ప్రభ కరెక్ట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు కరెక్ట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు అది ఏ నది ఒడ్డున అని అడిగాం కదండి, మీరు నది పేరైతే రాయలేదు. తర్వాత పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా నుంచి అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుంచి సులోచన కరెక్ట్ ఆన్సర్. త్రివేణి చిన్మయి ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత దస్తగిరి నుంచి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయోధ్య సరయు నది ఒడ్డున ఉంది. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొని సమాధానాలు పంపించిన మీ అందరికీ అభినందనలు అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్ ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతీ హూం. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహాన్ డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈ రోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
3: మొహల్లేకి,
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్.

0: ढक लेते हैं। बोहें
1: बोहें
0: बोहें सिकारते हैं,
1: सिकोड़ते हैं,
0: सिकोड़ते हैं। लेकिन कूड़ेदान इसी गंदगी को देते हुए
1: धोते हुए
0: धोते हुए सबके बीमारियों से बचाता है। गांव और शहरों को साफ सुधरा रखता है। चलो आज हम कूड़ेदान के बारे में जान लेंगे।
1: अच्छा सुनो, घर गांव गली और मोहल्ले की गंदगी अंटे मनम मन घर इंट्लो गांव ग्रामंलो गली अंटे वीधिलो मरियु मोहल्ला अंटे मन निवसिंचे एरियालो गंदगी अंटे चेत्ता चेदारानी देख कर लोग मुह डक लेते हैं। चूसी ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడ్తే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసి గందగీకో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గాం ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
0: మే కయీ రంగోం మే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా రోడ్ సడక్ మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, चीज हूँ मैं, बड़े काम की सोचे मेरे नाम, ज्यादा नहीं हो मेरा धाम, आती हूँ मैं सबके,
1: आता हूँ मैं
0: सबके काम.
1: अच्छा सुनो, मैं कई रंगों में मिलता हूँ, छत्रबा अंटोंदी नेनु अनेक रंगुल्लो दोरुकुतानु, मेरे कई आकार है, नाकु चाला आकाराल कुड़ा उन्नाई. घर स्कूल दफ्तर होया सड़क, इंट्लो गानी स्कूल्लो आफीसुल्लो लेक रोड्ल मीद मैं सब जगह रहता हूँ, नेला नेनु अन्नी प्रदेशाल्लोनू उंटानु. आप सोच रहे होंगे ना, मीरु आलोचिस्तुन्नारु कदा पिल्ललु, मैं कौन हूँ, नेनेवरो अनि. चीज हूँ मैं, बड़े काम की सोचो मेरा नाम, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను. జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు. మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు. బాస్వన్ కౌన్ సా హే వో చీజ్ బతావ్.
0: కూడేదాన్ అధ్యాపికా జీ.
1: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్ ఆగే పడో.
0: అబ్ తో సంజే హా, मेरा नाम कूड़ेदान है. आज मैं आपको एक आपको पत्ते की बात बताऊं. संसार में एक मात्रा में ही
1: मात्र
0: में ही हूँ, जो अपने शरीर पर लिखकर चलता हूँ. यूज मी, मेरा उपयोग करे.
1: सुनो అమ్మయ్యా, నన్ను గుర్తుపట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చంద్రబా అండి. ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒక దాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
0: పహలే లోగ్ पुरानी बाल्टी डिब्बा या किसी भी टूटी हुई चीजें का उपयोग कूड़े डालने के लिए करते थे, पर अब समय बदल गया है. अब मैं प्लास्टिक टिन गटे लोहे व स्टील से बनाया जाने लगा है. पहले तो मेरा मुंह खुला रहता था, अब तो मैंने ढक्कन लगवा लिया है. जब मेरे आवश्यकता हो ढक्कन के कोलो और मुझे उपयोग में लाओ.
1: अच्छा सुनो, पहले लोग पुरानी बाल्टी डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे. మొదట్లో ప్రజలు పురాణీ బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మే ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హూ, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్ తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మీరాము కులారా తాత. మొదట్లో నా నోరు కుల అంటే ఓపెన్ గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్ గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియాహై. కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో మూతను తెరవండి, ఆరు ముజే ఉపయోగమే లావు, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా అలాగే పడో.
0: జాగో లోగో జాగో సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ అబ్ మేనే అపనే భాయో కే కో భీ కామ్ కర్నా సికా దియా హే నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా బాయీ హే ఔర్ మే హూ హరా కుడేదాన్ ఆప్ మేరా నీలా బాయీ కా ఉపయోగ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే జైసే జో నష్ట్ నహీ హోతా జైసే ప్లాస్టిక్ లోహే ఆది కాలే బాయీ కా ఉపయోగ జీవాణు ఫైల్నే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే జైసే ప్రయోగ కే బాద్ పట్టి రక్త్ సే సారీ సని ఇంజెక్షన్ కీ సుయి ఆది.
1: అచ్చా సును, జాగో లోగో జాగో చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యం కో భీ కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయిక ఉపయోగ, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తు వంకో డాల్నే కేలియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా బాగే పడు.
0: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హే జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
1: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
0: ఆప్ ఏక్ బార్ బతావు జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంకతే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
1: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగే పడు.
0: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమె
1: కో ఆమంత్రిత్
0: కర్ రహే హే.
1: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దాని వల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లవుతుందని. ఆగే పడం.
0: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెయింక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే యహ సచ్ హై కి స్వాస్థ్ హీ హమారా లియే
1: హమారే లియే
0: హమారే లియే అనుమూల్ ఖజానా హే కై వ్యక్తి
1: కోయి

0: व्यक्ति चाहिए कितना भी धनवान क्यों ना हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं हो तो उसके लिए सभी सुख बेकार है। रोगी व्यक्ति तो कोई भी काम कार्य ठीक तरह से नहीं कर पाते हैं। केवल स्वास्थ्य व्यक्ति ही सभी सुखों को पा सकते हैं। इसलिए यह ध्यान में रखना चाहिए कि आप कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें। अन्यथा नुकसान आपका ही होगी।
1: ఏది అంటే ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థతో హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికు తో కోయీ బీ కార్య టీక్ తరసే నహీ కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ వ్యక్తి సభీ సుఖంకో పా సక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహీ నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
0: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కురే దాన్ స్వచ్ఛత కా కార్య హీ బడా
1: మహాన్.
0: గందగీ సే పైలే బీమారి స్వచ్ఛత కి అబ్ ఆయి బారి, ఆవో బీమారియో బగాయి సారి జిందగీ నిరోగ్ బనాయి హమారి.
1: అచ్చా సునో. స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కూడేదాన్. పరిశుభ్రత, స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హే బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్మే ఆగయా భాష్వంత్
0: జీ అధ్యాపికా జీ
1: యాని ఇస్ పాట మే, అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్త కరేంగే భాష్వంత్.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ఇప్పుడు శ్రీమతి పుచ్చకాయల విజయలక్ష్మి బృందం వారిచే భజనావళి వింటారు.
5: విఘ్నేశ్వరుణకు.

ఆకాశవాణి సింగపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

శ్రోతలు ముందుగా ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చమెచ్చేసిన గీతలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చేసిన గీతలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హాలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి వింటారు 8:30. తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 10:00 to 11:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాక ప్రసారమవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ఇన్ ద్వారా శ్రోతలు కొరే సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే సినీ గీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జీకే స్పెషల్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

0: వనితవని కార్యక్రమంలో చాలా మంది మహిళలు అయితే కాల్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి. ముందుగా కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? సుప్రియ. చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అభిలాష నుండి సందీప్ అబ్దుల్లా పాడారు మేడం.

అభిలాష్ నుంచి. ఖచ్చితంగా అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हाल।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, మీ పేరు?
4: షకిల.
3: షకిల, ఎక్కడి నుంచి? అల్లూరు నుంచి. ఓకే అండి, చెప్పండి, వాళ్ళు ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
4: దీపారాధన.
3: దీపారాధన, ఓకే. చాలా అయితే చాలా పాత సినిమా. ఈ సినిమాలో ఏ పాట వినాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మీకోసం పాట ప్లే చేస్తాను. ఈ పాట కోరుకోవడానికి కారణం ఏమైనా ఉందా? ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
4: ధన్యవాదాలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వనిత వని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, మీ పేరు?
4: హైది కాళిదాస్ పాటయ్య అండి.
3: ఎక్కడి నుంచి?
4: హలో,
3: హలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
4: మేము రఘునాథపేట నుంచి మేడం.
3: సినిమా పేరు చెప్పరా?
4: సినిమా కారం అంట అండి,
3: గుంటూరు కారం.
4: పెద్ద రాయడు మీరు, సుంతానా, శబానా.
3: ఓకే అండి, మరి మీ పేరు చెప్పలేదు ఇంతవరకు. అసలు మీ పేరు చెప్పలేదు
4: మేడం. సింగల్ పాట మేడం. నా పేరా?
3: ఓకే అండి, మరి మీకు ఈ సినిమాలో ఏ పాట కావాలో చెప్తే ఆ పాట చేస్తాం.
4: అదే మర్త చెట్టు.
3: ఓకే అండి, మరి మీకోసం పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఇప్పటివరకు మీరు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతవరకు ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మహాప్రసారాలు. సమయం 5:30 అయింది. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
1: చిక్కుకుంది
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
3: యువత ఎంతగానో నచ్చేమెచ్చేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఫైనాన్స్ ఆఫీసర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కల అభ్యర్థులు 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు వచ్చేప్పటికీ ఫైనాన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 17 జాబ్లు, డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ గ్రేడ్ 3 8, మేనేజర్ డిజైన్ మెకానికల్ గ్రేడ్ 4 1, మేనేజర్ డిజైనర్ ఎలక్ట్రికల్ గ్రేడ్ 4 3, మేనేజర్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 5 వచ్చేటప్పటికి 1. మొత్తం 30 జాబ్లు అయితే ఖాళీగా ఉన్నాయి.

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ సిఏ ఐసీడబ్ల్యూఏ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. నెలకు ఫైనాన్స్ ఆఫీసర్కు 50,000 రూపాయల నుంచి 160,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. డిప్యూటీ మేనేజర్కు 60,000 రూపాయల నుంచి 180,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మేనేజర్ పోస్టుకు 70,000 రూపాయల నుంచి 200,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. వయోపరిమితి ఫైనాన్స్ ఆఫీసర్కు 35 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం వచ్చేటప్పటికి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి దరఖాస్తులకు చివరి తేదీ 12 ఆగస్టు 2026. ఇంకెందుకు ఆలస్యం? అవకాశం ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేసేయవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు కూలీ నెంబర్ చిత్రం నుండి పాట విందాం.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ పోస్టులు, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు వచ్చేటప్పటికీ ప్రిన్సిపల్ 124లో 72 పురుషులకు, మహిళలకు 52. వీటిల్లో రిజర్వేషన్ కేటగిరీ వచ్చేప్పటికీ 69 జనరల్, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 18, ఎస్సీ 16, ఎస్టీ 10. వైస్ ప్రిన్సిపల్ 704 పోస్టులు వచ్చేటప్పటికీ పురుషుల్లో 364 పోస్టులు పురుషులకి, మహిళలకు 340, జనరల్ పోస్టులు 287, ఈడబ్ల్యూఎస్ 71, ఓబీసీ 189, ఎస్సీ 103, ఎస్టీ 54. మొత్తం ఖాళీలయ్యేటప్పటికీ 828 అయితే ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులకు జనరల్ ఈడబ్ల్యూకు 50 వయోపరిమితి ఉండొచ్చు, ఓబీసీకి 53, ఎస్సీ ఎస్టీకు 55, వైస్ ప్రిన్సిపల్కు జనరల్ ఈడబ్ల్యూఎస్కు 35, ఓబీసీకి 38, ఎస్సీ ఎస్టీకు 40 వయసు ఉండాలి. అర్హత, వేతనం, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో అయితే విడుదలవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యేటప్పటికీ జూలై 25, 2026 నుంచి ప్రారంభమవుతాయి. చివరి తేదీ ఆగస్టు 14, 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు డాడీ డాడీ చిత్రం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో ఉన్న గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులన్నైతే కోరుతుంది. అర్హత కల అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్ 2, ప్రాసిక్యూటర్ 1, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ 40, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంటమాలజిస్ట్ 3, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ టాక్సికాలజీ 1, సూపరింటెండెంట్ లీగల్ 1, మొత్తమైతే 48 పోస్టులు ఉన్నాయి. అర్హత పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో అగ్రికల్చర్, కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ, ఎంబీబీఎస్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 33 నుంచి 40 వరకు ఉండాలి. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు 25 రూపాయలు, మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 ఏప్రిల్ 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మరో పాట విందాం. గజని చిత్తం నుండి సుమలే స్వీ.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్ సైంటిస్ట్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు 2026 జూలై 27వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, దీనిలో మొత్తం 4 జాబులు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంటెక్ పిహెచ్డితో పాటు ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. నెలకు వేతనం 85,833 రూపాయలు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపికైతే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 27, 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు గరం చిత్రం నుండి పాట విన్నాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. మంత్రివర్గ భేటీలో అజెండా అంశాలు ముగిశాక లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల సమన్వయంతో సంక్షోభాన్ని సవాలుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు మంత్రులు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమస్యలపై ఇన్ఛార్జి మంత్రులు చొరవ

0: చేసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వివరాలు మంత్రులకు వివరించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇచ్చి 1 ఆగస్టున పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి కార్యక్రమంలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు మేలు చేసే పలు అంశాలతో పాటు రైతులకు సంబంధించిన అనేక అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. బాపట్లలో వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమలులో భాగంగా 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సమావేశంలో చర్చించి ఆపై ఆమోదించినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవల కోసం 50 కోట్ల రూపాయలను మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగటమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తామన్నాను. 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-1780 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. సమావేశంలో మంత్రులు ఎన్ఎండి ఫారూక్, సత్యకుమారులతో కలిసి ఈ పాలసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, శాఖల పరిధిలో కోర్టుల్లో కేసులను నిరంతర పర్యవేక్షణకు ఒక ప్రత్యేకమైన పద్దతిని తీసుకురానున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్ఐసీ తరహా పోర్టల్ను రాష్ట్రంలోనూ అభివృద్ది చేసి ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. అమరావతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్దికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం, విఐటి, బిట్స్ పిలాని వంటి ప్రముఖ విద్యా సంస్థలు రానున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: మాకైతే చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ గానీ అన్ని కూడా అయిపోయినాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ నిర్మాణం తోటి రాజధాని నిర్మాణం జరుగుతుంది.
0: విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంజ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడిపేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు 100 బస్సులు కేటాయించామని, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సేవలను అనుమతించేలా జీఎంఆర్తో చర్చలు జరిపామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని

0: డైరెక్టర్ వివరిస్తూ,
1: ఫస్ట్ నా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు

0: వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, అంకుర సంస్థల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అందుబాటులో ఉన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూములు, ఐటీ కార్యకలాపాలకు అనువైన ఇతర ఆస్తుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2600 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో తల్లులతో పాటు తండ్రులు కూడా వచ్చి తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केंद्रीय सर्वकारः प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे संलिप्तेभ्यः दंड प्रदानार्थं त्वरित न्यायालयं स्थापयिष्यति. प्रधानमंत्री नरेंद्र मोदी आश्वासयत् यत् छात्राणां भविष्य रक्षणं सर्वकारस्य वर्तते शीर्ष प्राथमिकता. संसदीय कार्यमंत्री किरण रिजिजुः प्रावोचत् यत् सर्वकारः संसदि नीट संबद्ध प्रकरणेषु चर्चायै सर्वथा सन्नद्धः. मनीलायाम् आयोजिते आसियान मंत्रिस्तरीय सम्मेलने भारतम् आतंकवादं विरुध्य असहिष्णुतायाः नीतिः पुनः प्रत्यपादयत्. संयुक्त राष्ट्र सुरक्षा परिषदि सिंधु जलसंधेः विषये पाकिस्तान देशस्य वक्तव्येषु भारतेन प्रकटिता विप्रतिपत्तिः. भारतेन स्पष्टीकृतं यत् अतिसीम्नि आतंकवादस्य समाप्तावेव यथावस्थं भवेत् जलसंधिः. अपि च ग्लास्गो कॉमनवेल्थ क्रीडाः अद्य सायं समारप्स्यन्ते. क्रीडा महोत्सवे तावत् 25+100 भारतीय क्रीडिकाः भागं भजिष्यन्ति. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेंद्र मोदी प्रत्यपादयत् यत् नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे संलिप्तेभ्यः दंड प्रदानार्थं केंद्रीय सर्वकारः त्वरित न्यायालयानां स्थापनं विधास्यति. सः दृढतया न्यगादीत् यत् छात्राणां भविष्यस्य रक्षणं सर्वकारस्य सर्वोच्च प्राथमिकता वर्तते. सामाजिक संजालीय पटले प्रधानमंत्री प्राकटयत् यत् देशस्य यूनां कल्याणात् भविष्याच्च अधिक महत्वपूर्णं किमपि नास्ति. दिल्ल्याः जंतर मंतर स्थले नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणमधिकृत्य छात्राणां जायमानस्य विरोध प्रदर्शनस्य मध्ये एतत् वक्तव्यं समागतम्. प्रधानमन्त्रिणा प्रोक्तं यत् तेन सम्बद्धाधिकारिणः अस्मिन् विषये आवश्यक पदक्षेपान् उत्थापयितुं निर्दिष्टाः. श्रीमोदी दृढतया प्रावोचत् यत् ये यूनां भविष्यं हन्तुं प्रयतन्ते ते सर्वथा नैव त्यक्ष्यन्ते. सः प्रोक्तवान् यत् छात्राणां हितानां रक्षायै उत्थापितेषु पदक्षेपेषु एव

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. ఎప్పుడు పక్షుల్ని చూసినా మన మనసులో వెంటనే మెదిలేది రెక్కలు విప్పుకుని రయ్యుమని ఆకాశంలో ఎగిరే దృశ్యం కదా. భూమి మీద నడిచేవి, పాకేవి, పరిగెత్తేవి, గెంతేవి, ఇలా చాలా రకాలున్నాయి. కానీ ఆకాశంలో ఒక్క పక్షి మాత్రమే స్వేచ్ఛగా ఎగురుతుంది. మనకు భూమి మీద ఉండే ట్రాఫిక్ సమస్యలు ఏమీ లేకుండా ఆకాశం అంతా నాదే అని, నాకు ఎవ్వరూ అడ్డు లేరు అని అన్స్టాపబుల్గా అవి ఎగురుతూ ఉంటాయి కదా. మరి మీకు తెలుసా ఎగరలేని పక్షి గురించి? అన్ని పక్షుల్లాగానే వీటికి ఈకలుంటాయి, రెక్కలుంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి. ఇవి పక్షి జాతికి చెందినవే. కానీ పక్షుల్లాగా మాత్రం ఎగరలేకపోయినా కూడా మిగిలిన పక్షుల కంటే కూడా ఎన్నో స్పెషాలిటీస్ వీటికి ఉన్నాయి. అవే పెంగ్విన్స్. పెంగ్విన్ పెంగ్విన్ పెంగ్విన్ 2026 మొదలైనప్పటి నుంచి ప్రపంచాన్నే కాదు ఇంటర్నెట్ ని కూడా ఇంతగా ఊపేసిన మరో వీడియో లేదనిపిస్తుంది. ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం పెంగ్విన్స్ తో ప్రేమలో పడిపోయాయండి. దానికి కారణం తన గుంపును వదిలేసి ఒంటరిగా కొండల వైపు నడిచిపోతున్న ఒక పెంగ్విన్ కథ. దానిపై ఎందరో ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పారు. కొంతమంది దాని ధైర్యానికి చిహ్నంగా చూశారు, మరికొంతమంది ఒంటరితనానికి ప్రతీకగా భావించారు, ఇంకొందరు అది జీవన ప్రయాణానికి ఒక మౌన సందేశం అని కూడా అన్నారు. చిన్న పెంగ్విన్ కానీ దాని ప్రయాణం మొత్తం ప్రపంచాన్ని ఆలోచించేలాగా చేసింది. ఎందుకు ఆ పెంగ్విన్ అలా వెళ్తుంది అని. దాని ద్వారా పెంగ్విన్స్ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తోటి పెంగ్విన్స్ అన్ని బ్రతకడానికి సముద్రం వైపు వెళ్తుంటే ఈ ఒక్క పెంగ్విన్ విరుద్ధంగా మరణ భయమున్న పర్వతాల వైపు ఒంటరిగా 70 కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పుడు వైరల్ అయినటువంటి ఈ వీడియో ఇప్పటిది కాదండి. 2007 ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక అమెరికన్ డాక్యుమెంటరీ నుంచి తీసుకున్నటువంటి రియల్ క్లిప్. వేరే దారిలో వెళ్తున్నటువంటి ఆ పెంగ్విన్ ని గనక మనం పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆ గుంపులో కలిపినా కూడా అది దాని దిశను మళ్ళీ మార్చుకొని సేమ్ కొండల వైపే వెళ్తుంది తప్పించి అక్కడ మాత్రం ఉండదు అని వాళ్ళు చెప్పారు. బట్ వై అన్నది ఇప్పుడు క్వశ్చన్ కదా. మాట్లాడుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు ఎంతో అందంగా ముద్దుగా కనిపించే పెంగ్విన్స్ జీవితం అంత అందంగా ఉండదండి. ఎన్నో కష్టాలతో, శ్రమతో అవి నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. మంచులో నడిచే ఈ చిన్న పక్షులు మనకు జీవితంలో ఎలా ఎదగాలో పెద్ద పాఠాలు నేర్పిస్తాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్. ఎమోషన్స్ విషయంలో, ప్రేమ విషయంలో, ఫ్యామిలీ బాండింగ్ విషయంలో, సోషల్ లైఫ్ విషయంలో, పీస్ శాంతి విషయంలో, సర్వైవల్ స్కిల్స్ అంటే బ్రతకడానికి నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాల గురించి, అలాగే రిలేషన్షిప్స్ విషయంలో కూడా మనుషుల్లాగా ఉన్న మనం పెంగ్విన్స్ నుంచి చాలా నేర్చుకోవాలి. పెంగ్విన్స్ చాలా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి జీవి. మీకు విషయం చెప్పమంటారా? మనుషుల్లాగానే పెంగ్విన్స్ ప్రేమిస్తాయండి. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రపోజ్ కూడా చేస్తాయి. అలా ఇలా కాదండో, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాయి తెలుసా? ఎస్, పెంగ్విన్స్ చిన్నగా కనిపించినా వాటి యొక్క జీవితం చాలా గొప్పది. పెంగ్విన్స్ పక్షులే కానీ ఎగరలేవు. వాటి రెక్కలు ఫ్లిప్పర్లు లాగా ఉండి ఆ రెక్కలతో అవి నీటిలో బుల్లెట్లలాగా ఈదగలవు. పెంగ్విన్స్ గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. కొన్ని జాతులు 500 మీటర్ల లోతుకు కూడా వెళ్తాయి. నీటిలో ఇవి పక్షులు కాదు, ఫిష్యుల్లాగా కనిపిస్తాయి. కొన్నిసార్లు చేపల కంటే కూడా స్పీడ్గా ఇవి నీటిలో ఈదగలవు. పెంగ్విన్స్ ఎక్కువగా మనకు మంచు ప్రదేశాల్లో, మరీ ముఖ్యంగా అంటార్కిటికా, ఎక్కువగా అంటార్కిటికాలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికాలో కూడా పెంగ్విన్స్ మనకి కనిపిస్తాయి. అంటే మరీ ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశాల్లో కాకుండా చల్లని ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పెంగ్విన్స్ కి పక్షుల్లాగా రెక్కలున్నా, చేపల్లాగా ఈదగలిగే శక్తి, మనుషుల్లాగా నడవగలిగే సామర్థ్యం కూడా ఉన్నాయి. నార్మల్ గా మనం పెంగ్విన్స్ ని ఎప్పుడు చూసినా కూడా ఎంతో తమాషాగా ఊగుతూ ఊగుతూ అవి నడుస్తూ ఉంటాయి కదా.
పెంగ్విన్స్ నడక ఎందుకు అలా ఉంటుంది అంటే వాటి కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, శరీరం వెనుక భాగం కూడా చాలా బరువుగా ఉంటుంది, అందుకే అవి అలా నడుస్తూ ఉంటాయి. మనకి ఫన్నీగా కనిపించినా అది ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి బెస్ట్ స్టైల్. ఇంకా అవి ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి కోసం మంచు ప్రదేశాల్లో అసలు నడవకుండా పైనుంచి కిందకు రావాలంటే ఆ మంచులో పొట్ట భాగం ద్వారా జర్రుమని జారుకుంటూ కిందకొచ్చేస్తాయి, స్కేటింగ్ చేసినట్లు అనమాట, కానీ కాళ్లతో కాదు పొట్టతో. దానిని టొబాగనింగ్ అంటారు. మనకి చూడ్డానికి పెంగ్విన్స్ అన్ని కూడా ఒకటే లాగా వైట్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నా వాటన్నింటికి కూడా సొంత వాయిస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పెంగ్విన్ కి యూనిక్ వాయిస్ ఉంటుంది. వేల పెంగ్విన్స్ మధ్యలో ఉన్నా కూడా తల్లిదండ్రులు తమ పిల్లల శబ్దాన్ని బట్టి వాటిని గుర్తిస్తాయి. అలాగే పార్ట్నర్స్ కూడా మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ ని, ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ ని వాటి యొక్క గొంతు శబ్దాల్ని బట్టి గుర్తిస్తాయి. పెంగ్విన్స్ కి పళ్ళు దంతాలు ఉండవు, చేపలను మొత్తంగా మింగేస్తాయి అన్నమాట. పెంగ్విన్స్ ఈకలు చాలా స్పెషల్. ఒక పెంగ్విన్ శరీరంపై చదరపు అంగుళానికి 100కు పైగా ఈకలు ఉంటాయి. అంగుళం అంటే ఎంత ఉంటుందండి, చాలా చిన్న ప్లేస్ కదా, దాంట్లో 100కు పైగా ఈకలు ఉంటాయన్నమాట. ఇవి చలి నుంచి వాటిని కాపాడడానికి, అలాగే నీటి లోపలికి

వెళ్ళినప్పుడు ఆ నీరు వాటి శరీరంలోకి రాకుండా శరీరం వేడిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అందుకే పెంగ్విన్స్ గంటల కొద్దీ చల్లటి నీటిలో ఉండగలుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. పెంగ్విన్స్ ఉప్పు నీటిని కూడా బాగా తాగుతాయి. ఇందులో వెరైటీ ఏముంది కావ్య, అవి సముద్రం దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉప్పు నీరు దొరుకుతుంది, సో అలాగే ఉండగలవేమో ఉప్పు నీరు తాగి కూడా అని అనుకుంటున్నారా? అంతవరకు ఓకే, కానీ అవి ఉప్పు నీటిని తాగి ఉప్పును బయటకి వదిలేస్తాయి, మీకు తెలుసా? హౌ ఇట్ పాసిబుల్ అంటే, ఆ ఉప్పును బయటకి వదలడం కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి. వాటి కళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక గ్రంథులు ఉప్పును వేరు చేసి ముక్కు ద్వారా బయటకు విడుదల చేస్తాయన్నమాట. అందువల్ల పెంగ్విన్స్ ఉప్పు నీరు తాగినా వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెంగ్విన్స్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఎందుకు ఆ కలర్ లో ఉంటాయో తెలుసా కమ్మ బాబోయ్? మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ విషయం తెలిసిన తర్వాత. పెంగ్విన్స్ ముందు భాగం తెలుపు, వెనక భాగం నలుపు ఎందుకుంటుందో తెలుసా అండి? పైనుంచి చూస్తే సముద్రం నల్లగా ఉంటుంది కదా, అప్పుడు పైనుంచి ఏ రకమైన జంతువులు కానీ పక్షులు కానీ వీటిని వేటాడకుండా జాగ్రత్త కోసం అలా పైనుంచి చూస్తే బ్లాక్ కలర్ లో, అదే కింద నుంచి చూస్తే ఆకాశం మనకి వైట్ గా కనిపిస్తుంది కదా, అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షార్క్స్ కానీ తిమింగలాలు కానీ వీటిపైన దాడి చేయకుండా చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోవడానికి అవి కింద నుంచి వైట్ గా పైనుంచి బ్లాక్ గా కనిపిస్తాయట. వావ్, శత్రువుల నుంచి రక్షణ కోసం ఆటోమేటిక్ గా దాని యొక్క శరీరం ఇలా డిజైన్ చేయబడింది. అబ్బా ప్రకృతి ఎంత స్పెషల్ అనిపిస్తుంది అండి ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు. పెంగ్విన్స్ కి శత్రువులు నీటిలో షార్క్స్, సీల్స్, అలాగే భూమిపైన పెద్ద పక్షులు, అందుకే వాటి శరీరం అలా టూ కలర్స్ లో ఉంటుంది. దీనిని క్యామోఫ్లాజ్ అంటారు. జంతువులు లేదా పక్షులు తమ శరీర రంగును చుట్టూ ఉన్న వాతావరణంతో కలిపి శత్రువుకి కనిపించకుండా దాక్కునే లక్షణం అన్నమాట. ఈ లక్షణం చిరుత పులులకు, ఊసర వెల్లులకు, అలాగే పెంగ్విన్స్ కి ఉంది. ఈ రోజుల్లో మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ప్లే క్లాసులు, నర్సరీలకు పంపిస్తూ ఉంటాం కదా స్కూల్ కి చదువుకోవడానికి. మీకు తెలుసా, పెంగ్విన్స్ కూడా వాటి పిల్లల్ని నర్సరీకి పంపిస్తాయండి. అవును, పెంగ్విన్స్ పిల్లలు నర్సరీలోనే పెరుగుతాయి. పెంగ్విన్స్ ఎప్పుడు ఒంటరిగా జీవించవు, అవి ఒక గుంపు అంటే కాలనీ లాగా ఉంటాయి అన్నమాట. వాటి పిల్లలన్నీ కూడా ఆ గుంపులోనే పెరుగుతూ ఉంటాయి. పెద్ద పెంగ్విన్స్ వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఆ గుంపును కాపాడుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలన్నీ ఒక గుంపుగా ఉంటే కొన్ని పెంగ్విన్స్ షిఫ్ట్స్ ప్రకారం అన్నమాట, ఈ టైం నుంచి ఈ టైం వరకు కొన్ని పెంగ్విన్స్ చూసుకుంటాయి పెద్ద పెంగ్విన్స్. తర్వాత అవి రెస్ట్ కో లేదంటే ఆహారానికి వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రూప్ ని ఇంకొన్ని పెంగ్విన్స్ కాపాడుతూ ఉంటాయి. దీనిని క్రెచ్ సిస్టమ్ అంటారు. నార్మల్ గా కొన్ని జంతువులు మనుషుల్ని చూస్తే భయపడతాయి కదా, కానీ పెంగ్విన్స్ మనుషుల్ని చూస్తే భయపడవు. ఇంకా అవి మనుషుల దగ్గరికి రావడానికి ఇష్టపడతాయి. అవి మనుషుల్ని చూసి ఒక పెద్ద పెంగ్విన్ లాగా భావిస్తూ ఉంటాయట. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో అండి, ఒక కపుల్ మంచులో ఫోటోలు తీసుకుంటూ ఉంటే వాళ్ళ వెనకాల పెంగ్విన్ ఉంటుంది. అది అసలు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయదు అంటే, వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని అది అటు పక్క నుంచి వెళ్లకుండా కూడా వాళ్ళ వెనకాల దాక్కుని కామ్ గా ఉంటుంది. ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ వీడియో చూస్తుంటే, ఆ బంధానికి ఎంత వాల్యూ ఇస్తుంది చూసారా ఆ పెంగ్విన్. వాళ్ళు ఫొటోస్ తీసుకుని పక్కకు జరిగిపోయిన తర్వాత అప్పుడు దాని వేలో అది వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫొటోస్ ని కూడా డిస్టర్బ్ చేయకూడదని ఆ పెంగ్విన్ పక్క నుంచి అటు ఇటు ఎటు వెళ్లకుండా కామ్ గా అక్కడ నిలబడిపోయింది అది చూసిన తర్వాత. దీన్ని బట్టి అర్థమవుతుంది పెంగ్విన్స్ మనుషులకి ఎంత దగ్గరగా అవుతాయి అని. ప్రపంచంలో మొత్తం 18 రకాల పెంగ్విన్స్ జాతులు ఉన్నాయండి. వాటిలో ఎంపైర్ పెంగ్విన్స్ అతి పెద్దదైతే లిటిల్ బ్లూ పెంగ్విన్ చాలా చిన్న పెంగ్విన్. మీకు తెలుసా, పెంగ్విన్స్ ఈకలు సంవత్సరానికి ఒకసారి పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్త ఈకలు వస్తాయి. ఈ సమయంలో నీటిలోకి అవి వెళ్లకుండా ముందే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఈ దశను మోల్టింగ్ పీరియడ్ అంటారు. ఎందుకు ఇలా ఈకల్ని మార్చుకుంటాయి అంటే, పెంగ్విన్స్ ఎక్కువసేపు చల్లటి నీటిలో ఈదుతూ ఉంటాయి, రాళ్లపై నడుస్తూ ఉంటాయి, మంచులో ఉంటాయి కదా, దీంతో ఆ ఈకలు బలహీన పడతాయి అన్నమాట. కాబట్టి అవి ఈకలన్నిటిని కూడా వదిలేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఫెదర్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. పెంగ్విన్స్ తమకు తమ స్పెషల్ ఐడి కార్డ్ లాంటివి కలిగి ఉంటాయండి. వాట్, ఎస్, ప్రతి పెంగ్విన్ కి ప్రత్యేకమైనటువంటి శబ్దం, ప్రత్యేకమైన నడక, కొన్నిసార్లు ప్రత్యేకమైన ఈకల నమూనాలు, శరీర ఆకారం కూడా వేరు వేరుగా ఉంటుంది. అది మనకు అర్థం కాదనుకోండి, అంటే పెంగ్విన్స్ కి మనుషులందరూ ఒకటేలా కనిపిస్తారు కదా, అలాగే మనుషులు

పెగ్నిస్ అన్ని ఒకటేలా కనిపిస్తాయి, బట్ వాటిలో అవి డిఫరెన్షియేట్ చేసుకుని ఆ డిఫరెన్స్ ని గుర్తించి గుంపులో వేల పెంగ్విన్స్ ఉన్నా కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని గుర్తుపడతాయి. పెంగ్విన్స్ గాలిలోకి నీటిలోకి దూకే ముందు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాయండి. చుట్టూ చూస్తూ శత్రువులు ఉన్నారా అని గమనిస్తూ ఒక్కసారిగా గుంపుగా వాటర్ లోకి దూకుతాయన్నమాట. అంటే ఏమైనా ప్రమాదం వచ్చినా కూడా అన్ని కలిసి దాన్ని ఫేస్ చేయొచ్చు అని. సోషలిజం అంటారు కదండి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పెంగ్విన్స్ అని చెప్పొచ్చు అండి. కలిసి ఉంటే మనల్ని ఎప్పుడైనా ఏ అపాయమైనా కూడా అంత తొందరగా అటాక్ చేయదు. సో ఆ పద్ధతిని పెంగ్విన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాయి. పెంగ్విన్స్ 6 అడుగుల ఎత్తు వరకు కూడా దూకగలవండి. చిన్న శరీరం కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పెంగ్విన్స్ కు మంచి స్మెల్ సెన్స్ కూడా ఉంది. అది గూడు దగ్గరకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. పెంగ్విన్స్ ప్రపంచంలోనే అత్యంత చలిని తట్టుకునే పక్షులండి. ప్రత్యేకంగా ఎంపైర్ పెంగ్విన్స్ అయితే మాత్రం -60 డిగ్రీల నుంచి -70 డిగ్రీల సెల్సియస్ వరకు. ఒకసారి ఊహించండి, పొద్దున్నే కొంచెం మంచు ఎక్కువైతేనే మనకి ఎలా ఉంటది, అలాంటిది -60 and 70 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా అంత చలిలో కూడా అంత మంచులో అవి బ్రతకగలుగుతాయి. ఇంత చలిలో మిషన్స్ కూడా అండి గడ్డ కట్టి స్ట్రక్ అయిపోతాయి, కానీ వీటి శరీరం మాత్రం పని చేస్తూనే ఉంటుంది. వీటి శరీరంలో దట్టమైన ఈకలు, మందమైన కొవ్వు పొర ఉంటుంది. ఇవి చలిని లోపలికి రానివ్వకుండా, పైగా పెంగ్విన్స్ గుంపుగా కూడా ఉంటాయండి. ఒక పెంగ్విన్ ఆనుకొని ఇంకో పెంగ్విన్ ఎప్పుడు దగ్గర దగ్గరగా ఉంటాయంటే వాటి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత బయట చలికి ఎఫెక్ట్ కాకుండా అవి అలా ఒక సర్కిల్ ప్రకారం తిరుగుతూ, బయట సర్కిల్ ఎక్కువ చలి తగిలే సర్కిల్లో కొన్ని పెంగ్విన్స్ ఉన్నప్పుడు అవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ లోపలున్న పెంగ్విన్స్ బయటకు వస్తాయి అన్నమాట తర్వాత ఉండడానికి. ఇదంతా ఎవరండి, ఎవరు ప్లాన్ అంటారు ఇదంతా, అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత ఫెంటాస్టిక్ మైండ్ మెకానిజం తో ఈ పెంగ్విన్స్ వర్క్ చేస్తున్నాయి ఆలోచించారా? అంటే ఒక 1 or 2 hours బయట కొన్ని గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నట్లయితే, తర్వాత ఆ పెంగ్విన్స్ ఆ చలినంతా తీసుకొని ఉంటాయి కాబట్టి వాటికి వెచ్చదనం కావాలి కాబట్టి ఆ పెంగ్విన్స్ రౌండ్ లోకి వచ్చేస్తే ఆ లోపల ఉన్న పెంగ్విన్స్ బయటకు వెళ్తాయి అన్నమాట. కాపాడుకోవడం చూసారా? అంటే ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం గివప్ ఇవ్వకూడదు, మాక్సిమం మనం ట్రై చేయాలి. -60-70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర అవి ఇలాగా నిరంతరం వర్క్ చేసుకుంటూ, నిరంతరం ఆలోచిస్తూ, నిరంతరం తిరుగుతూ బ్రతుకుతున్నాయండి. పెంగ్విన్స్ లో చాలా బాగా నచ్చే ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది పెంగ్విన్స్ లో అస్సలు లేదు. పిల్లల పెంపకంలో కానీ, ఆహారం సంపాదించే బాధ్యతలో కానీ మగ ఆడ పెంగ్విన్స్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ మనుషుల కంటే కూడా, ఏ ఇతర జంతువుల కంటే కూడా పెంగ్విన్స్ లో ఎక్కువగా ఉంటుంది. పెంగ్విన్స్ జాతుల్లో సంవత్సరానికి ఒక గుడ్డు లేదా మహా అయితే 2 గుడ్లను మాత్రమే పెడతాయి, మాక్సిమం 1 గుడ్డు పెడతాయి అన్నమాట. పెంగ్విన్స్ డెలివరీ టైం సాధారణంగా 30 నుంచి 66 రోజులు, అంటే దగ్గరగా 2 నెలల వరకు ఉంటుంది. ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టిన తర్వాత మగ పెంగ్విన్ ఆ గుడ్డును కాపాడే బాధ్యతను తీసుకుంటుంది. దాదాపు 2 నెలలు మగ పెంగ్విన్ గుడ్డును తన పాదాలపై ఉంచి బ్రూడ్ పౌచ్ అనే ప్రత్యేక చర్మపు మడతతో కప్పి ఉంచుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత అది ఇమ్మీడియట్ గా మగ పెంగ్విన్ తీసేసుకుంటుంది అన్నమాట. లేదంటే వితిన్ సెకండ్స్ లో -70 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎలా ఉంటుందండి, ఆ గుడ్డు పాడైపోతుంది బయట వాతావరణానికి ఉన్నట్లయితే. అలా ఉండకుండా, పెంగ్విన్లు పాడవ్వకుండా, వెంటనే ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టేగానే ఆ గుడ్డుని మగ పెంగ్విన్స్ తీసేసుకుంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. అంటే సడన్ గా గుడ్డు ఎప్పుడు పెడతాయో తెలీదు, పెట్టిన వెంటనే మగ పెంగ్విన్స్ ఆ గుడ్డును తీసేసుకోవాలి. వితిన్ సెకండ్స్ లో ఏదైనా తప్పు జరిగినా ఆ గుడ్డుని అవి కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి మగ పెంగ్విన్స్ ఏం చేస్తాయో తెలుసా అండి? ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టడానికి ముందు రాళ్ళని గుడ్డులాగా భావించి ఎలా ఆ గుడ్డుని తనలోకి త్వరగా తీసుకోవాలి జాగ్రత్తగా అనే విషయాన్ని రాళ్ల ద్వారా ప్రాక్టీస్ చేస్తాయట. అమ్మ బాబోయ్, ఎంత ముందు చూపు! అండ్ ఆ గుడ్డును కాపాడుకోవాలని ఎంత ట్రై చేస్తే ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నాయి చూసారా? ఇలా పెంగ్విన్స్ దాని బాడీ దగ్గరికి తీసుకుని ఆ గుడ్డుకి ఒక ఇంక్యుబేటర్ లాగా వేడినిస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల తీవ్రమైన చలిలో కూడా గుడ్డు వెచ్చగా సురక్షితంగా ఉంటుంది. ఈ
టైంలో అంటే ఈ 2 మంత్స్ కూడా మగ పెంగ్విన్స్ ఆహారం తినకుండా ఒకటే చోట కదలకుండా

కాపాడుతూ ఉంటాయి, కంప్లీట్ గా ఉపవాస స్థితిలో ఉంటాయి. దీనివల్ల దాని యొక్క శరీర బరువులో దాదాపు 60% వరకు అది కోల్పోతుంది. అయినా కూడా అది ఆ చలిలో ఆ గుడ్డును ఆడ పెంగ్విన్ వచ్చేంత వరకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాపాడుతూనే ఉంటుంది. ఆడ పెంగ్విన్ సముద్రంకి వెళ్ళి వేటాడి ఆహారం తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత మగ పెంగ్విన్ ఆ బిడ్డని తల్లికి అప్పచెప్పి అప్పుడు అది సముద్రంలోకి వేటకు వెళ్తుంది. ఇలా సముద్రంలో నుంచి ఒక్కసారిగా గుంపులుగా పెంగ్విన్స్ ఆడ పెంగ్విన్స్ వస్తాయి కదండి, ఆ టైంలో కూడా అవి కరెక్ట్ గా వాటి పార్ట్నర్స్ దగ్గరికి వాటి బిడ్డ దగ్గరికి స్మెల్ ని సౌండ్ ని పెంగ్విన్స్ యొక్క ఆకారాన్ని పట్టి టక్కుమని గుర్తుపట్టి వెళ్ళిపోతాయండి. అంతే కదా, తల్లి బిడ్డ అండ్ పార్ట్నర్ రిలేషన్ అండి. పిల్లలు పెద్దయిన తర్వాత వాటికి వేటాడే శక్తి వచ్చిన తర్వాత ఇక పెంగ్విన్స్ ఆ పిల్లల్ని పట్టించుకోవు, వాటిని స్వేచ్ఛగా వాటి జీవితాన్ని జీవించడానికి వదిలేస్తాయి. మరి ఇందాక మనం ఒక విషయం తెలుసుకున్నాం కదా, పెంగ్విన్స్ కూడా ప్రేమిస్తాయి, ఆ ప్రేమను వ్యక్తం చేస్తాయి, ప్రపోజ్ చేస్తాయి, ఒక గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాయి అని చెప్పా కదా. ఎంత సూపర్ విషయం అండి, పెంగ్విన్స్ ఏదైనా ఆడ పెంగ్విన్ నచ్చినప్పుడు ఆ పెంగ్విన్ కి ఒక మంచి రాయి ఇచ్చి ప్రపోజ్ చేస్తాయండి. మరి ఆ మంచు ప్రదేశాల్లో వాటికి అంతకంటే గిఫ్ట్ ఇవ్వడానికి ఏం దొరుకుతుంది చెప్పండి. ఆ రాయి కోసం కూడా మగ పెంగ్విన్స్ పోటీ పడి వెతికి ది బెస్ట్ రాయిని సెలెక్ట్ చేసుకుని దానికి ఇష్టమైన పెంగ్విన్ కి ఇవ్వడానికి ట్రై చేస్తాయన్నమాట. ఆడ పెంగ్విన్ ఆ రాయిని తీసుకున్నట్లయితే ఆ పెంగ్విన్ మగ పెంగ్విన్ యొక్క ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినట్లు, అలాగే ఆ పెంగ్విన్ కనుక ఆ రాయిని తీసుకోలేదనుకోండి దాని ప్రపోజల్ ని రిజెక్ట్ చేసినట్టు. పెంగ్విన్స్ ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి ప్రేమ పాట వినకపోతే ఎలా చెప్పండి, వినేద్దామా?

పెంగ్విన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. పెంగ్విన్స్ మాక్సిమం ఒకే పెంగ్విన్ తో తన జీవిత కాలంలో జత కడతాయండి. భాగస్వామి చనిపోతేనో లేదా కనిపించకుండా పోతేనో మగైనా ఆడైనా కొత్త భాగస్వామిని ఎంచుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లని కాపాడడంలో మగ పెంగ్విన్ నిర్లక్ష్యం చేస్తే, గుడ్డును వదిలేస్తే, పిల్లల్ని పట్టించుకోకుండా పోతే ఆడ పెంగ్విన్ ఆ మగ పెంగ్విన్ తో మళ్లీ జత కట్టలేకపోవచ్చు. తదుపరి సీజన్ లో అది వేరే భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఎందుకంటే నమ్మకమైన భాగస్వామి అవసరం కాబట్టి. మగ పెంగ్విన్ గుడ్డును కాపాడలేకపోయింది కాబట్టి, ఆ గుడ్డు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది కాబట్టి నెక్స్ట్ టైం దాని బిడ్డనది కాపాడడం కోసం వేరే పెంగ్విన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే మగ పెంగ్విన్ అన్ని కరెక్ట్ గా చేస్తే, తన బాధ్యతలన్నింటినీ కూడా కరెక్ట్ గా నిర్వహిస్తే అది ఇంకా మాక్సిమం అదే పెంగ్విన్ తో ఉంటుందన్నమాట. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పమంటారా? ఈ విషయాన్ని విన్నాక మీరు షాక్ అయి షేక్ అవుతారు. పెంగ్విన్స్ లవ్ ప్రపోజ్ చేయడానికి రాళ్ళని ఇస్తాయని చెప్పుకున్నాం కదా, మరి ఆ రాళ్ళని ఎలా యూజ్ చేస్తాయి అన్నది ఫస్ట్ పాయింట్. అవి గూళ్ళు కట్టుకోవడానికి ఆ రాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ప్లస్ పెంగ్విన్స్ రాళ్లను ఆహారంతో పాటుగా మింగుతాయి. దానికి కారణం ఏంటి అనంటే, వాటికి పళ్ళుండవు, ఆహారం డైరెక్ట్ గా చేపలు, చిన్న చిన్న రొయ్యల్ని అవి మింగేస్తూ ఉంటాయి కదా. ఆహారం జీర్ణం కావడానికి ఈ రాళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రాళ్ళు కడుపులో ఉండడం వల్ల నీటిలో సమతుల్యత కోసం కూడా పెంగ్విన్స్ కి ఉపయోగపడుతూ ఉంటాయి. నీటిలో ఇదేటప్పుడు కడుపులో ఉన్న రాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట వాటి వెయిట్ ని. ఎక్కువ లోతుకు సులువుగా వెళ్ళడానికి బరువు వల్ల ఈజీగా పెంగ్విన్స్ లోపలికి డైవ్ చేయగలవు. దీనికోసం ఈ రాళ్ళు కూడా ఉపయోగపడతాయి. రాంగ్ గా ఏదైనా ఆహారం తిన్నాయనుకోండి, చేపలు, ఎముకలు, గట్టి భాగాలు కడుపులో చిక్కుకుపోతే కూడా ఈ రాళ్ల సహాయంతో అవి బయటకి వెళ్లిపోయేలాగా పెంగ్విన్స్ చేస్తూ ఉంటాయి. అయితే పెద్ద పెద్ద బండరాళ్ళే మింగేసేయండి. పెంగ్విన్స్ చిన్న చిన్న గులకరాళ్ళ లాంటి రాళ్ళనే మింగుతూ ఉంటాయన్నమాట. మరి మనం ఇంటర్నెట్ లో చూసిన పెంగ్విన్ ఎందుకు అలా దాని గ్రూప్ ని వదిలి వేరే వైపు కొండల వైపు వెళ్ళింది అంటే, నిజానికి మనం అనుకున్నవన్నీ కాదండి. పెంగ్విన్ కి ఏదో బాధ ఉంది, అది డిసప్పాయింట్మెంట్ తో అలా వెళ్ళిపోతూ ఉంది, తన దారి వేరుగా చూసుకుంటుంది అని. నిజానికి పెంగ్విన్స్ లో ఈ రకమైనటువంటి ప్రవర్తనను డిజోరియంటేషన్ అంటారు. అంటే దిశా నిర్దేశాన్ని కోల్పోవడం, విపరీత ప్రవర్తన ఉంటుందన్నమాట. పెంగ్విన్స్ నావిగేషన్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అది దారి తప్పిపోతుంది. పెంగ్విన్స్ మెదడులో దిశను గుర్తించే ఒక రకమైన కంపాస్ ఉంటుంది. సూర్యుని స్థానాలు, భూ అయస్కాంత క్షేత్రాలను బట్టి అవి ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. అమెరికన్ పెంగ్విన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో ఈ విధంగా వివరాలు మనకి పేర్కొన్నారు. సో ఇలాంటి పరిస్థితి కారణంగానే ఆ పెంగ్విన్ అది ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా వేరే వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదొక డిజార్డర్ లాంటిదన్నమాట. మనం ఇంత వరకు చెప్పుకున్నటువంటి పెంగ్విన్స్ ఎంతో ప్రమాదంలో ఉన్నాయండి. ఈ మాట వినగానే నాకు చాలా చాలా బాధేసింది. గ్లోబల్ వార్మింగ్, మంచు ఎక్కువగా కరిగిపోతూ ఉండడం వల్ల, సముద్ర కాలుష్యం వల్ల చాలా పెంగ్విన్స్ జాతులు ప్రమాదంలో ఉన్నాయి. పెంగ్విన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఈ విషయాలు తెలిసాక ఇంకా ఇంకా పెంగ్విన్స్ అంటే ఇష్టం పెరిగిపోయి ఉంటుంది. నాకైతే నా ఫేవరెట్ అయిపోయింది పెంగ్విన్. పెంగ్విన్స్ బలంతో కన్నా బుద్ధి, ఐక్యత, ప్రేమతో బతుకుతాయి. కుటుంబ విలువ, కష్టాల్లో కూడా కలిసి నిలబడడం, ముఖ్యంగా పెంగ్విన్స్ భావోద్వేగాల కంటే బాధ్యతను ఎక్కువగా చూపించే పక్షులు. పెంగ్విన్స్ పైకి ఎగరలేకపోయినా కూడా జీవితంలో ఎలా పైకి

0: రావాలి అన్న విషయం తెలిసినటువంటి ప్రాణులు. చాలా చాలా మంచి విషయాలు పెంగ్విన్స్ గురించి తెలుసుకున్నారు కదండి. చాలా సార్లు పెంగ్విన్స్ ని చూసే ఉంటాము, ఐ మీన్ టీవీలో వీడియోస్ లో, కానీ ఇన్ని డీటెయిల్డ్ గా పెంగ్విన్స్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాత్రం సీరియస్ గా చెప్తున్నా, నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. మీరు కూడా అదే సర్ప్రైజ్ ని ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ఇది మన ఈ సంగతి మీకు తెలుసా ఫర్ దిస్ వీక్. నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. ఇప్పటి వరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం ఆకలి చిత్రం నుండి. ఏఎం రాజా, లీలా, రేవమ్మ ఆలపించినటువంటి ఈ పాటకు సిఎస్ దివాకర్ సంగీతం అందించారు. రచన దేవులపల్లి.

0: మీరు ఆకలి చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక సమాచార విద్యాపరమైన కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి 2 సార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
2: సబ్ పార్టీ నే యే మాంగ్ కియా హై కి నీట్ పే చర్చ హోనా చాహియే

0: कि ये नीट पे चर्चा होना चाहिए।
1: రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్దమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है।
1: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసే వారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
3: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
1: ఇరవై మూడవ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడిపంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం నారుమడి తయారీ, నారుమడి యాజమాన్యం గురించి డాక్టర్ టి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ టి అనురాధ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గాను ఇంకా అధిపతిగా కూడా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు మనం వ్యవసాయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధాన ఆహార పంట వరి కదండి.
2: అవునండి.
1: ఈ వరిని మనం ఖరీఫ్ రబీ రెండు సమయాల్లోనూ సాగు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో అంటే ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో అయితే ఎడగారు కింద మూడో పంటగా కూడా మనం ఈ వరిని సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి అట్లాంటప్పుడు రైతులు ముందుగా ఈ వరిని సాగు చేసేటప్పుడు మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి.
2: అవునండి.
1: ఆ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు ఎట్లాంటి మెళుకువలు ముందు తీసుకోవాలండి?
2: అయితే మనకందరికీ తెలిసిన విషయం, మన జిల్లాలో గానీ అదే మన రాష్ట్రంలో గానీ

ఈ వరి అనేది ప్రధాన పంట అనేది మనకు తెలిసిన విషయమే. అయితే రైతులు ఈ వరి పంటని వివిధ పద్ధతుల్లో పండించడం జరుగుతుందండి. అంటే ఏంటంటే వెద చల్లటం గాని, లేకపోతే గొర్రుతో వేయటం గాని, లేకపోతే నారుమడి తయారు చేసుకుని నారుమడిని నాట్లు వేసుకోవటం గాని, తర్వాత ఈ ట్రేల్లో నారు పెంచి ట్రాన్స్ప్లాంటర్ తో నాట్లు వేసుకోవటం గాని.

0: కాబట్టి ఈ నారుమడి తయారు చేసుకోవడం కానీ లేకపోతే దాన్ని ఎలా యాజమాన్యం చేయాలి ఇట్లాంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మనకి మంచిగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ నారుమళ్ళు పోయటం కొంచెం ఆలస్యం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలువల్లో నీరు లేటుగా ఆలస్యంగా రావటం వీటి వల్ల ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పంట పట్టదశలో ఉన్నప్పుడు లేకపోతే గింజ గట్టిపడే దశలో ఉన్నప్పుడు ఏమిటంటే అంటే సుమారుగా మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో మనకి ఎక్కువ జనరల్ గా తుఫాన్లు అకాల వర్షాలు ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుందండి. ఇట్లా ఈ విపత్కర పరిస్థితిలో కనుక పంట చిక్కుపోయినట్లయితే పంట అదే నష్టం జరగటం జరుగుతోంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎప్పుడైతే సార్వా లేట్ అయిందో మనకి దాళ్వ వేసుకోవడం కూడా లేట్ అవుతుంది. దాని తర్వాత మనకి అపరాలు వేసుకోవడం కానీ లేకపోతే ఈ పచ్చి రొట్ల పంటలు వేసుకోవడం ఇవన్నీ కూడా మనకి ఆలస్యం అవుతుంది. కాబట్టి అంటే సరిగ్గా టైంకి విత్తడం వేసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వర్షం పడింది కదా అని వెంటనే నారుమడి పోసుకున్నట్లయితే మనకి మన తర్వాత ఈ ప్రధాన పొలాన్ని దమ్ము చేసుకుని నాట్లు వేసుకోవడానికి సరైన పరిమాణంలో నీరు ఉన్నట్లయితేనే మనం నాట్లు వేసుకోగలం. కాబట్టి తొందరపడి ముందరగా నాట్లు వేసుకుని పొలం తయారు చేసుకోవడానికి సరిగ్గా నీరు లేకపోయినప్పుడు ఇబ్బంది పడకుండా అంటే నాటు నిదానం అయ్యే కంటే కూడా కొంచెం లేట్ అయినా కూడా నమ్మకంగా మనం లేతనారు వేసుకున్నట్లయితే పిలకలు బాగా పెడుతుంది మంచి దిగుబడులు పొందొచ్చు అని చెప్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ నాటుకోవడానికి సరైన పరిమాణంలో నీరు దొరికినప్పుడే మనం నారుమడిలో పంట సుమారుగా 3 నుంచి 4 వారాల దాకా ఎక్కువగా ఉంటది. కాబట్టి నారు మనకి సిద్ధమయ్యే సమయానికి నీరు ఉండేలాగా చూసుకుని నాట్లు వేసుకోవడం అన్నది ముఖ్యమైనదండి.
1: మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి కదండి. ఆ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నారుమడిలో ఎట్లాంటి పురుగులు కానీ తెగుళ్లు కానీ లేకుండా చూసుకోవచ్చు.
0: అంటే సార్వాకు సిఫారసు చేసినటువంటి రకాలు మన జిల్లాలో ఎక్కువగా MT 10-61 గానీ BPT 52-04 గానీ లేకపోతే కృష్ణవేణి గానీ లేకపోతే విజేత గానీ ఇట్లా చాలా రకాలు మనకి అనుకూలంగా ఉన్నాయండి. ఏ రకాన్ని ఎంచుకున్నా కూడా అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి అండి మనం త్వరగా అంటే ముందే మనం జూన్ మొదటి వారంలోనే వేసుకుని జూలై 15 లోపల మనం నాట్లు వేసుకునే పరిస్థితిలో కొంచెం దీర్ఘకాలిక రకాలండి 10-61 లాంటి రకాలకు వెళ్ళటం, కొంచెం లేట్ అయినట్లయితే కొంచెం మధ్యకాలిక రకానికి వెళ్ళటం, ఇంకా లేట్ అయిందనుకోండి బాగా తక్కువ అంటే ఇంకా స్వల్పకాలిక రకాలైనటువంటి 10-10 గానీ లేకపోతే 1001 గానీ లేకపోతే NLR 3444 గానీ ఇలాంటి రకాలు అంటే పంటను వేసుకునే సమయాన్ని బట్టి ఆ కాల పరిమితిని అనేది నిర్ణయించుకుని వేసుకున్నట్లయితే మనకు బాగుంటుందండి. తప్పనిసరిగా ఈ విత్తనాన్ని కూడా రైతులు నమ్మకమైన దగ్గర నుంచి విత్తనం
1: డీలర్
0: గానీ లేకపోతే మనకి ఏపీ సీడ్స్ ద్వారా గానీ లేకపోతే వ్యవసాయ పరిశోధనా స్థానాలు గానీ ఇక్కడ ఎక్కడి చిన్న తీసుకున్నప్పుడు మంచి విత్తనం పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు ఇంత కష్టపడి పంట పండించిన తర్వాత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా దిగుబడి అనేది ముఖ్యంగా విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఖర్చు పెట్టి అదర్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మనం ఎరువుల మీద కానీ లేకపోతే పురుగు మీద ఏటి మీద కన్నా మనం పెట్టే ఖర్చు అనేది విత్తనం మీదే ఆధారపడి ఉంటుంది దిగుబడి అనేది. కాబట్టి తప్పనిసరిగా మంచి
1: నాణ్యమైన
0: విత్తనాన్ని ఎంచుకోవాల్సి వస్తుందండి.
1: నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అండి మనం మామూలుగా విత్తన శుద్ధి చేసి వేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇక్కడ ఇప్పుడు వేయదలుచుకున్నటువంటి ఈ వరి పంటలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలంటారు?
0: విత్తన శుద్ధి అంటే తక్కువ ఖర్చుతో రైతులు చాలా సులభంగా చేసుకునేది అనేది విత్తన శుద్ధి అండి. ఎందుకంటే పెద్ద ఎక్కువ ఖర్చు కాకుండా ఇబ్బంది పడకుండా మనం చేసుకోగలిగింది విత్తన శుద్ధి. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోవడానికి తర్వాత సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుందండి. విత్తన శుద్ధి
1: చేసుకోవటం వల్ల ఇంకా ఏంటండి ఇప్పుడు మీరు అన్నారు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు
0: అంటే అంటే ఎక్కువగా మనం పంట పండించినప్పుడు ఈ శిలీంద్ర బీజాలు అవన్నీ విత్తనం పై పొర మీద ఆవరించి ఉంటాయండి. అవి మనం తర్వాత సీజన్ అంటే మన కంటికి కనబడవు. అవి ఎప్పుడైతే మనం నెక్స్ట్ టైం మనం పంట వేస్తామో మన పంట నాశించి మళ్ళా పంటకి నష్టం కలుగజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం విత్తన శుద్ధిని చేసుకోవాల్సి వస్తుందండి. అంటే ఇంకా దీనివల్ల ఇంకా ప్రయోజనాలు ఏంటంటే కొన్ని సూక్ష్మ జీవుల శిలీంద్ర బీజాలు అవన్నీ కూడా భూమిలో ఉంటాయి. తర్వాత ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా భూమిలో ఉంటాయి. మనం ఎప్పుడైతే విత్తనం వేస్తా విత్తనాన్ని ఆశించి మనం మొక్క రాగానే దాన్ని ఆశించి మనకి మొక్క చనిపోవడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి సరైన సాంద్రతలో మొక్కలు ఉండవు మనకి మొక్కలు చనిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ తర్వాత మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసామో మనకి అంటే మనకి చీడపీడలు రావడం తగ్గడమే కాకుండా మొలక శాతం పెరగడానికి అవకాశం ఉందండి. తర్వాత మొక్కలన్నీ సమానంగా యూనిఫామ్ గా పెరగడానికి కూడా అవకాశం ఉందండి. తర్వాత ఇక్కడ నేను ఇంతకే చెప్పాను కదా మీకు అంటే మనం పొలంలో పిచికారి చేసుకోవాలంటే స్ప్రేయరు

0: మందు కావాల్సి వస్తే, తర్వాత మనిషి, అవన్నీ ఖర్చు ఉంటది. అదే విత్తన శుద్ధి అంటే చాలా తక్కువ. ఇప్పుడు మన 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డయాక్సైడ్ తో విత్తన శుద్ధి చేయమని చెప్పడం జరుగుతుంది. బట్ 1 గ్రాము విత్తనానికి పట్టించడం అంటే సుమారుగా మనకి 25 నుంచి 30 కిలోల వరకు బస్తాలో విత్తనం ఉంటది. అది ఇంచుమించుగా రైతులు 1 ఎకరానికి వాడడం జరుగుతుంది. అంటే ఈ 30 గ్రాముల మందు విత్తనానికి పట్టించి వేసుకోవడం అనేది చాలా సులభంగా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం
1: విత్తన శుద్ధి చేసి వేసుకోవాలని
0: చెప్తున్నామండి.
1: వేసేటటువంటి ఈ రకాల్లో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలండి?
0: అదే మనకి విత్తన శుద్ధి 2 రకాలుగా ఉందండి. ఒకటి ఏంటంటే తడి విత్తన శుద్ధి, ఒకటి పొడి విత్తన శుద్ధి. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను మీకు. పొడి విత్తన శుద్ధి అంటే కిలో విత్తనానికి 1 గ్రాము, అంటే సుమారుగా మనకి ఎకరానికి 25 కిలోల నుంచి 30 కిలోలు వాడతారంటే అంత గ్రాముల గార్మెంటైజం మందు తీసుకొచ్చి దానికి విత్తనానికి పైపోతుగా పట్టించేసరికి మనం ఈ కుండల్లో గాని లేకపోతే ఈ గోనగా గోతాల్లో గాని విత్తనం వేసేసి మందు బాగా కలిసేలాగా పెట్టేసి ఆ విత్తనాన్ని చల్లుకున్నట్లయితే సరిపోతుందండి. తడి విత్తన శుద్ధి చేసే పద్ధతి అని చూసినట్లయితే మనం ముందు 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్డైజం కలుపుతామండి. వీటిలో మనం కిలో విత్తనం నానబెట్టుకోవడానికి వీలవుతుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు సుమారు 25 కిలోల విత్తనం వాడినట్లయితే 25 గ్రాముల కార్బన్డైజం మందుని తీసుకొచ్చి 25 లీటర్లో నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లలో విత్తనాన్ని సుమారుగా 24 గంటల సేపు నానబెట్టి ఉంచాలండి. ఆ తర్వాత విత్తనాన్ని తీసి మండిగట్టుకుని నారుమడిలో చల్లుకున్నట్లయితే మనకి ఈ శిలీంధ్రాల ద్వారా వచ్చే ఈ తెగుళ్లు వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఒక్కోసారి ఏంటంటే మనకి ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో వేరుకుళ్ళు అనేది చాలా సమస్యగా ఉంటుందండి. ఇట్లాంటి పరిస్థితులు అంటే మనం ట్రైకోడర్మా విరిడితో కూడా మనం విత్తన శుద్ధి చేయమని చెప్పడం జరుగుతున్నాము. దీనికి ఏంటంటే కిలో విత్తనానికి సుమారుగా 5 నుంచి 10 గ్రాములుగా ఈ ట్రైకోడర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ట్రైకోడర్మా విరిడి నుంచి మనం పంటని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఈ ట్రైకోడర్మా విరిడిని సుమారుగా అంటే పొడిని మనం ఏంటంటే ఈ పశువుల ఎరువులు కలుపుకుని 2 కేజీల వరకు పొడి సుమారుగా 98 కిలోల వరకు పశువుల గత్తంలో కలిపేసుకుని దాన్ని మాగబెట్టి తర్వాత కనుక పొలంలో అంతా చల్లుకున్నట్లయితే కూడా మనకి ఈ వేరుకుళ్ళు వీటిని నివారించుకోవడానికి అవకాశం ఉంది.
1: ఎన్ని రోజులు మాగబెట్టాలండి?
0: 1 వారం రోజుల దాకా మాగబెట్టుకోవాల్సి వస్తుందండి. అంటే ఇక్కడ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మనం మందులు పిచికారి చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి విత్తన శుద్ధి సులభంగా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ విత్తన శుద్ధి చేయమని రైతులకు ఎక్కువగా సిఫార్సు చేయడం జరుగుతుందండి.
1: విత్తన శుద్ధి చేసిన తర్వాత అండి, ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువ మంది రైతులు సాధారణంగా నారుమడిని తయారు చేసే ఇవన్నీ సాగు చేస్తూ ఉంటారని, మరి నారుమడిని సాగు చేసి తయారు చేసేటప్పుడు నారుమడి యాజమాన్యంలో రైతులు ఎట్లాంటి పెళ్ళికోలు పాటించాలంటే?
0: అంటే ఫస్ట్ ముందు మనం నేలలు మంచి నేలలు ఎంచుకోవాల్సి వస్తుందండి. అంటే ఎర్ర నేలలు గాని గరప నేలలు గాని చాలా శ్రేష్టంగా ఉంటాయి. అయితే నీరు కొంచెం నీరు పోవడానికి వసతి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే చౌడు నేలలు మాత్రం ఈ నారుమడి పెంచడానికి ఏమాత్రం పనికిరావండి. తర్వాత మనం గనక ఈ దృఢమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి నారుని పొందాలనుకున్నట్లయితే అంటే మనం విత్తడానికి ముందుగానే నారుమడిని చక్కగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. అంటే 10-15 రోజులు ముందరగానే బాగా దున్నుకొని కలుపు లేకుండా చేసుకోవాలి. తర్వాత ఈ పొలాన్ని అంటే చిన్న చిన్న మడులుగా విభజించుకొని అంటే తర్వాత నారు పెట్టుకోలో నీరు పెట్టడానికి కానీ లేకపోతే నీరు తీయడానికి మనం కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే 5-5 సెంట్ల విస్తీర్ణంలో ఒక మడి కింద తయారు చేసుకున్నట్లయితే ఇట్లాంటి 5 సెంట్ల విస్తీర్ణంలో పండించినటువంటి పెంచినటువంటి నారు మనకి సుమారుగా 1 ఎకరాన్ని విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి సరిపోద్ది. అంటే సుమారుగా 5 సెంట్లు అంటే సుమారుగా 200 చదరపు మీటర్లు అండి. ఈ 200 చదరపు మీటర్లో మనం నారు పెంచుకున్నట్లయితే అది మనం ఎకరం నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవి 5 సెంట్లు అన్నాం కాబట్టి 5 సెంట్లో సుమారుగా మనం అంటే 1 సెంట్కి 5 కిలోల వరకు విత్తనం వేసుకున్నట్లయితే సమాన స్థాయిలో విత్తనం పడడానికి అవకాశం ఉందండి. అంటే కొంతమంది రైతులు ఏంటంటే కొంచెం విత్తనం ఎక్కువ వేసేసినట్లయితే నారు బాగా వస్తున్న ఉద్దేశంతో ఎక్కువ విత్తనం వేయడం జరుగుతుందండి. ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విత్తనం ఎక్కువైన మాగుడు తెగులు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉందండి. అదే విధంగా ఏంటంటే మొక్కలేమో నాసిగా పెరుగుతాయి, తర్వాత ఈ వేళ్లేమో అల్లుకుపోయినట్లు అయిపోయి ఎక్కువ వేళ్లు రావటం వల్ల ఏంటంటే ఇవి లాగుతున్నప్పుడు వేళ్లు తెగిపోవటం, తర్వాత నారు బయటకు తీయటం ఇవన్నీ కష్టం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు 4-5 కిలోల కంటే ఎక్కువ విత్తనం వాడకుండా ఉంటే మంచిదండి.
1: అంటే ఎక్కువ మోతాదు
0: వాడకూడదండి. తర్వాత మనం జనరల్ గా మొలక వచ్చిన తర్వాత మొలక వచ్చిన విత్తనాన్ని మనం 5 సెంట్లో 5 కిలోల వరకు చల్లుకోమని చెప్తున్నామండి. ఈ నారు 2-3 ఆకులు తొడిగే వరకు ఏంటంటే మనం నారు తల్లి పెట్టుకోవాల్సి వస్తుందండి. ఆ తర్వాత కూడా నీరు కొంచెం పలచగా ఉండేలాగా పెట్టుకోవాల్సి వస్తుందండి. తర్వాత ఈ నారుమడికి ఎరువుల యాజమాన్యాన్ని చూసినట్లయితే అండి, రసాయనిక ఎరువులతో పాటుగా తప్పనిసరిగా నారుమడిలో సేంద్రీయ ఎరువు వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ సేంద్రీయ ఎరువు వేయటం వల్ల ఏంటంటే ఈ భూమి సారం పెరగటంతో పాటుగా ఎరువుల్ని మొక్క బాగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం నత్రజనిని కూడా కొంతవరకు తగ్గించి మోతాదు తగ్గించి వేసుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత ఈ భూమిలో ఏంటంటే ఈ చీడపీడల్ని అంటే మొక్కకి శక్తి వస్తుంది, చీడపీడలు తట్టుకునే శక్తి వస్తుంది. తర్వాత అలాగే భూమిలో నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సేంద్రీయ ఎరువు వేసుకోవాల్సి వస్తుందండి నారుమడికి మాత్రం. అంటే మనం ఇప్పుడు చెప్పినట్టు ఈ 200 చదరపు మీటర్లకి సుమారుగా అర టన్ను దాకా ఈ బాగా కుళ్ళినటువంటి పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువుతో పాటుగా 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, తర్వాత 1 కిలో పొటాషియంని, ఈ 3 పోషకాలుగా మనం అందించాల్సి వస్తుందండి. ఈ పోషకాలు అందించాలంటే మనం సుమారుగా యూరియా చూసినట్లయితే 4.5 కిలోల దాకా యూరియా వేసుకోవాల్సి వస్తుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏమో 6.5 కిలోలు, పొటాషియం 1.5 కిలో వరకు మనం ఈ 200 చదరపు మీటర్లకి వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ భాస్వరం పొటాష్ ఎరువులు తర్వాత నత్రజని ఎరువులో సగం ఆ యూరియాలు అంటే 2.5 కిలోల దాకా యూరియాని మనం విత్తనం వేసిన వెంటనే వేసుకోవాల్సి వస్తుందండి. తర్వాత మిగిలినటువంటి ఇంకొక 2.5 కిలోల యూరియాని మనం పైపాటుగా వేసుకోవాలి. ఇదేంటంటే మనం విత్తనం వేసిన తర్వాత 10-15 రోజుల తర్వాత వేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరిగి నాట్లు వేసుకోవడానికి బాగా పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంకా నారుమడిలో ఏమైనా సమస్యలు వస్తాయండి?
0: ఒక్కొక్కసారి అంటే పెద్ద ఎక్కువ కాదు కానీ ఒక్కోసారి మనకి నారుమడిలో జింక్ లోపం సమస్యగా రావచ్చండి. అంటే ఈ జింక్ అనేది మనకి పైరుకి కొద్ది పరిమాణంలోనే అవసరం, కానీ ఎప్పుడైతే జింక్ లోపించిందో అప్పుడు మనకి పెరుగుదల తగ్గిపోతుందండి, మొక్క పెరుగుదల తగ్గిపోతుంది, అట్లాగే దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతు ఈ జింక్ లోపం ఏమన్నా ఉందా అనే విషయాన్ని గమనించుకుంటూ ఉండాలండి. ఈ జింక్ లోపం అనేది ఎక్కువగా మనకి సారోవర్ లేకుంటే కూడా మనకి దాళ్వాల ఎక్కువగా సమస్యగా వస్తుంటుందండి. ఎక్కువగా మనకి ఇటీవల కాలంలో మన రైతులు ఈ కూలీల సమస్యలు వీటి వల్ల ఏంటంటే ఈ యంత్రంతో కోయటం దానికి ఎక్కువగా మొగ్గు చూపటం జరుగుతుంది. ఇట్లా చేసేటప్పుడు ఏంటి, పొలంలోనే గడ్డి ఉండిపోతుంది కదండి, ఈ గడ్డి కనుక సరిగ్గా చివకపోయినట్లయితే మనకి ఎక్కువగా ఈ జింక్ లోపం రావడానికి అవకాశం ఉంటుందండి. జింక్ లోపం అంటే ఎక్కువ జనరల్ గా ఏంటంటే మనం పైనుంచి చూసినట్లే మొక్కలో 4 నుంచి 5 ఆకుకి ఈ మధ్య ఇనదేమో తెల్లగా పాలిపోయినట్టు అవుతుందండి. తర్వాత ఆకుల మీద ఏమో తుప్పు మచ్చల్లాంటివి కనిపించడం జరుగుతుంది. ఇట్లా చూసినట్లయితే మనం ఈ జింక్ సల్ఫేట్ అనేది మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుందండి. అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది.
1: జింక్ లోపం
0: కనిపిస్తున్నట్లయితే అంటే మనం జింక్ లోపం వచ్చింది రాలేదని చూసుకోకుండా మనం ప్రతి దాళ్వాలో ఎకరానికి సుమారు 20 కిలోల వరకు జింక్ సల్ఫేట్ ని మనం వేసుకున్నట్లయితే మనకి జింక్ లోపం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వేసుకోవాలి. లేని పక్షంలో ఒకవేళ పొలంలో కనుక మనకి ఈ లోప లక్షణాలు కనిపించినట్లయితే కనుక మనం జింక్ సల్ఫేట్ ని పిచికారి చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే జింక్ సల్ఫేట్ ను తర్వాత భాస్వరం ఎరువుని కలిపి వేయకూడదండి. జింక్ ముందు వేసుకుని తర్వాత భాస్వరం 24 గంటల తర్వాత మనం భాస్వరం ఎరువుని వేసుకోవాల్సి వస్తుందండి. ఈ ఒక్కొక్కసారి అంటే ఎక్కువగా మనకి వరిలో నార్మల్లో ప్రధానంగా మనం గమనించేది నింపధాతు లోపం అండి. ఈ లోపం అనేది ఎక్కువగా మనకి వర్షాధారంగా పండించిన నార్మల్లోను తర్వాత ఈ మెట్ట నార్మల్లోను ఎక్కువగా కనిపించడం జరుగుతుందండి.
1: ఇది వచ్చినప్పుడు లక్షణాలు
0: చూసినట్లయితే మనకి లేత ఆకులు అంటే ఏంటంటే ఈ క్లోరోఫిల్ కోల్పోయి తెల్లగా మారిపోతా ఉంటాయండి. ఎప్పుడైతే మనకి క్లోరోఫిల్ లేకుండా పోయిందో తెల్లగా మారాయో మనకి మొక్కలు ఆహారం తయారు చేసుకోలేవు కాబట్టి ఆ మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ ఇనుప ధాతు లోపంగా గమనించినట్లయితే మనం ఈ అన్నభేదిని పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
1: ఎంత మోతాదండి?
0: ఈ అంటే 2% ఫెర్రోసల్ఫేట్ మనం రికమెండ్ చేయడం జరుగుతుందండి. 2% అంటే 1 లీటర్ నీటికి మనం 20 గ్రాముల వరకు కలిపి మనం ద్రావణాన్ని తయారు చేసుకుని దాన్ని పిచికారి చేసుకోవాలి. ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే గనక మనం దానికి 1 లీటర్ నీటికి 2-3 గ్రాముల నిమ్మఉప్పు కానీ లేకపోతే ఒక నిమ్మకాయ చెక్క గానీ పిండినట్లయితే ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. తప్పనిసరిగా నార్మల్లో గనక మనం ఈ సేంద్రీయ ఎరువు వేసుకుని తర్వాత ఈ సూటి ఎరువులు వేసుకున్నట్లయితే ఈ లోప లక్షణాలు కొంతవరకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నార్మల్లో మనం ఏంటంటే సేంద్రీయ ఎరువు అనేది వేసి తర్వాత ఎరువులు వేసుకున్నట్లయితే మనకి మంచి ఆరోగ్యమైనటువంటి నారు పెరగడానికి అవకాశం ఉంటుందండి.
1: మరి సస్యరక్షణలో అండి?
0: నార్మల్ లో మనం సస్యరక్షణ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలండి, ఎందుకంటే లేకపోతే మనకి ఆరోగ్యవంతమైనటువంటి నార్ రాదు కాబట్టి తప్పనిసరిగా సస్యరక్షణ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందండి. మనకంటే ఈ నార్మల్ లో చూసినట్లయితే ఒక చదరపు మీటర్ గానీ ఒక రెండు దీప పురుగులు కనిపించినా లేకపోతే ఏమన్నా ఈ బుల్లికోడు ఇలాంటివన్నా కనిపించినట్లయితే తప్పనిసరిగా మనం రసాయనాలు వాడి మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ దీప పురుగులు గానీ కనిపించినట్లయితే ఒక చదరం మీటర్ కి 4 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ కనుక ఇసుకలో కలిపి జల్లుకున్నట్లయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సి అవ ఇప్పుడు ఇక్కడ మనం ఈ గుళికలు వాడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ నార్మల్ లోంచి నీరు బయటకు వెళ్లకుండా లేకపోతే నీరు లోపలికి రాకుండా మంచి గట్లు కొంచెం సరి చేసుకుని అప్పుడు మనం అంటే పలుచగా నీరు ఉన్నప్పుడు మనం ఈ 3G గుళికలు వేసుకున్న తర్వాత 2 రోజుల వరకు నీరు బయటకు వెళ్లకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు ఆ గుళికలు ఎఫెక్టివ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఒక చదరపు మీటర్లో ఒక ఉల్లికోడు కనిపించినా లేకపోతే ఈ కాండం తుల్చే పురుగు ఈ రెక్కల పురుగులు ఉంటాయండి, అవి కానీ ఒకటి కనిపించినా లేకపోతే దాని గురుడ సముదాయం కానీ ఒకటి కనిపించినా కూడా మనం వెంటనే ఇదే ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ నే మనం వాడుకున్నట్లయితే మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ దీప పురుగులు ఈ కాండం తులసే పురుగు ఇవన్నీ మనకి పరిమితి స్థాయిలో ఉన్నప్పుడు మనమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కర్లేదు, కానీ ఒకవేళ మించి ఉన్నట్లయితే కనుక మనకి ఎకరం విస్తీర్ణం వేసే నారుమడికి 14 కిలోల వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ మనం వేసుకోవాల్సి వస్తుందండి ఇసుకలో కలుపుకొని. అలాగే ఒకవేళ ఈ గుళికలు వేయలేని పక్షంలో మనకి మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు ఉంటుంది, అది లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా లేకపోతే క్లోరిపైరిఫాస్ అయినట్లయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సి వస్తుందండి. అయితే ఒక్కొక్కసారి మనకి నార్మల్లో అగ్గి తెగులు కూడా సమస్యగా గమనించడం జరుగుతూ ఉంటుందండి. ఈ అగ్గి తెగులు కనుక గమనించినట్లయితే ఈ కార్బన్డైజ్ అనేటువంటి మందు ఉంటుందండి, ఇది 1 గ్రాము మందుని తీసుకుని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఉధృతి కనుక ఎక్కువగా గమనించినట్లయితే కనుక మనం 2వ సారి కూడా మనం మళ్ళీ పిచికారి చేసుకోవాల్సి అగ్గి తెగులు నివారించుకోవడానికండి. తర్వాత మనం నారు తీస్తామనుకోవడానికి 1 వారం 10 రోజుల ముందుగా మనకి అంటే 5 సెంట్ల నార్మల్లో మనం ఎకరానికి విస్తీర్ణంలో వేసుకున్నాం కాబట్టి దానికి సుమారుగా 800 గ్రాముల వరకు ఈ కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ కనుక ఇసుకలో కలుపుకొని జల్లుకున్నట్లయితే మనం నాటిన తర్వాత సుమారుగా 3-4 వారాల వరకు మనకి తెగుళ్ళు కీటకాలు ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు సస్యరక్షణ పరంగా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి నార్మల్లో, అట్లా కాకుండా ఒక్కోసారి కలుపు సమస్య కూడా ఉంటుంది కదండి నార్మల్లో, అది వచ్చినప్పుడు ఏం చేయాలండి?
0: అంటే కలుపు నివారించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి, ఎందుకంటే కలుపు అనేది మనకి నారుతో పోటీ పడటమే కాకుండా చీడపీడలు ఆశించడానికి కూడా కారణభూతం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా కలుపు నివారించుకోవాల్సి వస్తుందండి. బెంతియోకార్బ్ అనేటువంటి మందు ఉంది, అది 1 నుంచి 1.5 లీటర్ల వరకు మనం విత్తనం వేసిన వెంటనే గాని లేకపోతే వారం తర్వాత గాని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ ఊదా తర్వాత గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మనం విత్తిన తర్వాత 2 వారాల తర్వాత క్లించర్ అనేటువంటి ఒక మందు ఉంది, అది మనకి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఊదాన్ని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మనకి ఒకవేళ వెడల్పాకు కలుపు తర్వాత ఊదా గడ్డి జాతి ఇట్లా సమస్యగా ఉన్నట్లయితే కనుక బిస్పైరిబ్యాగ్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు ఏంటంటే 1 ఎకరానికి 80 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకి 3 రకాల కలుపులు కూడా మనకి
1: ఊదా గడ్డి జాతి
0: తర్వాత వెడల్పాకు జాతి ఉన్న కలుపును కూడా మనం నిర్మూలించుకోవచ్చు. నార్మల్లో విత్తనం వేసుకున్న తర్వాత 15-20 రోజుల మధ్యలో వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది.
1: ఈ విధంగా అంటే అక్కడ వచ్చినటువంటి కలుపును బట్టి మనం మందులు పిచికారి చేసుకోవాలంటుంది, ఒకే రకమైనటువంటి మందు అన్ని రకాల కలుపు
0: ముఖ్యంగా ఈ విషయం గమనించాలండి రైతులు. 2,4-D అనే కలుపు మందు అనేది ఓన్లీ వెడల్పాకు కలుపుకే సిఫార్సు చేయబడింది, అది
1: వేరే కలుపు మొక్కలకు గనక వేసినట్టయితే
0: ఉపయోగపడదు. అంటే సాధారణంగా రైతులు కలుపు మందు కొట్టేవాడి అది పనిచేయలేదు అని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ కలుపుకి ఏ మందు సిఫార్సు చేశారన్నది చూసుకుని మనం వేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: పద్ధతి కూడా నాటే పద్ధతి అని వెదజల్లే పద్ధతి అని ఇట్లా చేస్తూ ఉంటాం కదండి. అట్లాంటప్పుడు విత్తనం మోతాదు ఎంత తీసుకోవాలి? ఇప్పుడు నాటే పద్ధతిలో మనం సాగు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం కావాలండి?
0: ఇప్పుడు మనం నాటుకున్నట్లయితే సుమారుగా అది ఇంతకు ముందు మనం చెప్పాము 200 చదరపు మీటర్లకి అంటే 5 సెంట్లు అండి, 5 సెంట్లకి 25 కేజీల వరకు సరిపోద్ది. అంటే అది రకాన్ని బట్టి కూడా అండి. ఇప్పుడు సన్న రకాలైనట్లయితే కొంచెం విత్తనం మోతాదు తగ్గుతుందండి. ఒక కిలో విత్తనానికి వచ్చే నంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సన్న రకాలకి విత్తనం మోతాదు తగ్గించుకోవాలి. అదేవిధంగా లావు గింజ రకాలైనట్లయితే కొంచెం విత్తనం మోతాదు పెంచుకోవాల్సిన అవసరం వస్తుందండి. అదేవిధంగా మనం నారు పోసే పద్ధతి బట్టి అంటే మటన్ నారు మడి పోసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ విత్తనం మోతాదు కావాల్సి వస్తుంది. అయితే దంప నాడు మటుకు అయితే కనుక కొంచెం తక్కువ మోతాదులో విత్తనం వేసుకోవాలి. అదేవిధంగా నేలను బట్టి కూడా, నేల స్వభావాన్ని బట్టి కూడా అండి. బరువు నేల అయినట్లయితే కొంచెం ఎక్కువ విత్తనం మోతాదు వేసుకోవాలి, తేలిక నేలలో కొంచెం తక్కువ మోతాదు వేసుకోవాల్సి వస్తుందండి. సాధారణంగా మన రైతులు వెదజల్లే పద్ధతిలో వేసినప్పుడు కూడా చాలా ఎక్కువ విత్తనం మోతాదు వేయటం మనం గమనించడం జరుగుతుంది. వెదజల్లి వేసుకున్నప్పుడు మనకి అంటే సన్నగింజాల రకాలైనట్లయితే మనకి 8 నుంచి 10 కిలోల విత్తనం, కొంచెం లావు గింజ రకాలైతే 12 నుంచి 14 కిలోల వరకు వేసుకోవాలండి. ఆ పైన విత్తనం వేయడం వల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదండి. ఆ విషయం గమనించుకొని మోతాదు అనేది నిర్ణయించుకోవటం మంచిదండి.
1: కాబట్టి అనురాధ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సార్వాలో వరిని సాగు చేస్తున్నటువంటి రైతులు మీరు చెప్పారు, సాగు చేసేటప్పుడు ఎట్లాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకున్న విత్తనం కూడా మన నేలల రకాలను బట్టి
0: ఇంకా
1: వేసే పద్ధతిని బట్టి ఉంటుంది అన్నారు. ఆ విధంగా ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి తెగుళ్లు గానీ ఏవైనా రాకుండా చూసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఆ విత్తన శుద్ధి కూడా ఎలా చేసుకోవాలో తెలియజేశారు. అంతేకాకుండా ఎక్కువ మంది మీరు అన్నట్టు అంటే
0: నారుమడి
1: చేస్తున్నారు కాబట్టి నారుమడిలో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి అన్నారు. ఆ నారుమడి ఏ విధంగా పోసుకోవాలి, పోసుకున్నప్పుడు వచ్చేటటువంటి సమస్యల్ని ఎట్లా తెలుసుకోవాలి, ఆ తెలుసుకున్న వాటిని మనం ఎట్లా నివారణ చేసుకోవాలో తెలియజేశారు. అంతేకాకుండా కలుపు కూడా వస్తుంది ఇంట్లో. ఈ కలుపు సమస్య వచ్చినప్పుడు దాని నివారణకు మనం ఏం చేసుకోవాలి, సస్యరక్షణలో ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలి, ఈ విషయాలను తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా రైతులు గనక చేసుకున్నట్లయితే ఈ సార్వాలో సాగు చేసేటటువంటి వరిలో మంచి దిగుబడి ఎప్పుడైతే నార్మడి నాణ్యంగా ఉంటుందో,
0: ఆరోగ్యమైన నారైనట్లయితే మనకి దిగుబడి ఆటోమేటిక్ గా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారుమడిలోనే సరైన జాగ్రత్తలు తీసుకుని నారు మంచిగా పెంచుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు మీరు నారుమడి తయారీ, నారుమడి యాజమాన్యం గురించి డాక్టర్ టి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు జానపద గేయం వింటారు.

ठेवा।

ఇప్పటి వరకు పాడిపంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడిపంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సమయం 7:45 ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, ఒకటి బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. రెండవది డిసీజెస్, రెండవ డి వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. మూడవది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. నాలుగో వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానటివి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటివి మనము రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్ కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్ లో ఉంది, మనకు అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలో అప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డిలేస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
2: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి.

0: ఒక్కొక్క టీమ్ లో మనకి ఇద్దరు ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గాని ఏఎన్ఎం గాని ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్. దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గాని లేకపోతే స్కూల్ గాని వెళ్లి స్క్రీనింగ్ చేసి పోర్టల్ ఉంటుంది. దీంట్లో నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే అక్కడ 0-5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 సారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంకా ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసింది?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0-5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడ నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకి ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోత సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర, పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన గానీ కింద గానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్ పుట్టగానే మనకు షుగర్ తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ గాని పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్ లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14

0: రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలో అప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలని కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా, రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసబిలిటీస్
1: అంటే
0: ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంక సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్ గా ఉంటారు, పిల్లలు ఒక చోట కూర్చోలేరు, అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పిన కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గానీ ఆరోగ్య సేవలు అందించడం గానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది, అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా గానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరో పక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: శ్రోతలు మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మనకు వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు మురహరి, యశోద, జానకి, రాజు వీరందరూ మా కోసం ఈరోజు సూర్య పుట్టినరోజు సందర్భంగా హలో అభిరుచిలో మా కొరకు ఆకాశం నీ హద్దురా చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా మరియు ఇందు, భావన, రోజా వీరందరూ ఇంజమూరు నుంచి మాకోసం సాహస వీరుడు సాగర కన్యా చిత్రం నుండి పాట ప్లే చేయడానికి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

తర్వాత పాట కోరుతున్న వారు ధనలక్ష్మీపురం నుంచి లహరి, మురళి, గాయత్రి, సాన్విత వీళ్ళందరూ మా కోసం సీతయ్య చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్ కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ రోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు మరేది ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే నిందితులకు అత్యంత వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వానికి స్వేచ్ఛాయుత బహిరంగ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియాన్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా అడ్డంకులు లేకుండా ఉండాలని, పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలు అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యవస్థ అనిశ్చితంగా అస్థిరంగా ఉందని, ఇక్కడ పరస్పర ఆధారపడటం, ఉమ్మడి ప్రయోజనాలతో పాటు పోటీతత్వం, వైరుధ్యాలు కూడా సహజీవనం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలకు ఈరోజు అంతరాయం ఏర్పడింది. విపక్షాల నినాదాలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వరుస వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మరోసారి నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఆయన సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నిరసనలకు దిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నీట్ అంశంపై కేవలం నిరసనలు తెలుపుతోందే తప్ప చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ విపక్షాల గందరగోళం మధ్య సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన అత్యంత బాధ్యతారహితంగా ఉందన్నారు. సభలో చర్చ జరగడం కానీ, సభ సజావుగా సాగడం కానీ విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నీటిపై చర్చ కావాలని డిమాండ్ చేసింది. దానికి ప్రభుత్వం కూడా సిద్దమని ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కొత్త నిబంధనలు పెడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలు విరమించి చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, గత 24 గంటల్లోనే నిరసనకారుల ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున 4 సార్లు చర్చల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆందోళన బాట పట్టిన యువతకు తాము బహిరంగ ఆహ్వానం పలుకుతున్నామని, ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. చర్చలు లేకుండా ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के. उन्होंने जैसे सोहे भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इम्पोर्टेंस और महत्व देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो. एंड दिस इज अ पार्ट ऑफ द सीरीज ऑफ कंटिन्यूस स्टेप्स बीइंग टेकन बाय द गवर्नमेंट फॉर द सेफ गार्ड ऑफ द वेलफेयर ऑफ द इंटरेस्ट ऑफ द स्टूडेंट्स.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 679.71 కోట్ల రూపాయలతో 42వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముద్దిగుబ్బ నుండి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి 42 విస్తరణ బలోపేత పనుల కోసం 679.71 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు వెల్లడించారు. ప్రస్తుతం పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 2 వరుసల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 4 వరుసల హైవేగా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు బెంగళూరు, విజయవాడ, కోల్కతా బీకేవీ ఎక్స్ప్రెస్ వేతో పాటు తిరుపతి, చెన్నై నగరాలకు నేరుగా ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లభించనుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిందారోపణలు చేసుకోవడం, లక్ష్యాలను నిరంతరం మార్చడం వంటివి మానుకుని పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులు ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ ఆందోళన అని అన్నారు. ఈ సమస్యపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగడానికి పార్లమెంట్ అత్యంత అనువైన వేదిక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. గత 99 సంవత్సరాలలో ప్రసార రంగం రేడియో నుండి టెలివిజన్కు, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు పరిణామం చెందిందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ దేశ విదేశాల్లోని వీక్షకులు, శ్రోతల కోసం ప్రసార భారతి అన్ని రకాల వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను నిరంతరం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసార భారతి ఇటీవల ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఇప్పటికే సుమారు 10 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులు నాణ్యమైన కంటెంట్ను అందించేందుకు ప్రసార భారతి నిరంతరం కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో 3 T20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కేవీ మహాదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన గీతం, చిత్రం గాజుల కృష్ణయ్య.

కార్యక్రమాల తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చక్రవర్తి సంగీతం, దాశరథి సాహిత్యంలో చిత్రం అన్నదమ్ముల అనుబంధం.

పాపాత చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత ఆత్రేయ సాహిత్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీలతో పాడిన గీతం చిత్రం జేబు దొంగ.

0: ഭാഷ്യവാണി. ആലോചിഞ്ചണ്ടി നാടിക. రచన శ్రీ కొమ్మ జోస్యుల సద్గురు చరణ్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి. సహకారం శ్రీమతి పి శ్యామలామణి, శ్రీ కె సద్గురు చరణ్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుశీల శ్రీమతి జె శైలజారావు, మేనమామ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, బాబయ్య గారు శ్రీ పివి రామ్ గోపాల్, గోపాలం శ్రీ ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, సుబ్బారావు శ్రీ బి వెంకటేశ్వర్లు, రామారావు శ్రీ సిహెచ్ మహేష్, పురోహితుడు శ్రీ వారణాసి ఉదయ భాస్కర్, పద్మ శ్రీమతి బివి దుర్గా భవాని, సీత శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి, సుజ్ఞాన్ శ్రీ నన్న మధు, కిరణ్ శ్రీ ఇ రమేష్, గీత శ్రీమతి ఎస్ అరుణాదేవి, లక్ష్మి శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి. వినండి, ఆలోచించండి నాటిక.
1: అయ్యో పిల్లలు అవి ఏడుస్తుంది కదా, పక్కన తీసుకెళ్ళవి.
2: అయ్యో సార్ పెళ్ళికొనుకోండి, మేనమామగారు వచ్చారు
1: చూడండి. అక్కడ అక్కయ్య గారు పెళ్లి కూతురు ప్రధానం చేయండి.
3: అమ్మా అమ్మా, సుముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, అమ్మాయిని బుట్టలో తీసుకురండి అమ్మా.
1: వచ్చేస్తున్నానండి.
3: పిలిచి 20 నిమిషాలు అయింది, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. పద్మగారు ఇక మేకప్లు అవి ఆపి ముందు అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పండి.
1: అలాగే అలాగే, వెంటనే తీసుకొస్తాను.
4: బావగారు బావగారు, ఈ సమయంలో పట్టుబట్టకండి, దయచేసి బుట్టలో పెళ్లి కూతుర్ని తీసుకురండి. అమ్మాయి మేనమావగా ఈ ఒక్క సహాయం చేయండి.
5: చూడు రామారావు, అక్కడ మా ఆవిడ అలా బాధపడుతుంటే నేను ఎలా బుట్టెత్తుకోను.
1: అమ్మో అమ్మో, ఏదో కథ నడుస్తోంది.
6: వదినా వదినా వదినా, కొంచెం బుట్టెత్తమని అన్నయ్యకి చెప్పుదినా, ప్లీజ్ వదినా.
7: అమ్మాయి పెళ్లికి 10,000 పెట్టి కంచు పట్టు చీర కొంటామన్నారు, మోస్ట్ 3,000 పెట్టి ఈ కాటన్ చీర నా మొహాన్ని పడేస్తారా?
6: అయ్యో అయ్యో వదిన, అలా అనుకుదినా.
7: ఏం కాదులే, అందులోనా ఎరుపు రంగు నాకు నచ్చదని తెలీదు, అసలు ఆ చీరకు జరి ఏమైనా ఉందా?
6: వదిన ప్లీజ్ వదిన, పెళ్ళయ్యాక నీకు నచ్చిన అంచు రంగు జరి ఉన్న ఖరీదైన పట్టు చీర కొంటాను. కొంచెం అన్నయ్యని బొట్టెత్తమని చెప్పు వదిన, అక్కడ ముహూర్తం దాటిపోతుందని పురోహితుడు కంగారు పెడుతున్నాడు. మేనమామలు బుట్ట తీసుకురాపోతే 4 రకాలుగా అనుకుంటారు వదిన.
7: అంటే ఏంటి? అంటే నా వల్ల మీ పరువు పోతుంది అంటున్నావా?
6: వదిన అంత కోపం తెచ్చుకోకు, నా కడుపులో ఉద్దేశం అది కాదు వదిన, ఏదో పొరపాటున అన్నాను, క్షమించు వదిన, ప్లీజ్ వదిన.
1: అబ్బో అబ్బో, విషయము మంచి రసపట్టులో ఉందే.
7: మర్యాదలే ఉండవు గాని ఈ బ్లాక్ మెయిలింగ్లకేమి లోటు ఉండదు. సరే ఏం చేస్తాం, ఎప్పుడు మేమే సర్దుకోవడమే. ఇదిగో ఏమండి, కానివ్వండి, వీళ్ళు చేసింది ఎవరికి తెలియదు గాని చివరికి అందరూ మనల్నే చెడ్డ చేస్తారు. అత్త పెట్టే అరళ్లే గాని కోడలు చేసే కొంట చేష్టలు ఎవరికి తెలియవని సామెత. కానివ్వండి కానివ్వండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారులేండి.
5: అలాగే బావగారు, నాకు మాత్రం నా మేనకోడల్ని బుట్టలో ఎత్తుకుని తీసుకెళ్ళడం ముచ్చట కాదు, నా చేతుల మీద పెంచాను చిట్టి తల్లిని. ఎవరే తమ్ముడు, అటువైపు బుట్ట పట్టుకో.
4: పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని చవట, 3 ముళ్ళు పడని, 4 పెట్టి కడిగైను, మరో సంవత్సరంలో కూతురి పెళ్లి చేస్తాడు కదా, అప్పుడు చూపిస్తాను నా తడాక.
8: భజత్రీలు

0: ఇదిగో లక్ష్మదిరా, గీతక్క ఇలా దగ్గరగా రండి.
1: ఏమిటి?
0: ఇందాక పెళ్లి కూతురు రావడం ఎందుకు లేట్ అయిందనుకున్నారు?
1: ఎందుకు?
0: ఆ సుశీల్ లేదు, అదే పెళ్లి కూతురు అత్త. ఎంత గొడవ చేసిందనుకున్నావు?
1: ఎందుకుట?
0: తనకి 10,000 రూపాయలు కంచుపట్టు చీర కొనలేదని నాన్న రభసా చేసిందనుకో. రామారావు సీతయ్య ఎంత బతిమిలాడినా వినదే. మహాతల్లి కంటి చూపుతో మొగుడిని శాసిస్తోంది, బుట్టలో పెళ్లి కూతుర్ని ఎత్తనివ్వదే.
1: మేనగోడలు పెళ్లి కదా, ఆ పాటి పెళ్ళానికి సర్ది చెప్పుకోలేడా మేనమావా?
2: ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు బతిమాలడం ఎందుకు? మేనమావను చెడ్డ చేయటం ఎందుకు?
0: హా, చివరికి సీత ఏడిస్తే గాని ఈవిడ మనసు కరగలేదు.
3: సరే సరే, ఈ గోల ఎందుకు గాని, ఇంకా భోజనానికి లేవండి.
2: పదండి పదండి.
0: అవునులే, నాకు మాత్రం ఎందుకు? పదండి.

0: అమ్మయ్యా, భోజనం అయింది. ఒక్క 10 నిమిషాలు భుక్తా వేసని తీర్చుకుందాం. ఆ పక్కన మన వాళ్ళంతా ఏదో పిచ్చాపాటి వేసుకుంటున్నట్టున్నారు. ఏమిటో చూద్దాం. మన పురోహితుడు భైరవ శాస్త్రి కూడా ఇక్కడే ఉన్నారే.
1: రావయ్య గోపాలం, రా రా రా. ఏమిటి విశేషాలు?
0: ఏమున్నాయి బాబాయ్ గారు? అంతా మామూలే. ఈ కరోనా పూర్తిగా రాకుండా ఆగితే బాగుండును అన్నట్టు బూస్టర్ డోసు వేసుకున్నారా?
1: లేదు.
2: అది సరే గాని, ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు?
1: ఎలక్షన్ల సంగతి తర్వాత గాని.
2: ఇందాక పెళ్లి కూతురు గదిలో ఏదో గొడవ జరిగిందట కదా, పద్మగారు చెప్పారు, మీ దాకా వచ్చిందా?
0: ఎందుకు రాలేదు? నాకు పద్మే చెప్పింది. 7 పులు రాగాల వరకు వెళ్ళిందట వ్యవహారం. మన రామారావు

0: మంచి వేడి మీద ఉన్నాడు, పుస్తే ముడిపడిందిగా. ఇక చూడండి, సుశీలని వాళ్ళ ఆయన్ని కడిగి పారేస్తాడు.
1: ఏదేమైనా శుభకార్యాలప్పుడు అలకలు మొండితనాలు చెయ్యకూడదండి. పెళ్లిళ్లలో ఇలాంటివన్నీ మామూలే, సర్దుకుపోవాలి. అయినా సుశీలకి బుద్ధి లేకపోతే వాళ్ళ ఆయనకైనా ఉండొద్దు.
2: ఇదిగో సుబ్బారావు, మా అక్కని బావని ఇంకొక మాట అంటే ఊరుకునేది లేదు. ఇచ్చిన మాటను తప్పి ఎదురు మమ్మల్ని అంటాడా రామారావు? అనని చూస్తాను.
1: ఏమై సుజ్ఞాన్, చిన్న పెద్ద ఉండక్కర్లా, ఏకవచనంతో పిలుస్తావే. సమయానికి డబ్బులు ఏర్పాటు కాలేదేమో, రెండు రోజులు ఆగితే తానే కొని ఇచ్చేవాడేమో, లేకపోతే అప్పుడే నిలదేయొచ్చు కదా.
2: ఏరు దాటగానే తెప్ప తగలేసే రకాలు, బుట్ట దించగానే మాట మర్చిపోరు. వీళ్ళనెవడు నమ్మమన్నాడు?
0: మీ నాన్నగారు సుశీల పెళ్లికి 100,000 రూపాయలు కట్టం బాకీ పడితే సంవత్సరం పాట ఆగలా? 10,000 కోసం ముహూర్తం ముందు అంతరార్థాంతం చెయ్యాలా?
3: ఆగండి ఆగండి, పెళ్ళి గంట కాలేదు, ఇంకా చుట్టాలంతా వెళ్ళనేలేదు. అప్పుడే ఈ రచ్చేంటి, దెప్పు పొడుపులేంటి, దేనికైనా వేళపాల ఉండక్కర్లేదా?
2: మీ బోడి ఉచిత సలహాలు మాకేం అక్కర్లేదు, మీ మర్యాద మీరు కాపాడుకోండి.
0: వీళ్ళ అక్క పేరు సుశీల, వీడి పేరు సుజ్ఞాన్. ఏం పేర్లు పెట్టారండి, సార్థక నామధేయులు. దానికి బుద్ధి లేదు, వీడికి జ్ఞానం లేదు.
2: ఇదిగో మాటలు జాగ్రత్తగా రానియండి.
4: ఆగండి, కరోనా వచ్చి మన తలరాతులు మారిపోయాయి గాని మన బుద్ధులు మాత్రం మారలేదు. 2 ఏళ్ల పాటు ఆదాయం సరిగా లేక ఎలాగోలా కష్టపడి వ్యాపారంలో 4 డబ్బులు కూడేసి పిల్ల పెళ్లి చేస్తున్నారా పెద్ద మనిషి. అంతలో వీలైతే కాస్త సహాయం చెయ్యాలి, లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. ఎప్పుడో 2 ఏళ్ల నాడు కరోనా ముందు ఆయన ఇచ్చిన మాట ఈ కరువు కారణంలో కూడా తీర్చమని మొండికేస్తాయట. సుజ్ఞాన్ గారు, అసలు ఈ గొడవ చేసే అధికారం మీ వాళ్ళకెవరిచ్చారు? ఇదే పరిస్థితి రేపు వారికి కూడా రావచ్చు కదా.
2: మధ్యలో నువ్వెవడు ఓయ్ సత్రకాయలాగా, మా రామారావు ఏమైనా పురమాయించాడా ఏమిటి?
4: లేదండి, నా పేరు కిరణ్, పెళ్లి కొడుకు స్నేహితుణ్ణి.
2: ఇదిగో కిరణ్, ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళను తేల్చుకోవాల్సినవి. నీకు వయసు చాలదు, ఇంకా పెళ్లి కూడా అయినట్లేదు, ఇందులో అనవసరంగా దూరకు.
4: చూడండి, ఇది నా ప్రాణ స్నేహితుడి పెళ్లి, ఇక్కడ గొడవ జరిగితే దాన్ని ఆపాల్సిన బాధ్యత, ఆపే హక్కు నాకు ఉన్నాయి. ఒక దురాచారాన్ని ఎదిరించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ వయోభేదాల ప్రస్తావన తీసుకొచ్చి విషయాన్ని పక్కదారి పట్టించకండి.
2: అబ్బో, పెద్ద సంఘ సంస్కృత బయలుదేరాడండి. నువ్వేమైనా వీరేశలింగము, రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటున్నావా?
4: సార్, ఎవరూ పుట్టుకతో సంఘ సంస్కర్తలు గారు, చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని అలా ప్రేరేపిస్తాయి. ఈరోజు వీరేశలింగం గారిని సంఘ సంస్కర్త అంటున్నారు గాని, అప్పటి ఛాందసులంతా ఆయన తిట్టినవారే.
5: చూడు నాయనా, ఇవేవి దురాచారాలు కావు, పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. మన పూర్వీకులకు నీకున్నపాటి జ్ఞానం లేదంటావా ఏమిటి?
4: అంటే మన పూర్వీకులు ఒకళ్ళతో ఒకరు గొడవలు పడమని చెప్పారా? సాంప్రదాయాల్ని తప్ప నేను అనలేదు, వాటిని తప్పకుండా పాటించండి. సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుని చేసే గొడవ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇచ్చేవాడు తన సంతోషం కొద్దీ ఏదిస్తే అది పుచ్చుకోవాలి, లేదా మాట్లాడకుండా కూర్చోవాలి. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కేవలం చుట్టరికాన్ని, అవసరాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన ఖరీదులో బట్టలు కొనమని అడిగే అధికారం ఎవరిచ్చారు? వాళ్ల బాధపడలేక ఏదో ఒక చీర కొనిస్తే దానికంటే ఖరీదైంది, సోకైంది కావాలని గొడవ. కాటన్ చీర కొంటే పోచంపల్లి చీర కావాలి, అదిస్తే కంచిపట్టు చీర కావాలి, అది కొనిస్తే దానికి బంగారం జరి కావాలి, అంచు పెద్దదుండాలి.
3: బాగా చెప్పేవాయి, ఈ ఆడవాళ్ల కోరికలకు అడ్డు అదుపు ఉండవు మరి.
4: అసలే ఆడపిల్ల తండ్రి బోలెడు ఖర్చులో ఉంటాడు. తన చెల్లి కూతురు పెళ్లికి ఓ మంచి చీర కొని తన భార్యకివ్వలేరా ఆ పెళ్లి కూతురు మేనమావగారు? తన భర్త బుట్ట మొయ్యాలి కాబట్టి అదే అదనుగా ఈవిడ గొంతెమ్మ కోరికలు కోరుతోంది. అదే బయట వాళ్ళెవరైనా ఇస్తే ఇలాగే నిలదీయగలరా? వాళ్ళిచ్చింది నచ్చితే వాడతారు, లేదా బీరువాలు దాచిపెడతారు, మరొక సందర్భంలో మరొకరికి పెడతారు. ఆ పుచ్చుకున్న ఆవిడికి నచ్చకపోతే మరొకరికి పెడుతుంది. చీర చూడగానే మన కోసం కొనిచ్చారా, లేదా రొటేషన్లో తోసేశారా అన్నది ఆడవాళ్లకి ఇట్టే అర్థమైపోతుంది. లోపల సణుక్కుంటారు, చాటుగా కామెంట్లు చేస్తారు. ఇలా తిరిగి తిరిగి వాట్సప్ మెసేజ్లా ఏదో ఒకరోజు ఆ చీర పుట్టింటికి చేరుతుంది.
3: అవునవును, ఇక రవికెల గుడ్డల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు, పెట్టుబడి మొక్కలని మార్కెట్లో విడిగా అమ్ముతారు.
4: అవునండి, ఈ మొక్కుబడి గుడ్డలు ఎక్కే గుమ్మని దిగే గుమ్మని తప్ప కుట్టించుకోవడానికి అసలు పనికిరావు. కొన్నిళ్లల్లో అయితే

0: నచ్చని నాసిరకం బట్టల్ని పెట్టుబడి గుడ్డలని వేరే పెట్టుకుంటారు. ఇవి రొటేషన్లో తిరుగుతూ ఉంటాయి. సగటున చూస్తే ప్రతి మధ్యతరగతి ఇంట్లో నచ్చని వాడని చీరలు, ప్యాంటు షర్టు గుడ్డలు ఒక 10 జతలైనా ఉంటాయి.
1: నిజమే, నా దగ్గర కుట్టించుకోవాల్సిన గుడ్డలు 15 జతల దాకా ఉన్నాయి. కొన్ని అయితే అస్సలు బాలేవు, ఇంట్లో పనివాడికిచ్చినా తీసుకోడు. అందుకే మారుబేరానికి అమ్మేద్దామంటోంది మా ఆవిడ.
0: అన్ని జతలు ఎందుకు పేరుకుపోతున్నాయంటే ప్రతి చిన్న సందర్భానికి బట్టలు పెట్టడమే, అడగటమే. నిశ్చితార్థానికి బట్టలు, పెళ్లికి బట్టలు, మొదటి పండక్కి బట్టలు, శ్రీమంతానికి బట్టలు, అల్లుడి ఇంటికొచ్చినప్పుడల్లా బట్టలు, పండగొస్తే బట్టలు, పుట్టినరోజులకి పెళ్లి రోజులకి బట్టలు, చుట్టాలొస్తే బట్టలు, పుడితే బట్టలు, పోతే బట్టలు, బట్టలు బట్టలు బట్టలు.
2: బాగా చెప్పావు నాయన. ఈ చిట్ట ఇక్కడతో అయిపోలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు, వాళ్ళు వీళ్లకి బట్టలు, వాటిలో తేడాలొస్తే మళ్ళీ ఆలకలు. ఇవన్నీ అందరి మనసులో ఉండే బాధలే నాయన. కాకపోతే ఎవ్వరూ బయటికి చెప్పే సాహసం చెయ్యరు.
0: సరిగ్గా చెప్పారు. ఇవిగాక నెల నెలా షాపింగులు మామూలే. మార్కెట్లో ఫ్యాషన్ మారితే పాతవన్నీ మ్యూజియంలోకే. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో ఈ అనవసరమైన ఖర్చులకి అంతం లేకుండా పోయింది. ఈ ధోరణి మారనంత వరకు మన సమాజం బాగుపడదు.
3: అంటే శుభకార్యాల్లో సరదాలు సంతోషాలు ఉండక్కర్లేదా? పెళ్లికొచ్చిన వాళ్ళందరూ సినిమా చూసినట్టు చూసి హోటల్లో తిన్నట్టు తిని వెళ్ళిపోవాలా? పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి, పెళ్లికొచ్చిన వారికి మంచి బట్టలు కొనివ్వకూడదా? అందరూ గొడవలు చేసేవాళ్ళు, అలిగేవాళ్లే ఉండరు.
0: మంచి ప్రశ్న వేశారు. మీ సంతోషాన్ని తెలియచేయటానికి బట్టలు పెట్టడం తప్ప వేరే మంచి మార్గమే లేదా? మీరు చేస్తున్న పని మీకు సంతోషం కలిగిస్తుంది సరే, అది అవతల వారికి ఉపయోగపడుతుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేస్తున్న పని నచ్చని వాళ్ళందరూ మీ మొహం మీదే చెప్పరు. అందులోనూ పెళ్లి పెద్దలు, ముఖ్యంగా పెళ్లి కూతురు తండ్రి బోలెడంత ఖర్చులో ఉంటాడు, అప్పులు చేస్తాడు. సగటున ఒక జంటకి ఓ మాదిరి మంచి బట్టలు కొనాలంటే ఇంచుమించు 2,000 రూపాయల ఖర్చవుతుంది. వియ్యాలవారు, సొంతవారు, స్నేహితులు, మొహమాటస్తులు కలిపి దాదాపు ఓ 25 జంటలైనా ఉంటారు. వీళ్లకే కాదు, వీళ్ల పిల్లలకు కూడా పెట్టాలి.
1: చిన్నపిల్లల బట్టలు పెద్దవాళ్ల బట్టల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి.
0: అవునండి, ఈ పుచ్చుకున్న వాళ్లలో చాలామంది ఎదురు బట్టలు పెడతారు, లేదా ఎప్పుడో ఎవరో ఇచ్చి వాడకుండా పడేసిన ఫోటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులు ఇచ్చేస్తారు. ఈ లెక్కను చూస్తే పెళ్లి పెద్దకి దాదాపు 100,000 రూపాయల బట్టలకే ఖర్చవుతుంది. పెళ్లికొచ్చిన దగ్గర బంధువులందరికీ తలా 2,000 ఖర్చవుతాయి.
2: అలా చెప్పు నాయనా. నా 60 అనుభవంలో పట్టింపులు, అలకలు, దుబారాలు లేకుండా సవ్యంగా జరిగిన పెళ్లిళ్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. పెళ్లిళ్ల కంటే ఈ జరిగిన గొడవల్ని ఎక్కువగా చెప్పుకుంటారు జనాలు.
0: అక్కడితో అవ్వలేదు బాబాయ్ గారు. ఈ లెక్కంతా పెళ్లికి మాత్రమే. పెళ్లికి ముందు నిశ్చితార్థానికి మళ్లీ వేరే. ఆ పెళ్లి పెద్దకి పుచ్చుకున్న బట్టలన్నీ నచ్చుతాయా, కుట్టించుకుంటాడా? ఒకవేళ కుట్టించుకుంటే 25,000 ఖర్చవుతుంది. రెడీమేడ్ బట్టలు పెడితే సైజులు తేడా వస్తాయి. అందుకని ఆ బట్టలన్నింటినీ రొటేషన్లోకి తీసుకొచ్చేస్తారు. ఈ బట్టలు పెట్టిన వాళ్లలో కొంతమంది తామిచ్చిన బట్టలు తొడుక్కున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటారు. ఇచ్చేవాళ్లు ఒక్కొక్కసారి గొప్పకి పోయి తమ స్తోమతకు మించి కొంటారు. పుచ్చుకునేవాళ్లు తమ స్తోమతకి మించి ఆశిస్తారు. ఈరోజు 10,000 రూపాయల చీర కోసం అలిగినావిడికి 10,000 రూపాయల చీర కొనుక్కునే స్తోమతుందా? తన సొమ్ము కాదు కాబట్టి, తన మొగుడి అవసరం ఉంది కాబట్టి ఈవిడ తన స్థాయిని మించి కోరికలు కోరుతుంది. తన కూతురు పెళ్లి చేస్తే ఆవిడ వదినగారికి 10,000 రూపాయల చీర కొనగలరా? ఇప్పుడు ఈవిడ సతాయింపులు భరించిన వాళ్లు అప్పుడు ఊరుకుంటారా?
2: వీడెవడో గాని అటు అజ్ఞానిగాడికి ఇటు రామారావు కూడా తలంటేస్తున్నాడు. ఆ బాబు కిరణ్, అయితే ఇంతకీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటంటావు?
0: చూడండి, మన దేశంలో 1,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బట్టలు కట్టుకోవడానికి కాకుండా దాచిపెట్టడానికి, రొటేషన్లో తిప్పడానికి ఖర్చవుతున్నాయి. లేనివాళ్లు ఎండకి, వానకి, చలికి అవస్థలు పడుతూనే ఉన్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఏంటంటే మన సంతోషంతో పాటు అవతలి వారి అవసరాల్ని కూడా గమనించాలి. పెళ్లి పెద్దకి 2,000 రూపాయలు పెట్టి బట్టలు కొనిచ్చే బదులు 2,000 రూపాయలు డబ్బులివ్వండి. ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించకండి. అధమం ఆయనకు 1,00,000 రూపాయల అప్పు, వడ్డీ, వాయిదాలు తప్పుతాయి. పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, పండగలకి, పబ్బాలకి మీరు ఎంత పెట్టి బట్టలు కొనాలనుకుంటున్నారో అంతా డబ్బు రూపంలో ఇవ్వండి. ఆ క్షణానికి పుచ్చుకునేవాడికి బట్టల కంటే ముఖ్యమైన అవసరం మరొకటి ఉండొచ్చు, దానికి వాడుకుంటాడు. లేదా 2,000 రూపాయలు బట్టలు అతనికి నచ్చవనుకోండి, మీరిచ్చిన దానికి పైన ఎంత కావాలంటే అంత వేసుకుని తనకు నచ్చిన బట్టలు కొనుక్కుంటాడు.
4: ఆహా, అంటే

0: సంతోషం తృప్తి అక్కర్లేదా?
1: చూడండి, మనలో చాలామందికి సంతోషం తృప్తి పొదుపు కక్కుర్తి వీటిపై సరైన అవగాహన లేదు. తన డబ్బైనా పక్కవాడిదైనా ప్రభుత్వానిదైనా అవసరానికి మించకుండా ఖర్చు చేస్తే దాన్ని పొదుపంటారు. తన డబ్బైతే లెక్కగా జాగ్రత్తగా ఖర్చుపెట్టి పక్కవాడిదో ప్రభుత్వానిదో అయితే విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ మనస్తత్వాన్ని కక్కుర్తి అంటారు. సంతోషంగా ఉండటం అంటే విలాసవంతమైన జీవితం, బోల్డంత బ్యాంకు బ్యాలెన్సు, ఆస్తులు కలిగి ఉండటం కాదు. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండటమే సంతోషం.
2: ఇదిగో అబ్బాయి, ఉపన్యాసాలు ఆపు. ఏదో వింటున్నాం కదా అని సూక్తులు ప్రవచనాలు చెప్పకు. ఇవన్నీ వ్యాసరచనల్లో, డిబేట్లలో ప్రైజులు, పరీక్షల్లో మార్కులు సంపాదించుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కావు. తృప్తి అనేది సాపేక్షం, అంటే రిలేటివ్ అన్నమాట. నాకు తృప్తి కలిగించేది నీకు లగ్జరీ కావచ్చు, నీ తృప్తి మరొకరికి లగ్జరీ. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?
1: చాలా చక్కని ప్రశ్నలు ఏమనెత్తారు మాస్టారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రైన్లో వెళ్ళినా, ట్యాక్సీలో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, లోకల్ ట్రావెల్ కలుపుకొని గంట రెండు గంటల తేడాలో ఇంచుమించు ఒకే సమయంలో వెళ్ళిపోతాం. నలుగురున్న ఒక కుటుంబానికి ట్రైన్లో ఏసీ చైర్ కార్లో వెళితే 3,000 రూపాయలు, ట్యాక్సీలో వెళితే 8,000, అదే ఫ్లైట్లో వెళితే 15,000 రూపాయలు ఖర్చవుతాయి. తనకంటే ఎక్కువ సంపాదన ఉండేవాడితో పోల్చుకొని ఈసుకి గొప్పకి పోతే 3,000తో పోయేదానికి 15,000 ఖర్చవుతాయి. హాయిగా ట్రైన్లో వెళ్ళి మిగిలిన 12,000లో 10,000 పెళ్లి కూతురికి క్యాష్ గిఫ్ట్ ఇవ్వండి, 2,000 రూపాయలు మిగిల్చుకోండి. ఆ పెళ్లి పెద్ద ఎంత సంతోషపడతాడు.
3: ఇప్పుడు అసలే చలికాలం, ఏసీ కూడా అవసరం లేదు.
1: కరెక్ట్గా చెప్పారు బాబాయ్ గారు. హాయిగా స్లీపర్లో వెళితే 1,500 అయిపోతుంది. స్లీపర్లో వెళ్లిన వాడు కక్కుర్తి పడినట్టు కాదు. ఎందులో వెళ్లినా సంతోషంగా ఉండటం అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. 10,000 రూపాయల చీరతోనూ హుందాగా ఉండొచ్చు, 3,000 రూపాయల చీరతోనూ ఉండొచ్చు. ఎందరో ప్రముఖులు ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేవారు. వారి హుందాతనానికి, ప్రజలు వారికిచ్చే గౌరవానికి కారణం వాళ్ల వ్యక్తిత్వమే కదా. ఖరీదైన చీరలు కొనుక్కోవటానికి వాళ్ళకి డబ్బులు లేకనా? నేను చెప్పే విషయాలు ప్రసంగాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా సాధ్యమే.
2: అంటే ఫ్లైట్లలో వెళ్లేవాళ్ళు, ఖరీదైన బట్టలు కట్టుకునేవాళ్ళు దుబారాలు చేస్తున్నట్ట? అందరూ ఎర్ర బస్సుల్లోనూ, జనరల్ బోగీల్లోనూ వెళ్తే ఎయిర్లైన్స్, లగ్జరీ సూట్లు తయారు చేసే కంపెనీలు దివాలా తీయవు?
1: చూడండి, ఫ్లైట్లో వెళ్లడం తప్పని నేను అనలేదు. అవసరం బట్టి వెళ్ళాలి. 10 నిమిషాల సమయాన్ని కూడా ఎంతో విలువగా వాడుకునే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అధికారులు, ప్రజాసేవకులు విమానాల్లోనే వెళ్ళాలి. బాగా డబ్బులున్నవారు విమానాల్లో వెళ్ళకపోతే, ఖరీదైన బట్టలు కొనుక్కోకపోతే డబ్బులు చెలామణీలోకి రావు, ఎకానమీ కుంటుపడుతుంది. లక్షాధికారుల్ని, కోటీశ్వరుల్ని చూసి స్తోమత లేని వాళ్లు వాతలు పెట్టుకోకూడదు. 10,000 రూపాయల చీర కట్టుకోకపోతే, ఫ్లైట్లో రాకపోతే పక్కనవాడు చులకనగా చూస్తాడేమో అనే ఆలోచన నుంచి బయటపడాలి. అన్ని అనర్థాలకి ఈ ఫాల్స్ ప్రెస్టేజీయే కారణం.
3: కరెక్ట్గా చెప్పావు నాయన. ఈ ఆడంబరాలకు ఈసుకుపోయి దుబారాలు చేసి ఎన్నెన్ని కష్టాలు పడుతూ ఉంటారో, ఎంతమంది సంసారాలు తగరెట్టుకున్నారో నేను కళ్ళారా చూశాను. అవసరం లేకపోయినా అప్పు చేసి కార్లు కొనడం, ఫ్లైట్లలో తిరగడం, ఒక్కటి కాదులే.
1: పెద్దవారు ఎంతో అనుభవంతో చెప్పారు బాబాయ్ గారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కో, షాప్కో కార్లు వెళ్ళి రోజు ఇంటి దగ్గర అరగంట సేపు ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కడంలో అర్థం లేదు. దగ్గర దూరానికి సైకిల్ మీద వెళ్తే పెట్రోల్, సమయం కూడా మిగులుతాయి. స్టేషనరీ సైకిల్ కొనాల్సిన అవసరం ఉండదు, పైగా కాలుష్యం ఉండదు, ఆరోగ్యం కూడా. బయటకొచ్చి ఎక్సర్సైజ్ చేయలేని వారు, నడవలేని పెద్దలు, రోగులు అయితే తప్పకుండా ఇంట్లో ఎక్సర్సైజ్ సైకిల్ కొనాలి. సిటీ ట్రాఫిక్లో చిన్న చిన్న దూరాలకి సైకిల్ అయినా కారైనా ఒకటే సమయం పడుతుంది. మనం చేసే పనులు, ఖర్చులు అన్నీ మన సంతోషానికన్నా పక్కవాడు ఏమనుకుంటాడో అని చేసేవే ఎక్కువ.
3: బాగుందోయ్, చిన్న వయసులోనే ఎంతో అనుభవంతో కన్విన్సింగ్గా మాట్లాడుతున్నావు. ప్రజలందరూ ఇలాగే పొదుపుగా ఉంటే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
1: నిజమేనండి, అందరూ పొదుపుగా ఉంటే కేవలం సమాజమే కాదు, దేశం, ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం కూడా చెప్తాను. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకానమీ అనే అద్భుతమైన కాన్సెప్ట్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ తమ సొంత ఖర్చుతో పాటు పక్కవాడి ఖర్చును కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే ఇందాక చర్చ మొదలైన బట్టల వంటి విషయాల దగ్గర, శుభకార్యాల్లో ఇలాంటి

0: పెట్టిపోతలు తగ్గించి డబ్బులిస్తే అవతలివాడు కూడా ఆర్థికంగా బలపడతాడు. ఇలా అనేక సందర్భాల్లో అందరూ మిగుల్చుకున్న డబ్బుతో తలా కొంచెం సహాయం చేసి తమ కుటుంబంలో ఒక పేదవాణ్ణి మంచి చదువు చదివించవచ్చు, లేదా ఒక సొంతిల్లు కొనుక్కోవడానికి సహాయపడచ్చు. దీన్నే ఫ్యామిలీ ఎకానమీ అంటారు. ఇలానే ఒక సంఘంలోని అన్ని కుటుంబాలు ఒకరికొకరు సహాయపడితే ఒక సంఘం లేదా జాతి ఆర్థికంగా బలపడుతుంది. దీన్నే కమ్యూనిటీ ఎకానమీ అంటారు.
1: బాగుంది. ఇలా అన్ని కమ్యూనిటీలు ఎకానమీ పాటిస్తే దాన్ని నేషనల్ ఎకానమీ అంటారు, అంతేనా?
0: సరిగ్గా చెప్పారు. కానీ నేషనల్ ఎకానమీ సాధించాలంటే ప్రభుత్వం యొక్క సొమ్ముని కూడా పొదుపుగా ఖర్చు పెట్టాలి. ఈ కరోనా పుణ్యమాని ఆన్లైన్ మీటింగులు పెరిగి చాలా ఖర్చు, సమయం మిగిలాయి. తాము సీట్లో లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపడం వంటివి నేర్చుకోవాలి. ఇంట్లో అలా వదలరు కదా. ఇలా అనేక సంఘాలు, వ్యక్తులు పొదుపుగా ఉంటే అది నేషనల్ ఎకానమీకి దారితీస్తుంది. డబ్బు మనదవ్వచ్చు, కానీ వనరులు మనవి కావు. నేచురల్ రిసోర్సెస్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదు. బిల్లు కట్టుకోగల స్తోమత ఉన్నా సరే కరెంటుని వేస్ట్ చేయకూడదు. నేనొక్కడిని పొదుపుగా ఉంటే ఏం జరుగుతుందిలే అని ప్రతివాడు అనుకోవటం వల్లే మన దేశ ఆర్థిక స్థితి ఎప్పటికీ బాగుపడట్లేదు. నా నుంచే మొదలు పెడదాం అనుకోవాలి. ఆటం బాంబ్ అటాక్ తర్వాత నేలమట్టమైన జపాన్ అంత తొందరగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం వారు సాధించిన నేషనల్ ఎకానమీయే.
2: బాగుంది బాగుంది. కానీ నాది ఒక చిన్న సందేహం. మరి అందరూ బట్టలు కొనడం తగ్గించేస్తే మరి బట్టలు తయారు చేసే కంపెనీలు నష్టపోవు?
0: మంచి ప్రశ్న వేశారు. దేశ ప్రజలకి బట్టల అవసరం తగ్గిందనుకోండి, అప్పుడు బట్టల్ని తయారు చేసే కంపెనీలు మిగిలిన బట్టల్ని ఎగుమతి చేస్తాయి, లేదా తమ పెట్టుబడిని బట్టల కంటే దేశానికి అవసరమైన లాభదాయకమైన వేరే ప్రాజెక్టుల్లో పెడతాయి. ఎవరూ నష్టపోరు. ఎప్పుడైతే ప్రజలు విలాసాల నుంచి అవసరాల వైపు ఆలోచిస్తారో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. 130 కోట్ల మంది ప్రజల్లో కనీసం 10 కోట్ల మంది సంవత్సరం మొత్తంలో ఒక జత బట్టలు కొనుక్కోవటం మానుకొని 2,000 రూపాయలు పిఎం కేర్స్ ఫండ్కి విరాళమిస్తే ప్రభుత్వానికి ఈ కష్టకాలంలో 20,000 కోట్లు సమకూర్చినట్లయ్యేది. ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా అది సంతోషం కోసమే కదా. కాకపోతే దానికి మనం ఇచ్చుకునే నిర్వచనం సరిగ్గా ఉండాలంతే.
3: క్షమించండి, ఏదో ఆవేశం తట్టుకోలేక ఎక్కువ మాట్లాడేశాను.
1: చూడైనా, నీకు పెళ్ళయిందా? ఏం ఉద్యోగం?
3: నాకింకా పెళ్లి కాలేదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.
1: మరి ఇన్ని సూక్తులు ఒల్లించావు కదా, నువ్వేమైనా వెనకేశావా?
3: నేను పాటించకుండా ఒకరికి సూక్తులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు నెలకి 50,000 జీతం, ఉద్యోగం వచ్చి 4 ఏళ్ళయింది. పుట్టినరోజులకి, పండగలకి అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతో నేను దాచుకున్న దాంతో కలిపి ఈ మధ్య 20 లక్షలు లోన్ తీసుకుని 30 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను. పెళ్ళైతే ఖర్చులు పెరుగుతాయి కదా. మా ఆఫీసు ఇంటికి దగ్గరే, అందుకని ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తాను. ఎండాకాలం కాకపోతే స్లీపర్లోనే ప్రయాణం చేస్తాను. నాకు 10 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. నేను పెద్ద ఆదర్శవాదనని చెప్పట్లేదు, ఏదో మీరు అడిగారని చెప్తున్నానంతే. మీ మాటలు చూస్తే మీరేవో సంబంధాలు వెతుకుతున్నట్టు అనిపిస్తుంది.
4: భయపడకండి, పెళ్ళైతే పెళ్ళాన్ని సైకిల్ మీద డబుల్స్ తొక్కనిలేండి.
1: ఏవైనా అసాధ్యుడవయ్.
3: థ్యాంక్స్ అండి, కొంచెం ముఖ్యమైన పనుంది, వెళ్ళొస్తానండి. అందరికీ నమస్కారం.

0: పిల్లాడు చాపులాగా ఉన్నాడు. ఎవరితో? అదృష్టవంతురాలు. బంగారం పూలతో పూజ చేస్తూ ఉండాలి.
1: మీరింతవరకు ఆలోచించండి నాటిక విన్నారు. రచన శ్రీ కొమ్మా జోస్యుల సద్గురుచరణ్, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కర మూర్తి, సహకారం శ్రీమతి పి శ్యామలామణి, శ్రీ కె సద్గురుచరణ్. ఇందరి పాత్రలు, పాత్రధారులు: సుశీల శ్రీమతి జె శైలజారావు, మేనమామ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, బాబయ్య గారు శ్రీ పివి రామ్ గోపాల్, గోపాలం శ్రీ ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, సుబ్బారావు శ్రీ బి వెంకటేశ్వర్లు, రామారావు శ్రీ సిహెచ్ మహేష్, పురోహితుడు శ్రీ వారణాసి ఉదయభాస్కర్, పద్మ శ్రీమతి బివి దుర్గా భవాని, సీత శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి, సుజ్ఞాన్ శ్రీ నన్నం మధు, కిరణ్ శ్రీ ఈ రమేష్, గీత శ్రీమతి ఎస్ అరుణాదేవి, లక్ష్మి శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వీరాభిమన్యు, ఈ చిత్రానికి ఘంటసాల సుశీల పాడిన పాట, కెవి మహదేవన్ సంగీతం, ఆరుద్ర సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత ఆరుద్ర సాహిత్యానికి సుశీల గానం వింటారు చిత్రం గుడి కంటలు.

ನನು ಭವದೀಯ ದಾಸುನಿ ಮನಂಬುನ ನೆಯ್ಯ ಪುಕ್ಕಿನ್ ಕಬೂನಿ ತಾತಿನ.